శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 MHz పై ఇవాళ్టి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

ప్రభోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇవాళ్టి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత పాస్టర్ జెఎస్పి రాజు.
1: పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఇలా చెప్పుచున్నది, ఎబ్రీ రాసిన పత్రిక 13:20. గొర్రెల గొప్ప కాపరైన యేసు అన మన ప్రభు నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తము నుండి రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక అని రాయబడింది. తర్థమేంటి? యేసు ప్రభు

0: గొర్రెలకు కాపరి. మా గొర్రెలకు కాపరి మాత్రమే కాదు, మరి ఆయన మంచి కాపరి. మంచి కాపరి మాత్రమే కాదు, ఆయన గొర్రెలకు గొప్ప కాపరి. ఎలాగనగా సింహము లేదా శత్రువు గొర్రెలను అపహరించుటకు సంహరించుటకు వచ్చినప్పుడు కాపరి సింహమును శత్రువును చూచి పారిపోయేవాడుగా ఉంటాడు. అయితే యేసు ప్రభు శత్రువును రిపించుటకు మానవుని కొరకు ప్రాణం పెట్టినవాడు. మానవుని తన దరిలో నడిపించుటకు మరి మానవుని కొరకు మరి ఆయన సిలువలో మరి రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే గొర్రెలైన ప్రజలను పాపం నడిపించడానికి కొరకై ఆయన రీతిగా ప్రాణం పెట్టినవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ గొప్ప కాపరి మంచి మేత గల చోట్ల వాటిని మేపేవాడుగా ఉంటాడు, తప్పిపోయిన వాటిని తోలుకొచ్చేవాడుగా ఉంటాడు, గాయపడిన వాటిని గాయములు కట్టేవాడుగా ఉంటాడు. అందుకే ఆయన గొప్ప కాపరి. ఇంకా దేవుని వాక్యంలో చూస్తే ఆయన మంచి సమరయుడు. ఉదాహరణకు ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేయొచ్చు, దొంగల చేతులు చిక్కి దోచుకొనబడి గాయపరచబడి దారి పక్కన పడిపోయిన స్థితిలో ఉన్నాడు. అయితే ఆ దారిలో అనేక మంది వెళ్తున్నారు, ధనవంతులు, పేరు కలిగిన వారు, యాజకులు, లేవీలు, వెళ్ళరు కానీ చూచి చూడనట్లు పోయి. అయితే అదే దారిలో యేసు ప్రభు ప్రయాణమైపోవచ్చు, పక్కన పడిన వ్యక్తిని చూచి కనుగొన్నాడు, సమీపించి పరామర్శించాడు, గాయాలను చూచాడు, నూనె పూచాడు, గాయాలు కట్టాడు. గాయాలు కట్టడం మాత్రమే కాదు, ఆయన తీసుకెళ్లి ఒక పూట కులవానికి అప్పగించి ఆ ఖర్చంతా భరించాడు. కాబట్టి ఈయన మంచి కాపరి, గొప్ప కాపరి. ప్రియమైన వాళ్ళారా, నీవు నేను ఏ స్థితిలో ఉన్నా ఆదరించగలవాడు, సమీపించగలవాడు, గాయములు కట్టగలిగిన వాడు, విశ్రాంతిని ఇవ్వగలిగిన వాడు, ఆ ప్రేమించి ఖర్చును లేదా మన యొక్క సమస్తమైనటువంటి మరి వ్యయ ప్రయాసం భరించగలిగిన వాడు ఆ గొప్ప కాపరి యేసు ప్రభు. అంతమాత్రమే కాదు, నీ పాపస్థితి నుండి నా పాపస్థితి నుండి విడిపించి రక్షించి నెమ్మది సమాధానం ఇచ్చి నిత్య జీవం ఇవ్వగలవాడు.
1: సూక్తి ముక్తావళి విన్నారు వ్యాఖ్యాత పాస్టర్ జేఎస్పి రాజు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతు మిత్రులకు, నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో వరి సాగునీటి యాజమాన్యం, చెరకులో కలుపు నిర్మూలన, కలుపు యాజమాన్యం, అట్లే వరిలో తాళు గింజలకు కారణమయ్యే తెగుళ్ళు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

వరి సాగునీటి యాజమాన్యం విషయానికి వస్తే, వరి పంటకు నీటి అవసరం నారుమడికి 50 మిల్లీమీటర్లు, దమ్ము చేయడానికి 200 మిల్లీమీటర్లు, పంట పెరుగుదలకు 600 మిల్లీమీటర్లు, వృధాగా ఇంకే నీరు 400 మిల్లీమీటర్లు, మొత్తము 1250 మిల్లీమీటర్లు. వరికి అనువైన పల్లపు భూముల్లో వృధాగా ఇంకే నీరు 400 మిల్లీమీటర్లు కాగా, వరికి అనువుగాని తేలిక భూముల్లో వృధాగా ఇంకే నీరు మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. వృధాగా ఇంకే నీటిని అదుపు చేయడానికి చెరువు మట్టితో పాటు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వేసి దమ్ము చేయాలి. 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీరు పొలంలో ఉన్నప్పుడు నీరు ఎక్కువగా వృధా అయ్యే అవకాశముంది. రోజు విడిచి రోజు నీరు పెట్టాలి. ఖరీఫ్ వరి పంటలో వర్షపు నీరు సద్వినియోగపరుచుకోవడానికి గాను ఎత్తైన గట్లు నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేసి నీటి తడులను తగ్గించుకోవాలి. వరిలో సాగునీటి యాజమాన్యం విషయానికి వస్తే, సాగునీటి యాజమాన్యం పంట పెరుగుదల దశలపై ఆధారపడి ఉంటుంది. నాట్లు వేసేటప్పుడు పల్చటి పొరలాగా నీరు ఉంచి నాట్లు వేయాలి. నీరు ఎక్కువైతే మొక్కలు లోతుగా నాటాలి. దీనివల్ల మొక్క నిలదొక్కుకోవడానికి ఎక్కువ కాలం పడుతుంది. వేర్లు పెరుగుదల నిరోధింపబడి పిలకలు వేయడం తగ్గుతుంది. నాట్లు వేసిన తర్వాత 5 రోజుల వరకు 5 సెంటీమీటర్ల లోతు నీరు ఉండాలి. పిలకలు వేసే దశలో 2 సెంటీమీటర్లు మాత్రమే నీరు ఉండాలి. అట్లా లేనట్లయితే పిలకల సంఖ్య, పెరుగుదల తగ్గుతుంది. ఇది కీలక దశ. ఈ దశలో పంట నీటి ఎద్దడికి గురికాకూడదు. నీటి ఎద్దడి ఏర్పడితే 30%

వరకు దిగుబడి తగ్గుతుంది. అంకురం, చిరుపొట్ట, పూత దశలకు వరి పంటకు నీటి అవసరం చాలా పెరుగుతుంది. ఈ దశలో 5 సెంటీమీటర్ల వరకు నీరు ఉండాలి. ఈ దశలో నీటి ఎద్దడికి గురైతే 50 నుండి 60% దిగుబడి తగ్గుతుంది. ఇవి అత్యంత కీలక దశలు. పూత పూసిన 21 రోజుల వరకు పొలంలో 5 సెంటీమీటర్లు నీరు ఉండాలి. 50% పూత పూసిన 21 రోజుల తర్వాత పొలంలో నీటిని క్రమంగా తగ్గించాలి. వరి పంట సాగు యాజమాన్యంలో ముఖ్య సూచనలు ఏవంటే, నత్రజని ఎరువులు వేసేటప్పుడు పొలంలో నీరు తీసి బురదలో చల్లిన తర్వాత 48 గంటలకు నీరు పెట్టాలి. క్రిమి సంహారక లేదా కలుపు నివారణ గుళికలు వేసేటప్పుడు పొలంలో 5 సెంటీమీటర్ల కంటే తక్కువ నీరు ఉండకూడదు. నీటి కొరత ఏర్పడినప్పుడు పరిమిత నీటితడులు అంటే 5 సెంటీమీటర్లు నీరు కట్టి నీరు ఇంకిన తర్వాత నీరు కడితే నీరు ఆదా అవుతుంది. ఇక చెరకులో కలుపు నిర్మూలన, కలుపు యాజమాన్యం విషయానికి వస్తే, సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులైన వేసవిలో లోతు దుక్కులు చేయడం, ముచ్చలు నాటే ముందు పలుసార్లు దుక్కి చేయడం, గొర్రు గుంటకలతో 30 రోజుల తర్వాత 2 నుంచి 3 సార్లు అంతర కృషి చేయడం, అంతర పంటలు తగినంత మొక్కల సాంద్రత ఉండేలా చూడటం, చెరకు చెత్తను ఎకరాకు 1 నుండి 1.5 టన్నులు సాళ్ల మధ్య నాటిన వెంటనే పరచటం, నీటి తడులను బిందు సేద్యం ద్వారా ఇవ్వడం వల్ల కలుపు మొక్కల ఉధృతిని అదుపులో ఉంచవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలతో కలుపు తీయించడం, గొర్రు గుంటకలతో అంతర్కృషి చేయడం అనేది కూలీల రేటు ఎక్కువ కావడం వల్ల రైతులకు ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల కలుపు మందులతో కలుపు నివారణ చేపట్టవచ్చు. చెరకు ముచ్చలు నాటిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1 ఎకరానికి 2 కిలోల అట్రజిన్, 50% పొడిమందు లేదా 800 గ్రాముల మెట్రిబుజన్, 70% పొడిమందు పిచికారీ చేయాలి. చెరకుతో పాటు అంతర పంటలుగా పెసర లేదా మినుము లేదా టొమాటో సాగు చేస్తున్నప్పుడు అలాక్లోర్ 2 లీటర్లు లేదా పెండిమితాలిన్ 1 లీటరు ఎకరానికి పిచికారీ చేయాలి. అలా చేయడం వల్ల అంతర పంటలకు ఎటువంటి హాని జరగదు. పారాక్వాట్ 5 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటికి కలిపి ముచ్చలు నాటిన 10 లేదా 12 రోజులకు ముందుగా మొలిచిన కలుపు మొక్కల మీద పిచికారీ చేయడం వల్ల కలుపును నివారించవచ్చు. ముచ్చలు మొలక రావడానికి ముందు మాత్రమే పారాక్వాట్ను సాళ్ల మధ్య వాడాలి. ముచ్చలు మొలకెత్తిన తర్వాత అంటే 35 నుండి 45 రోజులకు వెడల్పాకు కలుపు మొక్కలు తుంగ ఎక్కువగా ఉన్నప్పుడు 2-4D అమైన్ సాల్ట్ 58% ద్రావకం 400 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేయాలి. వెడల్పాకు కలుపు మొక్కలు మాత్రమే ఉన్నప్పుడు 2-4D సోడియం సాల్ట్ 80% పొడిమందు ఎకరానికి 800 గ్రాములు పిచికారీ చేయాలి. గడ్డిజాతి వెడల్పాకు కలుపు మొక్కలు చెరకు పంటలో 35 నుండి 45 రోజులకు ఎక్కువగా ఉన్నప్పుడు 2-4D సోడియం సాల్ట్ను 80% 1/2 కిలో ప్లస్ మెట్రిబుజిన్ 70% పొడిమందు 1/2 కిలో పొడి మిశ్రమాన్ని ఎకరానికి పిచికారీ చేయాలి. తీగజాతి కలుపు మొక్కలు చెరకు గడలకు అల్లుకొని పెరుగుదల తగ్గడమే కాకుండా చెరకు నరకడం కూడా కష్టమవుతుంది. ఈ కలుపు మొక్కల నిర్మూలనకు 2-4D సాల్ట్ సోడియం 80% పొడిమందు 800 గ్రాములు లేదా 2-4D అమైన్ సాల్ట్ 58% ద్రావకం 800 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. అవకాశం ఉంటే 70 నుండి 90 రోజుల మధ్య సాళ్ల మధ్యలో ఇప్పుడు చెప్పిన కలుపు మందులు పిచికారీ చేయడం వల్ల కూడా తీగజాతి వెడల్పాకు కలుపు మొక్కలను నిర్మూలించవచ్చు. ఇక వరిలో తాలుగింజలకు కారణమయ్యే తెగుళ్ళు విషయానికి వస్తే, పాముపొడ తెగులు ఆకులపై గోధుమ రంగు మచ్చలు పెద్దవై పాముపొడ మచ్చలుగా ఏర్పడి మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి. తెగులు వెన్ను వరకు వ్యాపిస్తే రంగు మారిన తాలుగింజలు ఏర్పడతాయి. దీని నివారణకు గట్లపైన చేనులో కలుపు లేకుండా చేయాలి. ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటరు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి 15 రోజులకు ఒకసారి 2 సార్లు మందు మార్చి పిచికారీ చేయాలి. కాండం కొల్లు తెగులు విషయానికి వస్తే, కాండం లోపల కణుపుల మధ్య భాగమంతా నల్లగా మారుతుంది. ఆకులు

పూలు పసుపు రంగుకు మారతాయి. పిలకలు కిందకు వాలిపోయి ఎండిపోతాయి. క్రమంగా దుబ్బు అంతా ఎండిపోయి వెన్నులో తాలుగింజలు ఏర్పడతాయి. పూర్తిగా ఎండిన పిలకలను చీల్చి చూస్తే లోపలి భాగంలో నల్లని చిన్న చిన్న శిలీంద్ర బీజాలు కనిపిస్తాయి. దీని నివారణకు మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించాలి, పొలాన్ని ఆరగట్టాలి, ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిలకలు కింద వరకు తడిచేలాగా 15 రోజులకొకసారి 2 సార్లు మందు మార్చి పిచికారీ చేయాలి. పొట్టకొల్లు తెగులు విషయానికొస్తే పోటాకు తెగులు లక్షణాలు పోటాకు తొడిమలపై నిర్దిష్ట ఆకారం లేని నల్లటి లేదా ముదురు గోధుమ రంగు లేదా చాక్లెట్ రంగు మచ్చలు ఏర్పడి వెన్నులు పొట్టలో కుళ్ళిపోతాయి. వెన్ను పాక్షికంగా మాత్రమే బయటకు వస్తుంది. వెన్నులో తాలుగింజలు ఏర్పడతాయి. గింజలు రంగు మారుతాయి. దీని నివారణకు విత్తన శుద్ధి చేయాలి. ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా కార్బండిజం 1 గ్రాము లేదా కార్బండిజం ప్లస్ మాంకోజబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పొట్ట దశలో 1 సారి, వారం రోజుల తర్వాత 1 సారి మందు మార్చి పిచికారీ చేయాలి.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ప్రకృతి సేద్యం పెంపు పీఎండీఎస్పై ముఖ్యమంత్రి నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 40,000 మంది రైతులతో ప్రారంభమై నేడు 17,73,000 మందికి చేరువైందని పేర్కొన్నారు. రాష్టంలో 25,00,000 మంది ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణిస్తుందని, సాగు ఖర్చులు పెరుగుతాయని ఆయన చెప్పారు. రసాయన ఎరువులతో పోలిస్తే ప్రకృతి సాగుతో 47% ఆదాయం పెరిగిందని, కరువు పరిస్థితులు కూడా తట్టుకుని ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్టంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితులపై హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ముందుగానే గుర్తించి

0: అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అడవితల్లి బాట రెండవ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాకవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా వెదురు హస్తకళ ఉత్పత్తులు చిత్ర ప్రదర్శనను తిలకిస్తారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షాల కారణంగా గత నెలలో అమరావతి నిర్మాణ పనులకు అంతరాయం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తయిందని, ట్రంకు రోడ్లు 350 కిలోమీటర్ల పనులు వేగవంతం చేసినట్లు మంత్రి పేర్కొంటూ,
1: గ్రూప్ డి టైప్ 1 టైప్ 2 టవర్స్ ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏదైతే సివరేజ్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఈ లైన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. రోడ్డు నెట్వర్క్ కూడా ఇబ్బంది లేకుండా మెయిన్ ట్రంక్ రోడ్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వీటన్నిటికీ నెట్వర్క్ పూర్తి చేస్తున్నారు. అధికార భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టవర్స్ కావచ్చు, బంగ్లాలు కావచ్చు, జడ్జిస్ బంగ్లాలు కావచ్చు డిసెంబర్ పూర్తి అవుతున్నాయి. 2028 అక్టోబర్ పూర్తి కావాలని, అమరావతి రాజధాని ఎంత వేగవంతంగా జరుగుతుంది.
0: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ పండితులు స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహిస్తారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి ఈ 10 రోజులు దసరా వేడుకలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో బతుకమ్మ పండుగ రెండవ రోజైన ఈరోజు గౌరీదేవిని అటుకుల బతుకమ్మ రూపంలో ఆరాధిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఈ టెట్ కోసం దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ స్వీకరించగా 68,420 మంది ఉపాధ్యాయులు 83,105 దరఖాస్తులు సమర్పించారని టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 5 రోజుల పాటు 10 సెషన్లలో 32 పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్టంలో 64, పొరుగు రాష్టాల్లో 9 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుందని తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గ్రామాలను పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దేశంలో తొలి పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో సాయంత్రం వాకింగ్ చేయడానికి వీలుగా వెంగళాయపాలెంలోని చెరువుని అభివృద్ది చేశామని మంత్రి తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఆ ప్రాంత రైతుల కష్టాలను తీర్చడమే కాకుండా సంపద సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సచివాలయానికి వచ్చిన రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు తీసుకురావడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు శ్రీశైలం జలాశయంలో పొదుపు చేసిన కృష్ణానీటిని రాయలసీమ

0: వరకు మళ్లించగలిగామని వివరించారు. ఒక ప్రాంతానికి నీరు అందిస్తూనే మరో ప్రాంతానికి నీటి భద్రత కల్పించడం పట్టిసీమతో సాధ్యమైందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అందిన నీటితో కృష్ణా డెల్టాలో రైతులు సమృద్దిగా పంటలు పండించి రాష్ట సంపదకు తోడ్పడ్డారని కొనియాడారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా విజయవంతానికి పక్కా ప్రణాళికతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ మేళా ఏర్పాట్లపై విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలిసారిగా విజయవాడలో ఈ జాతీయ మేళా జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మేళా విజయవంతం అయ్యేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 576 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది స్వయం సహాయక మహిళా సంఘాల మహిళా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోసరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: रक्षामन्त्री राजनाथसिंहः युवकेभ्यः नीतिनिर्माणसमये तेषाम् आकांक्षाः आवश्यकताः तथा परिवर्तनशीलाः परिस्थितयः विचारणीया इति आवश्यकतायां बलं दत्तवान्। नवदिल्ल्याम् आयोजितं नरेन्द्रमोहनव्याख्यानं सम्बोधयन् श्रीसिंहः उक्तवान् यत् समयस्य परिवर्तनशीलानाम् आवश्यकतानाम् अनुरूपं प्रशासनम् अधुना युवकेभ्यः नीतिः इति अवधारणायाः परं गत्वा युवजनैः निर्मिता नीतिः तथा युवजनैः सह निर्मिता नीतिः इत्येतयोः दिशयोः अग्रे सरति। उत्तर रेल मार्गेण घोषितं यत् अद्य सर्वाणि रेलयानानि स्वसामान्य समय सारण्यनुसारं प्रचलिष्यन्ति। रेल विभागेन ह्यः प्रातः चतुर्वादनात् अपराह्णे द्विवादन पर्यन्तं नई दिल्ली हजरत निजामुद्दीन रेलस्थानकयोः आगन्तव्यानि मेल एक्सप्रेस रेलयानानि निरस्तानि कर्तुं निर्णयः गृहीतः आसीत्। विश्वस्य दीर्घतमेषु नृत्योत्सवेषु अन्यतमः नवरात्र महोत्सवः अद्य गुजरात राज्ये महता उत्साहेन भक्तिभावेन च प्रारभते। नवदिनात्मकः अयं महोत्सवः दुर्गादेव्याः नवानां स्वरूपाणाम् आराधनायै समर्पितः अस्ति। शारदीय नवरात्रस्य प्रथमदिने अनेके श्रद्धालवः गुजरातस्य प्रसिद्धेषु देवी मन्दिरेषु दर्शनार्थं गच्छन्ति। महोत्सवकाले सुरक्षां सुनिश्चेतुं गुजरात आरक्षिदलेन राज्यस्य 22,000+ गरबास्थलेषु व्यापकाः सुरक्षाव्यवस्थाः कृताः सन्ति। भवद्भ्यः सर्वेभ्यः नवरात्र महोत्सवस्य हार्दिक्यः शुभकामनाः इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుండి ఈ రోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, తర్వాత 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రవాణా శాఖ చేస్తున్న ఏర్పాట్ల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కె మురళీమోహన్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. తర్వాత మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 24వ భాగం రచన మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రొంపిచర్ల మండలం బొమ్మయ్యగారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 9:00 చిత్రకుసుమాలు, 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 12:40 1:30 ఆ తర్వాత సాయంత్రం 4:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 3:00 నాటకం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో లలిత సంగీతం, తర్వాత దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అభివృద్దిలో వేపపూత యూరియా ప్రాధాన్యత ఈ అంశం గురించిన విశేషాలు, ఆ తర్వాత అంతర్జాతీయ బాలికా దినోత్సవం గురించిన వివరాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ఉంటాయి. 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 తరిగొండ గీతరవళి, 7:05

తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో పండ్ల తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి నాగిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. 7:45 క్రైస్తవ భక్తి గీతాలు, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:15 ఆ తర్వాత 8:40 చిత్రకుస్మాలు, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆపాత మధురాలు, 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమంలో జగదీష్ హుగర్ గారి తబలా వాద్య కచేరీ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ రోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న ఒక కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సుమారు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రైలు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం పోరూర్ బైపాస్ స్టేషన్ నుండి పూనాపల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో మోదీ ప్రయాణిస్తారు. కాగా పూనామల్లి పోరూర్ కారిడార్లో డ్రైవర్ లేని కార్యకలాపాల దిశగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలతో కూడిన ప్రత్యేకమైన 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ను కూడా రూపొందించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ది చేసిన పళని, వెల్లూర్, కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నమక్కల్లోని 5 అమృత్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మోదీ పోరూర్ సరస్సు సమీపంలోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారంలో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఆడిస్ అంబాబాలో ఆద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా జయశంకర్ గుర్తు చేసుకున్నారు.
1: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table. It is to make global governance more democratic, more responsive, and more representative.

ఆఫ్రికా ఖండానికి భారత్ నాలుగవ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జైశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిరాభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేసం సైకిల్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభమైంది. నమోఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండటానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉన్న మార్గంగా ఫిట్ ఇండియా సండేసం సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తోంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడల పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు నిన్న ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. తంగిడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమరుస్తారు. బతుకమ్మపైన పసుపుతో చేసిన గౌరవ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వేళ మహిళలంతా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో, భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నెముదుల బతుకమ్మలు, అనంతరం చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ గొప్ప సంస్కృతికి అద్దం పడుతుంది. రష్యాతో వివాదాన్ని ముగించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు శుద్ది కర్మాగారాలను, ముఖ్యంగా డిజిటల్ డీజిల్ ఇంధన వనరుల లక్ష్యంగా దాడులు జరపవద్దని ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని హెచ్చరించారు. వైట్హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ, అటువంటి దాడులు ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరాకు అంతరం కలిగించవచ్చని, అమెరికన్ రైతులు, పశుపోషకులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామి అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యం కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల సౌకర్యాలు, రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 4 రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర తెలియజేశారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు.

0: ఢిల్లీలో నిన్న జరిగిన సంఘటనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఓహెచ్సిహెచ్ఆర్ వ్యక్తం చేసిన ఆందోళనలో సహేతుకం కాదని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విషయం అనవసరమైన జోక్యమని భారత్ పేర్కొంది. నిష్పక్షపాతంగా పక్షపాతం లేకుండా వ్యవహరించాలనే తన విధికి అనుగుణంగా ఓహెచ్సిహెచ్ఆర్ ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై కూడా దృష్టి సారించాలని జెనీవాలోనే భారత శాశ్వత మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్. పురుషుల క్రికెట్లో భాగంగా ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలపడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన రెండో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈరోజు అన్ని రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఉత్తర రైల్వే ప్రకటించింది. నిన్న ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన మొయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు అన్ని రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ముగించి ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం

0: ఇవాల్టి ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు తర్వాత 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రవాణా శాఖ చేస్తున్న ఏర్పాట్ల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కె మురళీమోహన్ గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, తర్వాత మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 24వ భాగం ప్రసారమవుతుంది. రచన మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఇప్పుడు విందాం చరిత్రలో ఈరోజు. భారత స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు, జేపీగా సుప్రసిద్ధులైన జయప్రకాశ్

0: ప్రకాష్ నారాయణ్ గారి జయంతి ఈరోజు. ప్రజలు వీరిని లోక్నాయక్ అని సగౌరవంగా పిలుచుకుంటారు. జయప్రకాష్ నారాయణ్ గారు ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాకు బీహార్లోని సారణ్ జిల్లాకు మధ్యన గల సీతాప్తియారా గ్రామంలో జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యను, కళాశాల విద్యను పాట్నాలో అభ్యసించారు. ఆ తర్వాత అమెరికాలో 8 సంవత్సరాలు ఉన్నత విద్యను అభ్యసించి 1929లో భారతదేశం తిరిగి వచ్చారు. అమెరికాలో ఉన్న సమయంలో మార్క్స్ సిద్ధాంతాలను అధ్యయనం చేశారు. ఆ కాలంలోనే ఎంఎన్ రాయ్ రచనల ప్రభావానికి వీరులోనయ్యారు. అమెరికా నుండి వచ్చిన వెంటనే జవహర్లాల్ నెహ్రూ గారి ఆహ్వానం మేరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి త్వరలోనే మహాత్మాగాంధీ గారికి ప్రియ శిష్యులుగా మారారు. 1932లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన కారణంగా జైలు పాలైన తర్వాత నారాయణ్ గారు నాసిక్ జైలులో ఖైదు చేయబడ్డారు. అక్కడ ఆయన రామ్ మనోహర్ లోహియా, మిను మసానీ వంటి జాతీయ నాయకులను కలిశారు. విడుదలైన తర్వాత కాంగ్రెస్లో అంతర్భాగంగా వామపక్ష భావాలతో స్థాపించబడిన కాంగ్రెస్ సోషలిస్టు పార్టీకి జనరల్ సెక్రటరీగా నియమించబడ్డారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమకాలంలో సీనియర్ కాంగ్రెస్ నేతలంతా అరెస్టు చేయబడిన సమయంలో జయప్రకాష్ నారాయణ్ గారు రామ్ మనోహర్ లోహియా, బాస్వంత్ సింగ్ వంటి వారితో కలిసి ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 1954లో జేపీ గారు రాజకీయాల నుండి విరమించుకుని తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన ఆచార్య వినోబాభావే గారి సర్వోదయ ఉద్యమానికి, దానిలో అంతర్భాగమైన భూదాన్ ఉద్యమానికి అంకితం చేశారు. తన భూమినంతా పేద ప్రజలకు ఇచ్చి హజారీబాగ్లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు. జేపీ గారు త్వరితగతిన భారతదేశంలో మహాత్మాగాంధీజీ భావాలకు అనుగుణంగా ఆయన అడుగుజాలలో నడుస్తున్న సర్వోదయ ఉద్యమకారుల్లోకెల్లా ప్రముఖునిగా రూపొందారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాడిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు 8 అక్టోబర్ 1979లో దివంగతులయ్యారు. మరణానంతరం 1998లో భారత ప్రభుత్వం వీరికి అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను, 1965లో మెగసెస అవార్డును ప్రకటించింది. ఇదండి చరిత్రలో ఈరోజు. ఇప్పుడు విందాం 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రవాణా శాఖ చేస్తున్న ఏర్పాట్ల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కె మురళీమోహన్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. ఈ అక్టోబర్ 12వ తేదీ నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంలో రవాణా శాఖ చేస్తున్న ఏర్పాట్ల గురించి తెలియచేయడానికి మనతో పాటు తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం. అలాగే ఎయిర్ శ్రోతలకు కూడా నమస్కారం.
1: సార్, ముందుగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే ఈ సమయంలో ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు రవాణా శాఖ తరపు నుండి?
2: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవ సందర్భంగా ఇప్పటికే పోలీస్ శాఖ వారితో సమన్వయపరుచుకుని, ముఖ్యంగా మన జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఈ వాహన తనిఖీలను ముమ్మరంగా ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండు, అట్లాగే రైల్వే స్టేషన్ నందు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు అనేది భక్తుల నుంచి చాలా పెద్ద అభియోగం. అందుమూలంగా నిన్న 18 వాహనాలని, అట్లాగే ఈరోజు 35 వాహనాలని, ముఖ్యంగా వీటిలో ఆటోలు, సుమోలు, జీపులు, కార్లు అన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ పోలీసు వారు ఒక మారువేషాల్లో ఉండి భక్తుల్లాగా ఆ యొక్క వాహనాల్లో నిర్ణీత ప్రదేశాలకు వెళ్లాలని చెప్పేసి ఆ యొక్క వాహనాలు బుక్ చేసుకోవడం జరిగింది. తద్వారా అటువంటి వాహనాలు, అంటే ఎక్కువ అధిక ఛార్జీలు అడిగిన వారిని అందరినీ కూడా ఆ వాహనాలు సీజ్ చేసేసి వెంటనే ఇమ్మీడియట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఇది ఒక మంచి ప్రయోగం. దీని ద్వారా వాళ్ళందరూ కూడా వాహనదారులు జాగృతులై ఈ యొక్క అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ఉంటారనేది మా ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి అనేక మంది భక్తులు వస్తుంటారు. భక్తుల మనోభావాల్ని వారి పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని చెప్పేసి ఇదివరకే ఎన్నో సమావేశాలు పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎడ్యుకేషనే కాకుండా వాళ్ల మీద ఎన్ఫోర్స్మెంట్ కూడా మేము చేస్తున్నాం.
1: సరే అయితే.

0: మనకి ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తులకి ఏమైనా నిబంధనలు ఉన్నాయా ఈ ప్రయాణం చేసే వాళ్ళకి, ఇప్పుడు తిరుపతికి వచ్చే వాళ్ళకి?
1: భక్తులకు నిబంధనలు అంటే సుదూర ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు ముఖ్యంగా ఈ అంటే వ్యక్తిగత వాహనాలు అన్ని కూడా వాళ్లే డ్రైవ్ చేసుకుంటూ అవర్స్ టుగెదర్ రావటం జరుగుతూ ఉంది. వాళ్ళు అలసిపోవడం జరుగుతుంది, ఎందుకంటే మనకి యాక్సిడెంట్స్ కి ఫ్యాటిక్ అనేది చాలా చాలా ఎక్కువగా కారణమవుతా ఉంది. కాబట్టి దానివల్ల నిద్రపోవటం వల్ల జరిగే ప్రమాదాల సంఖ్య చాలా ఎక్కువ, అట్లాగే ఈ ఓవర్ స్పీడింగ్ కూడా త్వరగా గమ్యాన్ని చేరాలనే ఆలోచన కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్నే ఉపయోగించుకోమని చెప్పేసి భక్తులందరికీ కూడా, ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా మేము రవాణా శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.
0: సరే, అయితే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినట్టు ఈ ఓవర్ స్పీడింగ్ తో పాటు ఇప్పుడు ఓవర్ లోడింగ్ చేస్తుంటారు, ఎక్కువగా వాహనం బరువుకు మించి ఎక్కువ మందిని ప్యాసింజర్స్ ని తీసుకుంటారు, ఎక్కువ లోడ్ క్యారీ చేస్తుంటారు, వీళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: ఇప్పటికే మీరు చెప్పింది మంచి ప్రశ్న. పరిమితికి మించి అధికంగా ప్రయాణికులను చేరవేస్తున్న ముఖ్యంగా ఇటువంటి జీపులు, సుమోలు, తర్వాత ఈ టెంపో ట్రావెలర్స్, వాటి మీద మేము ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. అటువంటి కేసులు దాదాపుగా 100లో నమోదు చేశాము. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా ఒక 10 మంది ఇన్స్పెక్టర్ల టీంను డిప్లాయ్ చేసేసి ఈ అలిపిరి ఘాట్ దగ్గర, అట్లాగే పైన జీఎన్సీ టోల్ గేట్ దగ్గర ఈ నిరంతరం కూడా ఈ 11 రోజులు కూడా విస్తృతమైన తనిఖీలు కొనసాగుతాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పోలీస్ శాఖ వారు చాలా చక్కటి సమన్వయంతో మాకు రవాణా శాఖకు సహకరిస్తున్నారు, వారికి మనస్ఫూర్తిగా మా యొక్క హార్దిక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము.
0: సార్, మరి ఇప్పుడు ఈ ఘాట్ రోడ్ లో ప్రయాణించే వాళ్ళు ప్రత్యేకంగా ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: ఘాట్ రోడ్ లో ప్రయాణించేటప్పుడు ముఖ్యంగా అంటే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి వచ్చే ఈ యొక్క వాహనదారులు, వారికి అంటే ఆ రహదారి మీద అవగాహన తక్కువ ఉండటం వలన వారు వాహనాన్ని నడిపేటప్పుడు ప్రతి నిమిషము అప్రమత్తంగా ఉండటము, అట్లాగే టర్నింగ్ లో ఆ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ ను ఎట్లా జాగ్రత్తగా వాడాలో అలాగే జాగ్రత్తగా చూసుకుంటూ నడపడం అనేది చాలా ప్రధాన అంశం. సాధ్యమంత వరకు అంటే ఘాట్ సెక్షన్ లో నడపలేని పక్షంలో వాళ్ళు వేరే డ్రైవర్ ను పెట్టుకోవడం గానీ, అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఆర్టీసీ ఈవీ వెహికల్స్ చాలా ప్రొవైడ్ చేస్తుంది, మనకు ఫెసిలిటీ ఉంది కాబట్టి, అట్లాగే తిరుమలలో కూడా 25 వెహికల్స్ మనకి ఉచిత ఎలక్ట్రిక్ వాహనాలు కూడా తిరుగుతున్నాయి. సో మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా పైకి రావాలని చెప్పేసి చెప్తున్నాము. ఘాట్ రోడ్ లో నడిపేటప్పుడు ముఖ్యంగా పలు జాగ్రత్తలు, అట్లాగే అక్కడ ఉన్న సూచనలు అన్ని కూడా పాటించాలని చెప్పేసి మేము చెప్తున్నాము. ప్రతి టర్నింగ్ దగ్గర కూడా వేగ పరిమితి ఉంది, అలాగే ఏ మలుపు దగ్గర ఎలా ఉండాలి అనే చాలా సైన్ బోర్డ్స్ అన్ని ఉన్నాయి, వాటినన్నింటినీ కూడా పాటిస్తూ వాళ్ళు ఆ రహదారిలో జాగ్రత్తగా వెళ్లాలని చెప్పేసి మేము సూచిస్తున్నాము.
0: సార్, మరి ఇప్పుడు ఈ ఘాట్ రోడ్ లో ప్రయాణించేటప్పుడు దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు ఆ వాహనాలని ఎలా తరలిస్తారు, ఏదైనా వ్యవస్థ ఉందా?
1: డెఫినెట్ గా ఉంది, మనకి ఆ టీటీడీలో మనకి ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఉంది, అట్లా అక్కడ క్రేన్స్ ఉన్నాయి, అట్లాగే వాటిని తరలించడానికి మనకు ఎలాంటి ఆక్షేపణ లేదు, అలాగే పైన కూడా మనకు తిరుమలలో కూడా హాస్పిటల్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏదైనా ప్రమాదంలో బాధితుడికి చికిత్స అందించడానికి అందరూ కూడా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి కాబట్టి అన్ని సౌకర్యాలు కూడా కల్పించబడ్డాయి.
0: సార్, మరి చివరగా ఇప్పుడు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వస్తున్న భక్తులకు మీరు ఎటువంటి సూచన చేయాలనుకుంటున్నారు?
1: ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ప్రయాణాన్ని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి, అట్లాగే గమ్యస్థానాలని జాగ్రత్తగా చేరాలని చెప్పేసి, మనం వాహనాన్ని నడిపేటప్పుడు ప్రతి నిమిషము అప్రమత్తతో ఉంటే ఈ ప్రమాదాలను నివారించవచ్చు అనే ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటే అన్ని రకాల వాహనదారులకు చెప్తున్నాము, అతివేగం వద్దు, అట్లాగే మద్యం సేవించి వాహనాన్ని నడపద్దు, అట్లాగే సీట్ బెల్ట్ పెట్టుకోండి, వాహనాన్ని నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు, అన్ని శాఖల వాళ్ళు ఇచ్చిన పలు సూచనలు, మోటార్ వాహన నియమ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ మంచి సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ తిరుపతి నగరంలో ఉన్న టాక్సీ, ఆటో, సుమో, టెంపో అందరి డ్రైవర్లకు వారి యాజమాన్యానికి తెలియజేసిందంటే తిరుమలకు వచ్చే ప్రతి ప్రయాణికుడు కూడా భక్తుడే కాబట్టి భక్తుల మనోభావాలకి ఎటువంటి భంగం కలగకుండా, విఘాతం కలగకుండా వారి పట్ల దురుసుగా ప్రవర్తించరాదని చెప్పేసి తెలియజేస్తూ స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా జరపాలని చెప్పేసి మనమందరం కూడా అందులో ప్రీతిపాత్రులు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.
0: ధన్యవాదాలు సార్. మరి భక్తులు కూడా మీరు చెప్పినట్టు నియమ నిబంధనలు అన్ని పాటించి సాధ్యమైనంత వరకు ఈ ప్రజా రవాణాను ఉపయోగించి మీరు చెప్పిన సూచనలన్నీ పాటిస్తారని ఆశిస్తూ నమస్కారం.
1: ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రవాణా శాఖ చేస్తున్న ఏర్పాట్ల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కె మురళీమోహన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
2: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की సమాధానం దీది.
3: ఇప్పుడు విందాం మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 24వ భాగం. రచన మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు.
4: ఆకాశవాణి

రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి అరుణకి. అతన్ని గురించి అమ్మమ్మగారిని అడుగుదామని అనిపించింది, కానీ మళ్ళీ భయం వేసింది. రాజారావు వీళ్లకి ఇష్టుడు కాదు, అతను వీళ్ల విరోధి. ఆ విరోధం ఎందువలన వచ్చిందో తనకైతే తెలియదు. ఈ సమయంలో రాజారావు పేరెత్తితే అమ్మమ్మగారు నిప్పుతొక్కిన కోతయిపోతుంది. అరుణకి రాజారావుని గురించి అడగకూడదు అని అనిపించింది. రాజా గదిలోకొచ్చాడు. అరుణ టైం చూసుకుంది, 12:30 అయింది. మిక్స్చర్ నేను పోసిస్తాను అంది అరుణ. రాజా రాగానే లేచి నుంచుని, నువ్వు డోసు సరిగా ఇవ్వలేవు, నేను జాగ్రత్తగా పోసిస్తాను అన్నాడు రాజా. అరుణ అమ్మమ్మగారి వంక చూసింది. ఆ కళ్ళల్లో గర్వం, మనవడు తనవాడన్న ధీమ. అరుణ గదిలోంచి బయటకు వచ్చేసింది ఊపిరాడినట్లు. ఆ మధ్యాహ్నం రాజా అరుణ అమ్మమ్మగారి గదిలోనే భోజనం చేశారు. భోంచేస్తూ ఉంటే అరుణకి సందేహం కలిగింది. తాతగారు గదిలోకొస్తేనే ఫ్లూ క్రిములు అంటుకుంటాయని భయపడిన అమ్మమ్మగారు తామిద్దరినీ అక్కడే ఎలా భోంచేయమంది? జ్వరపు గదిలో జ్వరం మనిషి దగ్గర భోంచేయమని ఎలా అంది? ఆయన వృద్ధుడు గనక ఫ్లూ అంటుతుందన్న భయమా, లేక ఇదంతా కూడా ఒక రకమైన నటనా? దేనికి నటించాలసలు ఆవిడ? ఆవిడ మాట ఇక్కడ ఎవరు కాదంటారు? సానుభూతి కోసమా? ఆవిడకసలు సానుభూతి ఎందుకు? అడుగులకు మడుగులొత్తే భర్త, భయభక్తులుగా మెలిగే కొడుకు కోడలు, లోకమంతా గ్రానీమయమే అనుకునే మనవడు, ఇంకా ఎవరు సానుభూతి కావాలి? ఎంత కావాలట? రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి అరణకి. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని భరించలేదు. అతని మాటల్లో నిజం లేకపోలేదు. అందరూ తన చుట్టూ చేరి డాన్స్ చెయ్యాలి అనుకుంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అధికారానికి భయపడి, అనారోగ్యంగా ఉన్నప్పుడు జాలిపడి అందరూ ఎల్లవేళలా తన చుట్టూ చేరి సపర్యలు చెయ్యాలి కాబోలు. అరుణ, నువ్వు సరిగా తింటం లేదు, మరీ అంత నాజూకు తిండైతే ఎలా అమ్మా? బాగా తిని చక్కగా నవనవలాడుతూ ఉండాలి, వయసులోని పిల్లలంటే. మరి కొంచెం నెయ్యి వేయి వెంకమ్మా. మళ్ళీ ఆజ్ఞ. నవనవలాడుతూ ఉండటానికి తనేమన్నా కూరగాయలు పాదా, లేక వంకాయలు?

బెండకాయలు అనుకుందా? తను మనిషి, ఆలోచించగల, ఇష్టాయిష్టాలు గల వ్యక్తి, తనేం బొమ్మ కాదు. వెంకమ్మా, మీగడ పెరుగు వెయ్యి. ఈ కాలం పిల్లలు మజ్జిగ నీళ్లు పోసుకుని ఉసూరుమంటూ ఉంటారు. బాగా నెయ్యి పెరుగు వేసుకుంటే గానీ ఒంటికి రంగు రాదు. తమ ఇంట్లో మజ్జిగ పోసుకుని తింటామని కాబోలు ఎత్తి పొడుపు. మజ్జిగ పోసుకున్నా చారు పోసుకున్నా తన రూపం చూసే కదా ఈవిడిగారు భ్రమసి వెతుక్కుంటూ వచ్చింది. ఆ రంగు ఆ అందం చాలలేదా? అంతా నిగనిగలాడి బాగా లావయి పిల్లల్ని కనాలా? మళ్లీ సంతలో గొడ్డు జ్ఞాపకం వచ్చింది అరుణకి. చిచి, తనెందుకు మాటిమాటికి పాడి పశువుతో తన్ని పోల్చుకుంటోంది? ఈ ఆలోచనలు తనకి ఇదివరలో వచ్చేవి కాదు. ఇదిగో ఈ అమ్మమ్మగారితో పరిచయం అయ్యాక ఆవిడ మాటిమాటికి తన్ని పిల్లల్ని కనే ఒక సాధనంలాగా అంటున్నప్పుడు అటువంటి ఆలోచనలు వస్తున్నాయి. నాకు కాస్త ఒంట్లో తేలిగ్గా ఉంటే ఎల్లుండి ఇన్విటేషన్స్కి శాంపిల్స్ తెప్పించాలి. అలాగే గ్రాణి అన్నాడు రాజా. మనం ఒక 2000 ఆహ్వాన పత్రికలు వేయించాలి. అరుణ, మీకు 200 చాలా? అడిగింది. నాకు తెలీదండి, నాన్నను అడగండి. వాళ్లవి మనవి ఒక్కచోటే వేయిద్దాం. ఒక 200 వాళ్ల నాన్న పేరుతో వేయిస్తే సరి. రాజా, మంచిగంధం పేపర్ మీద శుభలేఖలు వేయిద్దామా? నన్ను అడుగుతావేమిటి గ్రాణి? నీ ఇష్టం. బజార్ నుంచి శాంపిల్స్ తీసుకొస్తాను, చూడు. నువ్వు ఎన్నిక చెయ్యి. ఎన్ని ఇన్విటేషన్స్ కావాలో చెప్పు. ఎక్కడ ప్రింట్ చేయించమంటే అక్కడ చేయిస్తాను. నువ్వు మరీ అన్యాయం రా. నీకు నచ్చిన కార్డులు సెలెక్ట్ చేసుకో. నాది ఉంది ముసలిదాన్ని. మీ ఇద్దరు బజారుకెళ్ళి కార్డులు ఎన్నిక చెయ్యండి. నాకేం తెలీదండి అంది అరుణ. నువ్వు మా వాడితో పాటు వెళ్లి కారులో కూర్చో. వాడికి నా టేస్ట్ తెలుసు. ఓ 15 తెండి. ఇదిగో కార్డు మంచి దర్జాగా మన స్టేటస్కి సరిపోయినట్లుండాలి. చచ్చు కార్డులు మటుకు తేకండి. ఖరీదుకు లెక్క చేయకండి. కార్డు కనీసం 4-5 రూపాయలన్నా ఉండాలి. అప్పుడు గాని దర్జాగా ఉండదు. మీరు ఆ ఖరీదులో శాంపిల్స్ పట్టండి, నేను సెలెక్ట్ చేస్తాను. ప్రతిదీ నేనే చూడాలి. మీ తాతగారిక ఏమీ పట్టదు. మీ నాన్న అమ్మ సరే సరి, వాళ్ళకి ఏ సరదాలు లేవు, క్లబ్బులు సినిమాలు తప్ప. నువ్వేమో అన్నిటికీ గ్రానీ గ్రానీ అంటావు. అరుణ, నువ్వు వచ్చేకైనా నాకు ఈ బాధ్యత తగ్గుతుందని అనుకుంటున్నానమ్మా అంది అమ్మమ్మగారు. అరుణ తనలో తను నవ్వుకుంది. ఇంత పొడుగు లెక్చరు ఇచ్చి చివరికి కార్డులు తనే ఎన్నిక చేస్తానంటోంది. ఆవిడ ఏ బాధ్యత ఎవరినెత్తినా పెట్టరు, ఊరికే పైకలా అంటూ ఉంటారు. అరుణకి పెళ్లి గురించి పెద్ద అభిప్రాయాలేం లేకపోయినా పెళ్లి శుభలేఖల గురించి కొన్ని కోరికలున్నాయి. తను బీఏ చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ లెక్చరర్ని ప్రేమించి వాళ్ళిద్దరూ పెద్దల్ని ఎదిరించి పెళ్లాడారు. వాళ్ళిద్దరూ కలిసి కొత్త రకమైన శుభలేఖ పంపారు అందరికీ. మిత్రులకు, మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి ఈ ఇష్టాన్ని పర్మనెంట్ చేసుకునేందుకు జీవిత భాగస్వాములం అవ్వాలని నిశ్చయించుకున్నాను. ఫలానా రోజున ఫలానా చోట ఫలానా సమయాన్న మీ అందరి సమక్షంలో వివాహం చేసుకోబోతున్నాం. మీరందరూ మా పెళ్లికొచ్చి మమ్మల్ని అభినందించి మేము ఇవ్వబోయే విందులో పాల్గొనమని ప్రార్థన. ఈ ఆహ్వానం నూతనంగానూ అందంగానూ అనిపించింది స్టూడెంట్స్ అందరికీ. వధూవరులిద్దరూ పెద్దలను ఎదిరించి తమ పెళ్లికి తామే అందరినీ పిలవడం చాలా గొప్ప విషయంగా తోచింది. ఆనాడు చాలామంది అనుకున్నారు తమ పెళ్లిళ్లకు కూడా ఇలాగే తామే ఆహ్వానం పంపాలని. ఇటువంటి శుభలేఖ అచ్చు వేయించమని అడిగితే అమ్మమ్మగారు ఊరుకుంటుందా? అమ్మో, గంటసేపు లెక్చరిస్తుంది. అరుణ తన మనసులోని ఆ కోరికను పెదవి దాటి పైకి రానివ్వలేదు. 3 క్రితం ఏఎస్టీ గారి కూతురి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఇన్విటేషన్ కూడా అరుణకి చాలా నచ్చింది. నిజానికి ఆ ఇన్విటేషన్ తను తీసిపెట్లో దాచుకుంది కూడాను. పసుపు ఎరుపు కలిపిన రంగుల కలయిక, మీద సన్నని మంగళసూత్రాలు, మట్టెలు, ఈ 2 బొమ్మలు. ఇన్విటేషన్ కుడివైపున పైన చంద్రుడు, నక్షత్రాలు. ఆ చంద్రుని బింబంలో కనీ కనపడని చిరునవ్వు. చంద్రబింబం నుంచి పూలు రాలుతున్నాయి ఈ తాళిబొట్టు మీద. చాలా చిన్న సైజు ఇన్విటేషన్. రేఖాచిత్రాల్లో ఇంతటి భావం ప్రతిబింబింపచేయడం అరుణ ఎప్పుడూ చూడలేదు. ఆ ఇన్విటేషన్ చూసిన కొద్దీ కొత్త భావాలు స్ఫురించటం మొదలుపెట్టాయి. మాంగళ్యం, పసుపు, కుంకుమ, వెన్నెల, ఆ పూల జల్లు, ఇవన్నీ వైవాహిక జీవితానికి పరిపూర్ణత కలిగించేవి. వీటన్నిటి

అందరినీ ఆ ఒక్క ఇన్విటేషన్లో పొందుపరిచాడు ఆర్టిస్ట్. అలాంటి ఇన్విటేషన్ తాము కూడా వేయించుకుంటే డాబుగా కన్ను చెదరగొట్టేదిగా కాక సింపుల్గా ఎంతో అర్థవంతంగా ఉంటుంది. కానీ అమ్మమ్మగారు ఒప్పుకోదుగా. కంటికి నదరుగా దర్జాగా ఉండాలని అంటారావిడ. అరుణ తన మనసులో ఉన్న అభిప్రాయాలను చెప్పదలుచుకోలేదు. కొద్ది కొద్దిగా రాజీ పడుతోంది ఇప్పుడు. తన మాటకి అభిప్రాయానికి వాళ్లు విలువ ఇవ్వరు. ప్రస్తుతం తన మాట నెగ్గదు. ముందు ముందు రాజాని తన ప్రేమతో బంధించాలి. అప్పుడు తన అభిరుచులకి అభిప్రాయాలకి చోటు ఏర్పడుతుంది. ఆవేళ సాయంత్రం బృందావనంలో దిగారు లక్ష్మీదేవి గారు, ఆనందం గారు. వారు వచ్చేసరికి అమ్మమ్మగారికి టెంపరేచర్ లేదు. నీరసం వలన సబ్నార్మల్కి వచ్చేసింది. గ్లూకోజ్ వేసిన పళ్లరసం, హార్లిక్స్ 2 గంటలకోసారి ఇస్తున్నారు నిస్త్రాణ రాకుండా. రైలు దిగి ఇంటికి రాగానే లక్ష్మీదేవి గారు అమ్మమ్మగారిని చూడడానికి రాలేదు. కొడుకు కూడా రాలేదు. కారు స్టేషన్కి వెళ్లి వాళ్ళు ఇంటికొచ్చిన అరగంటకు గానీ తల్లి ఉన్న గదిలోకి రాలేదు ఆనందం గారు. అరుణ కావాలనే పరిశీలిస్తూ కూర్చుంది. గ్రానీ అంటే రాజాకున్న ఆదుర్త, తల్లి అంటే ఆనందం గారికి ఆయన భార్యకి గల ఉదాసీనతకి ఎక్కడా లంగర్ అందడం లేదు. ఈ ఇంట్లో ఎవ్వరూ సహజంగా ప్రవర్తించలేరా, అంతా అసహజంగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంది అరుణ. స్నానాలు చేసి బట్టలు మార్చుకుని తాపీగా తల్లిని చూసేందుకు వచ్చారన్న విషయం ఆ దంపతులను చూడగానే అర్థమైపోయింది అరుణకి. లక్ష్మీదేవి గారు పల్చని టెర్రీన్ చీర కట్టుకుంది. సన్నగా ఫారిన్ పెర్ఫ్యూమ్స్ సువాసన వస్తోంది. ఆ పెర్ఫ్యూమ్స్తో కలిసి శాండిల్ సోపు వాసన ఫ్రెష్గా శుభ్రంగా ఉంది. వెనకాల ఆనందం గారు, ఆయన కూడా స్నానం చేసి చలవ బట్టలు, తెల్లగా ఇస్త్రీ చేసిన బట్టలు కట్టుకుని వచ్చారు. ఇద్దరూ చెరువు కుర్చీలో కూర్చున్నారు, అతిథుల్లాగా, ఆగంతుకుల్లాగాను. 5 నిమిషాలు నిశ్శబ్దం. లక్ష్మీదేవి గారు అరుణని అడిగారు, నువ్వెప్పుడొచ్చావు అని. ఉదయం మెయిల్కొచ్చాను అంది అరుణ. పాపం పసిపిల్ల, రైలు దిగినప్పటి నుంచి ఇలా మంచం వదలకుండా కూర్చుంది. ఇంట్లో సామాను పడేసి పరిగెత్తుకొచ్చింది. ఆఫీసుకు కూడా వెళ్ళలేదు. వెర్రిపిల్ల, ఎంత అపేక్ష, ఎంత ప్రేమ, చెప్పుకుపోతున్నారు అమ్మమ్మగారు. లక్ష్మీదేవి గారు అరుణ వంక చూస్తున్నారు. ఆ కళ్లల్లో నవ్వు, జాలి, ఏదో తెలియని భావం. వివరంగా చదవలేకుండా ఉంది. ఆవిడ తన్ని చూసి నవ్వుతున్నదా? రాజా ఒక్కరే ఉన్నారు. మధ్యలో ఆగిపోయింది అరుణ ఇబ్బందిగా. నిన్న రాత్రి బాబు కన్ను ముయ్యలేదు, అలా కూచునే ఉన్నాడు. నాకు దగ్గు, ఆయాసం, ప్రాణం పోతుందనే అనుకున్నానమ్మా. వాడు తెల్లవారులు అలా వీపు రాస్తూ కూర్చున్నాడు. కడుపును పుట్టకపోయినా వాడు నా రుణం తీర్చుకుంటున్నాడు. లక్ష్మీదేవి గారు ఏం మాట్లాడలేదు. పక్క టేబుల్ మీదున్న తెలుగు పత్రిక చూస్తూ కూర్చున్నారు. డాక్టర్ గారు వచ్చారా అడిగారు ఆనందం గారు. అరుణకి ఆనందం గారి కంఠం విన్న ప్రతిసారి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన రోజులో 1-2 మాటలు కూడా మాట్లాడరు. వచ్చారు, ఫ్లూ అన్నారు. అయితే 3 రోజుల్లో తగ్గిపోతుంది. నిన్న జ్వరం కదా, ఈరోజు టెంపరేచర్ ఉందా అడిగారు. లేదు, సబ్నార్మల్లో ఉంది అన్నాడు రాజా. ఒళ్ళు నొప్పులు, తలంతా పీకేస్తున్నది, తల మీద బొబ్బలు కట్టినట్టు నొప్పులు అన్నారు అమ్మమ్మగారు. ఫ్లూ కదా, నొప్పులుంటాయిలే రాజా, మందులు అవి చూసుకుంటున్నావుగా అంటూ లేచారు ఆనందం గారు. లక్ష్మీదేవి గారు వెంట నడిచారు.

0: ఇంతవరకు మీరు మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 24వ భాగం విన్నారు. రచన మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు.
1: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే
2: ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు.
1: మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి.
2: మీకు నచ్చిన పాటను కోరు.

0: తెలుసుకోండి.
1: మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి.
0: మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట,
1: అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ.
2: నేడు కురిసేనులే, ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే.
0: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు,
1: సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
0: తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై.
1: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం

ఇంతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి ఇప్పుడు విందాం ఉదయరాగం చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా గేమ్ చేంజర్ ఈ చిత్రం కోసం దలేర్ మెహందీ, సునీధి చౌహాన్ ఆలపించిన గీతం విందాం.

జరగండి జరగండి జరగండి, గూగులెత్తికిన గుంసు వచ్చనండి. జరగండి జరగండి.

శ్రోతలు, ఈ ప్రసారంలో 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రొంపిచర్ల మండలం బొమ్మయ్య గారిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఉదయరాగం కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. మాంగ్లి రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఆలపించిన గీతం హరిహర వీరమల్లు ఈ చిత్రం కోసం.

0: క్షణం నుంచి ఆకాశాన్ని జయించి రాకెట్ ప్రయోగించిన క్షణం వరకు,
1: చీకటిని వెలుగుగా మార్చిన విద్యుత్ దీపం నుంచి ప్రపంచాన్ని మన చేతిలోకి తెచ్చిన స్మార్ట్ ఫోన్ వరకు,
0: ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ప్రశ్న,
1: ప్రతి ప్రశ్న వెనుక ఒక ఆలోచన,
0: ప్రతి

0: వైద్యం, అంతరిక్షం, రవాణా,
1: ప్రతి రంగంలో మానవ ప్రగతికి బాటలు వేసిన వారి అద్భుత ప్రయాణాన్ని
0: తప్పక వినండి. ప్రతి మంగళవారం ఉదయం 8:35 ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 మెగాహెర్ట్జ్ పై
1: చరిత్రలో మొదటిసారి
2: 103.2, 107.5 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న ఉదయరాగం చిత్రగీతాల మీరు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈ చిత్రం నుంచి విందాం. గానం అర్మాన్ మాలిక్, గీతం అనంత శ్రీరామ్, సంగీతం గోపీ సుందర్.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట కుబేరా. ఈ చిత్రం నుంచి విందాం గానం ఇంద్రావతి చౌహాన్.
4: నమస్తే గర్ల్స్.

శ్రోతలు, ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఉదయరాగం కార్యక్రమంలో చివరిగా విందాం బింబిసారా. ఈ చిత్రం కోసం మోహన భోగరాజు శాండ్లియా పిస్పాటి ఆలపించిన గీతం.

ఉదయరాగం చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: signature regional craftsmanship. The Economic Times writes, Indian fashion set to put best looking foot forward. And with that, it's back to you, Saira.
1: Thanks, Nina. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Modi to launch development projects worth over 13,000 crore rupees in Chennai, Tamil Nadu this afternoon. Pradhan Mantri Dhan Dhan Krishi Yojana completes 1 year today. Northern Railway says all train services to operate as per the normal schedule today. Navratri, 9-day-long festival to worship goddess Durga begins with religious fervor and gaiety. Saudi authorities say attack on Riyadh airport killed 12 people and wounded over 300. And in men's cricket, India to take on West Indies in third T20 International in Indore this evening. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి ఏలూరు జిల్లా సమాచారాలకు వింటారు. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. మంత్రిని కలిసిన ఎంపీ, ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, సేవా సంకల్ప అభియాన్, ప్రాణాలు కాపాడాలన్న ఎస్పీ, కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్, పోషణ్ మాసం, పాస్ పుస్తకాలు పంపిణీ, ధాన్యం సేకరిస్తామన్న మంత్రి, ఆయిల్ ప్లాంటేషన్, పీపీఏ బృందం ప్రాజెక్టు పరిశీలన తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఉండవల్లిలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కలిశారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. అలాగే స్థానిక రాజకీయాలు, రాబోయే ఎన్నికలపై చర్చించారు. గత 2 ఏళ్ల అభివృద్ది పనుల పుస్తకాన్ని అందించగా ఎంపీని లోకేష్ అభినందించారు. ద్వారకా తిరుమలలోని హరిత హోటల్లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, తీర ప్రాంతాలు, కొల్లేరు పక్షుల అభయారణ్యం, పోలవరం ప్రాజెక్టును అభివృద్ది చేస్తూ పర్యాటకులకు మెరుగైన వస్తువులు కల్పిస్తామని తెలిపారు. ప్రముఖ ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా జేసీ మొక్కనాటి పర్యాటక ప్రాంతాల వివరాలతో రూపొందించిన బుక్లెట్ ను ఆవిష్కరించారు. నూజివీడులో సేవా సంకల్ప అభియాన్లో మొక్కలు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నాటారు. నూజివీడు న్యూ ఎంప్లాయీస్ కాలనీలోని ఎన్టీఆర్ పార్కులో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా సేవా మేరా యోగ్ దాన్ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవలను కొనియాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను సకాలంలో ఆదుకుని ప్రాణాలు కాపాడాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పిలుపునిచ్చారు. పోలీసు కేసులు, కోర్టుల భయంతో సహాయం చేయటానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. బాధితులకు సాయం చేసి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం తరపున 25,000 నుంచి 100,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం, గుడ్ శామరిటన్ అవార్డు అందిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిశెల్వి అధికారులను ఆదేశించారు. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తో కలిసి జూమ్ సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కామవరపుకోటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో పోషణ్ మాసం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించి చిరుధాన్యాల ఆహారం, బాలామృతం నమూనాలను అభినందించారు. తల్లులు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజ అభివృద్ది సాధ్యమని ఆయన పేర్కొన్నారు. రైతులందరికీ 2027 మార్చి నాటికి పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ కె వెట్రిశెల్వి తెలిపారు. దెందులూరు మండలం సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. 13 భద్రతా ఫీచర్లతో ఎలాంటి తప్పులు లేకుండా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టి 24 గంటల్లోనే నగదు రవాణా ఛార్జీలు చెల్లిస్తామన్నారు. అలాగే కిలో 48 రూపాయలకే కర్నూలు సోనా బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా

0: అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం వడ్లమానులో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో రాష్ట నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మొక్కలు నాటి రైతులకు అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం దిగుబడిలో దేశంలోని ప్రథమ స్థానంలో ఉందన్నారు. హెక్టారుకు 4 ఏళ్లలో 71,000 సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుతో 4 ఏడాది నుంచి 30 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని, రైతులు ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మీరు ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం

0: ఇవాల్టి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో రొంపిచర్ల మండలం బొమ్మయ్యగారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఇప్పుడు వినండి.
5: చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం బొమ్మాయి గారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం విందాం. సమకాలీన సమాజంలో అమ్మ భారమవుతోందని గేయ రూపంలో ఆలపిస్తున్న మా చిన్నారులు 9వ తరగతి విద్యార్థినులు కీర్తన, జయశ్రీ, సోనియాభాను, రెడ్డి బి. విందామా?

0: జై హింద్ అనే నినాదాన్ని ఆవిష్కరించిన నేతాజీ జీవి చరిత్రను సంక్షిప్తంగా వివరిస్తున్న 9వ తరగతి విద్యార్థిని విశాల విందామా?
1: నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్రోద్యమంలో ఒక ప్రముఖ నాయకుడు మరియు గొప్ప దేశభక్తుడు. ఆయన తన అద్భుతమైన వాగ్ధాటితో మరియు నాయకత్వ పటిమతో లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచారు. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్న ఆయన పిలుపు దేశవ్యాప్తంగా ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి ప్రజలను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక గొప్ప సైనిక వ్యూహకర్త కూడా. భారత స్వాతంత్రం కోసం సాయుధ పోరాటం అవసరమని భావించి ఆయన భారత జాతీయ సైన్యాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేశారు. ఆయన నాయకత్వంలో సైన్యం బ్రిటిష్ సైన్యంతో విరోచితంగా పోరాడింది. ఆయన ధైర్యం మరియు సంకల్పం వేలాది మంది సైనులకు స్ఫూర్తినిచ్చింది. నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రతి భారతీయుని హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన త్యాగం మరియు దేశభక్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన విగ్రహాలు మరియు స్మారక చిహ్నాలు ఆయన ఘనమైన వారసత్వానికి నిదర్శనం. ఆయన జయంతిని మనం పరాక్రమ దినోత్సవంగా 23 జనవరి జరుపుకుంటాము. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి సుభాష్ చంద్రబోస్ సావర్ధంలో ఉన్న ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా కారణమయ్యింది. సుభాష్ చంద్రబోస్ ఇచ్చినటువంటి జై హింద్ అనే నినాదం భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి సుభాష్ చంద్రబోస్ సారథ్యంలో ఉన్న ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా కారణమయ్యింది.
0: ఆంగ్లేయుల అరాచకాలను తునుమాడిన గరిమెల్ల గేయాన్ని వినిపిస్తున్న బాలలు రియాన్ రోషన్, చాణక్యనాథ్ విందామా?
2: మా కొద్ది తెల్ల దొరతనము.

0: వందనము.
1: తెలుగు సాహిత్యంలో అద్భుత ప్రక్రియ అయిన అవధానాన్ని గురించి వివరిస్తున్న 9వ తరగతి విద్యార్థిని సుప్రియ ఆలకిద్దామా?
0: తెలుగు సాహిత్యంలో అవధాన విద్య ఒక ప్రాచీన ప్రక్రియ. విశేషమైన ధారణ శక్తి దీనికి ఆలంబన. అష్టావధానం అంటే ఒకే సమయంలో 8 విషయముల పైన మనస్సును ఏకాగ్రతతో నిలపడం. అవధానంలో ప్రశ్నలు అడిగేవారిని ప్రొచ్చకులు అంటారు. సమాధానమిచ్చే వారిని అవధాని అంటారు. అవధాని కవే కాక పండితుడై కూడా ఉండాలి. ఎందుకంటే సమయానుకూలంగా చమత్కార సంభాషణలు జరపవలసి ఉంటుంది. ప్రొచ్చకులు కూడా పండితులై ఉంటారు. అనేక సందర్భాల్లో అవధానిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటారు. అవధానికి అది ఒక పరీక్ష అయితే ఇతరులకు అది వినోదప్రాయంగా ఉంటుంది. కవిత్వం, కావ్యపఠనం, శాస్త్రార్థం, ఆకాశ పురాణం, లోకాభి రామాయణం, చదరంగం, వ్యస్తాక్షరి, పుష్పగణనం అష్టావధానంలోని ప్రసిద్ధ అంశాలు. కొందరు అవధానులు పైన తెలిపిన 8లో కొన్నింటిని తొలగించి వాటి స్థానంలో దత్తపది, నిషిద్ధాక్షరి, గణిత చాతుర్యం ప్రదర్శిస్తారు. అవధానంలో నేత్రావధానం, నాట్యావధానం అనే ప్రక్రియలు కూడా ఉన్నాయి. అవధానం కేవలం వినోదం మాత్రమే కాదు, అది కవిత పాండిత్యాలకు పట్టుగొమ్మ. ఆంధ్రదేశాన అష్టావధానులు, శతావధానులు, సహస్రావధానులు ఎందరో ఉన్నారు. మాడుగల నాగపనిశర్మ, గరికపాటి నరసింహారావు, మేడసాని మోహన్, కడిమెల్ల వరప్రసాద్ మొదలైన వారు అవధానంలో విశేష కృషి చేస్తున్నారు. సాయి కృషి యాచేంద్ర గారు సంగీత గేయధారతో అవధానంలో కొత్త వరవడి సృష్టించారు.
1: ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలని ఉపాధ్యాయ విద్యార్థుల సంభాషణల ద్వారా 10వ తరగతి విద్యార్థి మనోజ్ కుమార్, 9వ తరగతి విద్యార్థిని సుప్రియల ద్వారా విందాం.
0: పిల్లలు, మనం రోజువారీ జీవితంలో ఎక్కువగా ఉపయోగించే వస్తువు ఏది?
2: మేడం, ప్లాస్టిక్ వస్తువును ఎక్కువగా ఉపయోగిస్తున్నాం.
0: ప్లాస్టిక్ వల్ల మనకు ఉపయోగాలు ఉన్నప్పటికీ దానివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా?
2: ఉన్నాయి మేడం. ప్లాస్టిక్ తర్వాత కుళ్ళిపోదు, పర్యావరణానికి చాలా కాలం అలాగే ఉంటుంది. ఉన్నాయి మేడం. ప్లాస్టిక్ త్వరగా కుళ్ళిపోదు, పర్యావరణంలో చాలా కాలం అలాగే ఉంటుంది.
0: చాలా బాగా చెప్పావు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడికి చేరుతున్నాయి?
2: రోడ్లపై, కాలువల్లో, నదుల్లో, చెరువుల్లో, సముద్రాల్లో చేరుతున్నాయి.
0: దానివల్ల ఏం జరుగుతుంది?
2: కాలువలు మూసుకుపోయి మురికి నీరు నిలిచిపోతుంది. నీరు, నేల కాలుష్యమవుతాయి. జంతువులకు కూడా ప్రమాదం కలుగుతుంది.
0: మరి ప్లాస్టిక్ సంచులకు బదులుగా మనం ఏమి ఉపయోగించాలి?
2: గుడ్డ సంచులు, జూట్ సంచులు, కాగితపు సంచులు ఉపయోగించాలి మేడం.
0: చాలా మంచిది. మనం ప్లాస్టిక్ను పూర్తిగా తగ్గించాలంటే ఏం చేయాలి?
2: అవసరం లేని ప్లాస్టిక్ వస్తువులను కొనకూడదు. ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ వీలైనంత వరకు నివారించాలి.
0: అద్భుతం. పర్యావరణాన్ని కాపాడటం ఎవరి బాధ్యత?
2: ప్రతి ఒక్కరి బాధ్యత మేడం.
0: అయితే మన అందరం ఒక ప్రతిజ్ఞ చేద్దామా?
2: చేద్దాం మేడం.
3: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, పరిశుభ్రమైన భవిష్యత్తును నిర్మిద్దాం.
1: తెల్లవారిని నిలువెల్లా వణికించిన అల్లూరి గర్జనను రియాన్ రోషన్ ద్వారా ఆలకిద్దామా?
4: ఎంతకాలం సాగాలి ఆగడాలు? అడవిని దేవతగా పూజించారమరిక లేని జాతిపై ఇంతటి రాక్షస కాండ. ఎవడిచ్చాడు దొరలకి హక్కు? తన గడ్డ కాని గడ్డపై అడుగు పెట్టి దౌర్జన్యానికి దిగిన ఈ దొరతనానిక దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి మనుగడలేదు. నిత్యం చచ్చేకన్నా వీరునిగా పోరాడి చావడం యుక్తం. బ్రిటీషు నిరంకుశులపై తిరుగుబాటు, పరపీడన ప్రభుత్వంపై విప్లవం ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, ఒక మహాసైన్యం. మన్యం వీరుల కొనువిపు ఉన్నంత వరకు సీమధరల శబ్దం భరతఖండంలోనే విని

0: కల్పించే వీలు లేదు. సింహాలు విహరించే సీమలో నక్కలకు స్థానం ఉండరాదు. పులినైనా పిలిచి చంపగల మన్యజాతే తలుచుకుంటే ఈ దొరలకు తృటిలో గతులు మతులు లేకుండా చేయగలదు. 3 నెలల బిడ్డను కట్టుకుని స్వాతంత్ర పోరాటం సల్పిన ఝాన్సీ లక్ష్మీయే మనకు విప్లవ స్ఫూర్తి. నరుడు తలుచుకుంటే నల్లరాళ్ళు బద్దలవుతాయి. పదండి వీరులారా, విజయం మనదే. మల్లు గంటాం పడాలు అశేష మన్య శూరులారా, కరిపై లంఘించే కొదమ సింగములారా, కదలండి కదనానికి.
1: వైద్య విప్లవానికి శ్రీకారం చుట్టిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జీవితాన్ని క్లుప్తంగా వివరిస్తున్న ముబింతాజ్ మాటల్ని విందామా.
2: అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొన్న గొప్ప శాస్త్రవేత్త. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాట్లాండ్ దేశానికి చెందిన ప్రసిద్ధ శాస్త్రవేత్త. ఆయన 1881లో జన్మించాడు. ఆయన ఒక వైద్యుడిగా శాస్త్రవేత్తగా తన జీవితాన్ని సమర్పించాడు. ఫ్లెమింగ్ అనేక శోధనలను చేశాడు. కానీ 1928లో జరిగిన ఒక అనుకోని సంఘటన ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలిపింది. ఒకసారి ఆయన తన ప్రయోగశాలలో బ్యాక్టీరియా పెంచుతూ ఉండగా వాటిలో కొన్ని వాతావరణంలో పెరగకుండానే నశించాయి. దాని దగ్గరగానే పెరిగిన ఫంగస్ బురదలా ఉండే సూక్ష్మజీవి కారణంగా అలా జరిగిందని ఆయన గమనించాడు. ఆ ఫంగస్ పేరు పెన్సిలియం నాటాటం. దానివల్ల విడుదలైన పదార్థం బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని ఆయన గుర్తించాడు. దాన్నే పెన్సిలిన్ అని పిలిచారు. పెన్సిలిన్ మొట్టమొదటి యాంటీబయాటిక్ ఔషధంగా వినియోగించబడింది. ఇది అనేక ప్రాణాంతక రోగాల నుండి మానవాళిని రక్షించింది. ఫ్లెమింగ్ ఈ మహత్తర ఆవిష్కరణకు గాను 1945లో నోబెల్ బహుమతిని పొందారు. ఆయన కనుగొన్న పెన్సిలిన్ కారణంగా కోట్లాది మంది ప్రాణాలు రక్షించబడ్డాయి. ఫ్లెమింగ్ విశ్వాసంతో పరిశీలనలతో శాస్త్రానికి చేసిన సేవ అమోఘమైనది. ఆయన జీవిత కథ విద్యార్థులకు శ్రద్ధ, పరిశోధన, సమర్పణ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.
1: భారతీయ వీరులమంటూ దేశభక్తి గేయాన్ని ఆలపిస్తున్న 7వ తరగతి విద్యార్థినులు రితిక, వర్షిత, నిత్య విందామా మరి.

0: బిడ్డల
1: దానవీర శూరకర్ణలోని దుర్యోధనుడి రౌద్రాన్ని ఆవేశాన్ని పదవ తరగతి విద్యార్థి మనోజ్ ద్వారా విందాం.
2: ఆచార్య దేవా, ఏమంటివి ఏమంటివి? జాత నెపమున సూత సుతుల కిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట! ఇది శాస్త్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుడు జన్మమెట్టిది, అతి జగుత్పాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతముడు శివ సముద్రల భాగ్య భార్యగు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పుతున్నవేమయ్యా

0: వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేషయగు ఊరవశీపుత్రుడు కాదా? అతడు పంచమ జాతి కన్యగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తిని చూడాలనగా చండాలాంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచు మత్స్య గంధి యందు మా తాత వ్యాసుని, వ్యాసుడు విధవరాండ్రైన అంబికతో మా తండ్రిని అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ఈ విదుర దేవుణ్ణి కనలేదా? మా కురువంశము ఏనాడో కులహీనమైనది, నేడు కులము అని వ్యర్థవాదము ఎందుకు?
1: కరువు కాటకాలతో అల్లాడుతున్న రైతు ఆవేదనను 8వ తరగతి విద్యార్థినులు చైత్ర, మదీహ, అరుణ, రెడ్డి, మాన్లు విందామా?

0: కవితతో మన ముందుకు వస్తున్న 9వ తరగతి విద్యార్థి వంశీ.
1: చెరువుకి వేస్తారు ఆనకట్ట, కూరలో వేస్తారు కొత్తిమీర కట్ట, బతకాలంటే కావాలి నోట్ల కట్ట, నా కవితలకి లేదు అడ్డుకట్ట.
0: కవితల్ని వంశీ శ్రీలతలు 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులు వినిపిస్తారు.
2: ఏదైనా నా కోసం ఒక కవిత చెప్పు.
1: నిన్ను చూడగానే నన్ను నేనే మర్చిపోయాను.
2: ఆహా, ఆ తర్వాత?
1: మీ చెల్లిని చూడగానే నిన్ను మర్చిపోయాను.
2: పెళ్ళైన మగవాళ్లకు తల ఊపడం ఎప్పుడుండి మొదలైంది?
1: పెళ్ళల్లో అరుంధతి నక్షత్రం కనబడకపోయినా కనపడిందని తల ఊపినప్పటి నుంచి. ఎంత రిచ్ వారైనా సరే తుమ్ములు వస్తే హచ్చని తుమ్మలు గాని రిచ్ అని తుమ్మరు.
0: పద్యాలాపన 6వ తరగతి విద్యార్థి యువకిరణ్ ద్వారా విందాం.
3: నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా, చదువ పద్యమరయ జాలదాయొక్కటి, విశ్వదా విరామ వినురవేమా భావం. రంగురంగులతో తలతల మెరిసే గంపెడు మట్టి రాళ్ళ కన్నా జాతి నీలమని ఎంతో విలువైనది. జాతి రక్తం యొక్క విలువ పూత మెరుగు రాళ్ళ రాదు. వేలాది పనికి రాని సారము లేని రచనల కన్నా మంచి నీతిని చాటు పద్యం ఒక్కటి చాలు. కుండ చిల్లి పడిన గుడ్డదోపగవచ్చు, పనికి వీలు పడును బాగుగాను కూలబడిన నరుడు కుదురుట అరుదయ విశ్వదాభిరామ వినురవేమా భావం. కుండకు చిల్లు పడితే కారకుండ దానికి గుడ్డను అడ్డుపెట్టి మరలా ఉపయోగించుకునేలా బాగు చేయవచ్చు. కానీ మానవుడు చెడ్డ అలవాట్లకు బానిసైతే వారు మరలా బాగుపడటం చాలా అరుదు, మంచి దారికి రాడు.
0: భారతదేశంలోని రాష్ట్రాలు రాజధానుల్ని ముభింతాజ్ విశాల అనే 9వ తరగతి విద్యార్థినులు వివరిస్తారు.
4: ఆంధ్రప్రదేశ్,
5: అమరావతి,
4: తెలంగాణ,
5: హైదరాబాద్,
4: తమిళనాడు,
5: చెన్నై,
4: కేరళం,
5: తిరునంతపురం,
4: గోవా,
5: పనాజీ,
4: కర్ణాటక,
5: బెంగుళూరు,
4: మహారాష్ట్ర,
5: ముంబై,
4: ఛత్తీస్గఢ్,
5: రాయ్పూర్,
4: ఒడిశా,
5: భువనేశ్వర్,
4: పశ్చిమ బెంగాల్,
5: కోల్కత్తా.

0: మణిపూర్,
1: ఇంపాల్,
0: మిజోరాం,
1: ఐజ్వాల్,
0: త్రిపుర,
1: అగర్తల,
0: మేఘాలయ,
1: హింపా,
0: మేఘాలయ,
1: షిల్లాంగ్.
2: చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం బొమ్మాయిగారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం.
3: ఇంతవరకు మీరు రొంపిచర్ల మండలం బొమ్మయ్యగారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమలు. కార్యక్రమంలో ముందుగా థగ్ లైఫ్ ఈ చిత్రం నుంచి పాట విందాం. గానం మంగ్లీ శ్రీకృష్ణ, ఆషిమా మహాజన్, వైశాలి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: చిత్రకుసుమలు కార్యక్రమంలో తర్వాత పాట విందాం థండేల్. ఈ చిత్రం కోసం నకుల్ అభ్యంకర్ ఆలపించిన గీతం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే. చిక్కుకున్నాడు.
4: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: చిత్రకుసుమలు కార్యక్రమంలో తర్వాత పాట విందాం, మిర్చి. ఈ చిత్రం కోసం జస్ప్రీత్ జస్ట్, సుచిత్ర ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. ఖుషి ఈ చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహాబ్ ఆలపించిన గీతం.

శ్రోతలు, ఈరోజు సాయంత్రం 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో లలిత సంగీతం, తర్వాత దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అభివృద్ధిలో వేపపూత యూరియా ప్రాధాన్యత, ఈ అంశం గురించిన విశేషాలు, ఆ తర్వాత అంతర్జాతీయ బాలికా దినోత్సవం గురించిన వివరాలు, అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వినిపిస్తాం. 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న చిత్రకుసుమాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కే ర్యాంప్, ఈ చిత్రం నుంచి.

0: చరిత్రలో మొదటిసారి మనిషి తొలిసారి అగ్నిని కనుగొన్న క్షణం నుంచి ఆకాశాన్ని జయించి రాకెట్ ప్రయోగించిన క్షణం వరకు,
1: చీకటిని వెలుగుగా మార్చిన విద్యుత్ దీపం నుంచి ప్రపంచాన్ని మన చేతిలోకి తెచ్చిన స్మార్ట్ ఫోన్ వరకు,
0: ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ప్రశ్న,
1: ప్రతి ప్రశ్న వెనుక ఒక ఆలోచన,
0: ప్రతి ఆలోచన వెనుక ఒక మనిషి.
1: ఎడిసన్ నుంచి రైట్ సోదరుల వరకు,
0: సివి రామన్ నుంచి ఐన్స్టీన్ వరకు,
1: ఇలా ప్రపంచాన్ని మార్చిన ఆవిష్కరణలు,
0: ఆ ఆవిష్కరణల వెనుక నిలిచిన మహనీయుల జీవిత విశేషాలు మీకు అందించే కార్యక్రమం
1: చరిత్రలో మొదటిసారి.
0: శాస్త్రం, సాంకేతికత, వైద్యం, అంతరిక్షం, రవాణా,
1: ప్రతి రంగంలో మానవ ప్రగతికి బాటలు వేసిన వారి అద్భుత ప్రయాణాన్ని
0: తప్పక వినండి. ప్రతి మంగళవారం ఉదయం 8:35 ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2/107.5 MHz పై
1: చరిత్రలో మొదటిసారి.
2: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట హలో గురు ప్రేమ కోసమే. ఈ చిత్రం కోసం అల్ఫాన్స్ జోసెఫ్ ఆలపించిన గీతం విందాం. గీత రచన శ్రీమణి, స్వర రచన దేవిశ్రీ ప్రసాద్.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: శ్రోతలు, ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఫిదా. ఈ చిత్రం కోసం అరవింద్ శ్రీనివాస్ రేణుక ఆలపించిన గీతం విందాం. సీతారామశాస్త్రి సాహిత్యానికి సంగీతం అందించారు శక్తికాంత్ కార్తీక్.

0: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు. మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి, మీకు నచ్చిన పాటను కోరుకోండి. మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి. మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ. ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు, సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
1: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అనురాగ్ కులకర్ణి ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, ఎస్ఎస్ థామన్ సంగీతంలో, అల వైకుంఠపురంలో చిత్రం నుండి.
2: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
3: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: All of us in the Bureau Law wishes you a happy Diwali.
1: శ్రోతలు, ఈరోజు సాయంత్రం 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో పండ్ల తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి నాగరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న చిత్రకుసుమలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటాం రామ్ మిర్యాల ఆలపించిన గీతం ఛాంపియన్. ఈ చిత్రం కోసం

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎంసీఏ. ఈ చిత్రం కోసం కార్తీక్, దీపిక ఆలపించిన గీతం విందాం. శ్రీమణి సాహిత్యానికి సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: విన్న పాట గోపాల గోపాల. ఈ చిత్రం కోసం హరిచరణ్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం అనూప్ రూబెన్స్.
1: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు. మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి. మీకు నచ్చిన పాటను కోరుకోండి. మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి. మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ. ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు, సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై చిత్రలేఖ

0: సవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, డిజిటల్ ఇండియా కార్యక్రమం సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక కీలక ప్రయత్నంగా అభివర్ణించారు. దేశంలోని ప్రతి జిల్లాకు 5G కనెక్టివిటీ చేరిందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G సేవలను అందిస్తున్న 5.5 లక్షలకు పైగా బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని చెప్పారు. సాంకేతికత అనేది డిజిటల్ అంతరాన్ని తగ్గించి కేవలం వనరులు ఉన్న కొద్దిమందికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: इंडिया मोबाइल कांग्रेस के माध्यम से बहुत कुछ हासिल किया है. हमारे सामने विकसित भारत का एक विराट संकल्प है. इसके लिए हमें अपने प्रयासों को निरंतर व्यापक करते रहना है. हमें IMC को एक ऐसा प्लेटफॉर्म बनाना है जो टेक्नोलॉजी, रिसर्च, इंडस्ट्री, इन्वेस्टमेंट और आइडिया का एक जंक्शन बन सके.
1: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో బుధవారం జరిగిన వికసిత భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు దేశంలోని ప్రతి పౌరుడికి పరిష్కారాలు అందించడంపై దృష్టి సారించాయని తెలిపారు. గత 12 సంవత్సరాల్లో దేశ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు అంకిత భావంతో సేవ చేసేందుకు మరింత శక్తి, ఉత్సాహాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. గత 25 ఏళ్లుగా ప్రజల నుంచి పొందిన విశ్వాసం, లభించిన అనుభవం తనకు విలువైన సంపద అని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: 7 అక్టోబర్ 2001 జబ్ మేనే గుజరాత్ కే ముఖ్యమంత్రి కే రూప్ మే శపథ్ లీ థీ తబ్ సోచా నహీ థా కి కభీ యే పడావ్ బీ ఆయేగా ఆజ్ ముజే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కే తౌర్ పర్ నిరంతర్ సేవా కర్తే హుయే 25 వర్ష పూరే హో గయే యే జనతా జనార్దన్ కే నిరంతర్ ఆశీర్వాద్ కా పరిణామ్.
2: ఢిల్లీలో సోమవారం జరిగిన 17వ అఖిల భారత పెన్షన్ అదాలత్లో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి జితేందర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, పింఛన్దారులు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఇబ్బందుల దృష్ట్యా పెన్షన్ పరిపాలనా విభాగం ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను తొలగించే దిశగా కృషి చేయాలన్నారు. పింఛన్ సంబంధిత సేవల్లో డిజిటల్ సాంకేతికత వినియోగం పెరుగుతోందని చెప్పారు. సాంకేతికత, డిజిటల్ విధానాలు అంతిమంగా పింఛన్దారులకు, వారి కుటుంబాలకు సరళమైన, మరింత అందుబాటులో ఉండే సేవలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ గుర్తింపు, ముఖ గుర్తింపు ఆధారిత యంత్రాంగాల ద్వారా ప్రక్రియలను సరళతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమ మంగళవారాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ తీర ప్రాంత రక్షణలో నౌకాదళ సిబ్బంది సేవలు కీలకమని అన్నారు. మంగళవారం విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రాజ్నాథ్ సింగ్ జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లీప్ వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భారత్కు సముద్రం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ సముద్రానికి కీలక స్థానం ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
4: आज हिंदुस्तान शिपयार्ड लिमिटेड में हम जहाज बनाने के साथ साथ भारत की मैरिटाइम पावर के भविष्य की फाउंडेशन को और अधिक मजबूत कर रहे हैं. साथियों, भारत का मैरिटाइम सेक्टर दुनिया के लिए यह कोई नया नहीं है. प्राचीन काल से ही भारत का समुद्र से बहुत ही गहरा संबंध रहा है. लोथल के प्राचीन बंदरगाह से लेकर चोल साम्राज्य की मैरिटाइम ट्रेडिशंस तक भारत ने समुद्री व्यापार, नेविगेशन और मैरिटाइम कनेक्टिविटी में महत्वपूर्ण अपनी भूमिका निभाई है.

0: हमारे लिए समुद्र व्यापार के साथ साथ हमारी समृद्धि यानी हमारी प्रॉस्पेरिटी, हमारी सिक्योरिटी, हमारी संस्कृति और हमारी सिविलाइजेशन का भी एक अभिन्न हिस्सा रहा है।
1: ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రపంచ ఆవాస దినోత్సవ వేడుకల్లో కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి థోకన్ సాహు పాల్గొని ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి పరస్పరం ముడిపడి ఉన్నాయని భారత్ ప్రపంచానికి నిరూపించిందని అన్నారు. పర్యావరణ సమతుల్యతకు ప్రభుత్వం తన విధానాల్లో అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. నగరాలు, గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా, సుస్థిరంగా, నివాసయోగ్యంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని వివరించారు. ఈ సందర్భంగా ప్రకటించిన పురస్కారాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది.
2: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ పాత్రికేయులకు వెల్లడిస్తూ వస్తుసేవల పన్ను జీఎస్టీ కింద అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని జీఎస్టీ మండలి సిఫారసు చేసిందని చెప్పారు. అలాగే సాధారణ జరిమానాను 25,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు తగ్గించాలని సిఫార్సు చేసిందని తెలిపారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్లకు మరింత విస్తృత అర్హత కల్పించడంతో పాటు జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనుసరణ ప్రక్రియలను మరింత సరళీకృతం చేయాలని మండలి సూచించిందని చెప్పారు. జీఎస్టీ స్లాబ్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత జీఎస్టీ రేట్ల నిర్మాణం ఖరారైందని పేర్కొన్నారు. నోటీసులు, తదుపరి చర్యలకు సంబంధించి జీఎస్టీ మండలి ఉమ్మడి ప్రమాణాలను సిఫార్సు చేసిందని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
3: జీఎస్టీ కౌన్సిల్ టుడే హాస్ రికమెండెడ్ కామన్ స్టాండర్డ్స్ ఫర్ నోటీసెస్ అండ్ ప్రొసీడింగ్స్ అండ్ నో నోటీసెస్ బిలో ద ప్రిస్క్రైబ్డ్ మానిటరీ థ్రెషోల్డ్ ఆఫ్ 10,000 రూపీస్ including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
1: Vikasit Bharat Guarantee for Rozgar and Azivika Mission Grameen VB Jiramji Chattam 2025 కింద చేపట్టేందుకు అనుమతించిన పనుల జాబితాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. కొత్త గ్రామీణ పనుల విధానంలో మొత్తం 375 రకాల పనులకు అనుమతి కల్పించింది. గతంలో ఉన్న 266 పనులతో పోలిస్తే ఇది 41% అధికమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పనులను జలభద్రత, ప్రాథమిక గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి అవసరమైన మౌలిక వస్తులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో విపత్తుల సన్నద్ధత అనే 4 ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు. గ్రామసభ ఆమోదం అనంతరం ఈ పనులను చేపడతారు. పనుల పురోగతిని వికసిత భారత్ జాతీయ గ్రామీణ మౌలిక వస్తుల వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో మంగళవారం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 10,000 కోట్ల రూపాయల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిధుల్లో అధిక భాగాన్ని తయారీ రంగానికి చెందిన చిన్న మధ్యతరహా సంస్థలకు కేటాయించనున్నామని చెప్పారు. అలాగే దేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దేశంలో సమగ్ర రవాణా లాజిస్టిక్స్ ప్రణాళికకు ఇది అత్యున్నత సంస్థగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
4: देश में जिस तरह से जीडीपी बढ़ रही है 7% 8% के बीच में, लॉजिस्टिक्स की रिक्वायरमेंट लगातार बढ़ रही है. देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
1: 25 ఏళ్ల ప్రజాపాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రితో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి చెందిన వివిధ కీలక ప్రాజెక్టులు, వ్యవసాయం, నీటి ప్రాజెక్టులు వంటి అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నీటిపారుదల రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతో పాటు గోదావరి, కావేరి నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో 53% లోటు వర్షపాతం నమోదైందని, ఇది వ్యవసాయ రంగం

0: పై తీవ్ర ప్రభావం చూపిందని ముఖ్యమంత్రి వివరించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రధానమంత్రిని కోరారు.
1: దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ బుధవారం కీలక పాలసీ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.5% చేరింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు కొనసాగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ 2025లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియను ప్రారంభించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీ పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ,
2: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by
0: భారత వాయుసేన 29వ అధిపతిగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. ఈ నెల 31వ తేదీ ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అశుతోష్ దీక్షిత్ గతంలో పలు కీలక కార్యాచరణ వ్యూహాత్మక బాధ్యతలు నిర్వహించారు. హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లో అలాగే సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా సేవలందించారు.
1: ఏఐ ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి, సామాన్యులకు జరుగుతున్న లబ్ధి అనే అంశాలపై ప్రచురితమైన ప్రపంచ అభివృద్ధి నివేదిక 2026ను కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, కృత్రిమ మీద ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఏఐ సేఫ్టీ, డీప్ ఫేక్లు, మానవీయ కోణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఏఐ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు డీప్ ఫేక్ వంటి హానికరమైన వినియోగాల నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరాన్ని కూడా ఆ పత్రం ప్రస్తావిస్తుందని చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా వంటి రంగాల్లో ఏఐ వినియోగాన్ని విస్తృతం చేయటం ద్వారా సమాజానికి సాంకేతికత నుంచి మరిన్ని ప్రయోజనాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
0: టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ భీ సైనిక్ భీ అనే నినాదానికి టెరిటోరియల్ ఆర్మీ సేవలు స్ఫూర్తినిస్తున్నాయని శుక్రవారం సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. పౌరులు అసాధారణ నిబద్ధతతో దేశానికి సేవ చేయాలనే సంకల్పానికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిరూపమని అన్నారు. సరిహద్దుల పరిరక్షణ నుంచి విపత్తుల సమయంలో సహాయక చర్యలు, దేశ నిర్మాణం వరకు ఆర్మీ సిబ్బంది ధైర్యం, అంకితభావం, నిస్వార్థ సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
1: పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పారిశుద్ధ్య పరిస్థితులు, మంచినీటి సరఫరా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
3: డంపింగ్ యార్డ్లకు సంబంధించి 12వ వార్డు, అదేవిధంగా ఎడ్ల బజార్ 76,000 మెట్రిక్ టన్నులు 12వ వార్డులో మొత్తం క్లియర్ చేసుకుని భవిష్యత్తులో మళ్లీ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతోటి ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక 40,000 మెట్రిక్ టన్నులు ఉంది, అది కూడా ప్రాసెసింగ్ స్టార్ట్ చేసాం. అది కూడా 3-4 నెలల్లో క్లియర్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకునేటువంటి పరిస్థితులు. తడి పొడి చెత్త సిస్టమ్ ని డెవలప్ చేసుకోవాలి, శానిటేషన్ వ్యవస్థని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఇక ఇప్పుడు విజయవాడలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు చేసిన ఏర్పాట్లపై ప్రత్యేక

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్షే అల్తంద అండ్ యూర్ ఫ్రెండ్స్ మన్మనామ్ హర్విలు ప్రోగ్రామ్ లో. అండ్ నేనైతే అడిగేశాను ఇవాళ క్వశ్చన్, అర్జునుడు ఇంద్రకీలాద్రి పైన దేనికోసం తపస్సు చేశాడు అని చెప్పి. సో ఎస్, మరి చాలా ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి, చదివి వింత చేస్తున్నాను. ఇక్కడ 20+ మెసేజెస్ ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఇంతమంది రైట్ ఆన్సర్స్ ఏ పంపించినందుకు. సో ఇప్పటి వరకు పంపించిన వాళ్ళైతే అందరూ ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఎస్, ఎవరు అంటే దేవర్పల్లి మధుబాబు గారు హ్యాపీ నవరాత్రి అంటున్నారు. మీకు కూడా అండి, బట్ ఆన్సర్ కూడా పంపించేసేయండి. మరి ఆచార్య చిరంజీవి రామలింగ సో రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు, ఓకే సూపర్, మహాభారతంలో విజయం సాధించడాని కోసం ఈ అస్త్రం కోసం అంటూ ఎంతో డీటెయిల్ గా పంపించారండి. ఎస్ రైట్ ఆన్సర్. ఇంతకీ ఏంటా అస్త్రం? శ్రీ కార్తీక శ్రవంతి నేరేడ్చర్ల సూర్యాపేట జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అని ఇంకా హాయ్ అండి, ఎలా ఉన్నారు అంటున్నారు ముత్యాలంపాడు విజయవాడ నుంచి శ్రీవల్లి గారు. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే వీళ్ళ పేరు పంపించలేదు, ఓకే యా తిమ్మప్ప అండ్ ఇంకా సరోజా గారు. చూసారా, మీకు క్షమ కలిగించకుండా నేనే మీ పేరు కూడా వెతికి చదువుతున్నారు. అండ్ అల్కనంద గారు అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అంటున్నారు. పుట్టుపాక నుండి పుల్పతి శ్రీనివాసరావు, కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్

రైట్ అంత పంపించేశారండి. నెక్స్ట్ ధనురాజు అనూష కొల్లేరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నెక్స్ట్ కొనుగోళ్ల రమణారావు కవిత, జోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. అబ్బా ఇలా అందరూ రైట్ ఆన్సర్స్ పంపిస్తే అది కూడా ఇలాంటి క్వశ్చన్స్ కి ఎంత హ్యాపీగా ఉంటుందో మనసు. సో జాన్సన్ గారు విజయవాడ నుంచి హవ్ ఆర్ యూ అంటున్నారు, నేను సూపర్ గా ఉన్నానండి ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారండి. నెక్స్ట్ శిష్ల వేణుగోపాల్ దత్త గారు మద్రాస్ మహానగరం నుంచి, అబ్బా భలే పంపారండి, మద్రాస్ మహానగరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ముసపెట్ గ్రామం నుండి నరేష్ రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా అంటున్నారు. బాగున్నాను, మీరు రైట్ ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటాను. అండ్ ఇంకా హైదరాబాద్ నుంచి శ్వేతా లక్ష్మి నిష్కాన్ హాని రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ ఇంకా కానూర్ నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా ఆన్సర్స్ మనకి పంపిస్తూ ఉన్నారు మన లిజనర్స్ అందరూ కూడా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎంతసీస్ యువర్ జల్కనంద. మరి విన్నాము హర్విల్లు కార్యక్రమంలో. సో నేను అడిగాను క్వశ్చన్, అర్జునుడు ఇంద్రకీలాద్రి పైన దేనికోసం తపస్సు ఆచరించారు అని చెప్పి చాలా ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఎవరైతే ఇప్పుడే ట్యూన్ చేశారో మీకోసం ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. అండ్ అలానే మీరు మాకు ఆన్సర్స్ పంపించాల్సిన మా వాట్సాప్ నెంబర్ కూడా ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మరి మా వాట్సాప్ నెంబర్ 8662488114, 8664284814. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అన్ని కూడా పంపించేసేయండి. ఎస్పెషల్లీ ఇందాక నేను వినిపించిన 2-3 సాంగ్స్లో ఈ ఆన్సర్ కూడా ఉంది. మరి ఈ ఇంద్రకీలాద్రిపై అర్జునుడు తపస్సు ఆచరించను ఒక అస్త్రం కోసం అని చెప్పి ఇక్కడ మన లిజనర్స్ క్లూ కూడా ఇచ్చేశారు. మరి ఆ అస్త్రం ఏంటి మీకు తెలిస్తే నాకైతే ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఆచార్య ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

ఆచార్య ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి ఎస్, మనమైతే ఉన్నాము హరివిల్లు ప్రోగ్రామ్ లో. అండ్ ఇంకా అంటే ఇందాక 20+ అన్నారు కదా, ఇప్పుడు 20 నెంబర్ అయితే ఇంకా అలానే ఉంది. నో ప్రాబ్లం, మీరైతే పంపించండి ఎస్పెషల్లీ ఇలాంటి ఆన్సర్స్ కోసం. నేనైతే ఎన్ని మెసేజెస్ వచ్చినా చదువుతూనే ఉంటాను. అండ్ హలో నందుజీ, సండే స్పెషల్ దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజు దేవి దుర్గమ్మ పాటలు. ఓకే, ఒకటేమిటి, ఎన్నెన్నో వింటూ మా నందుజీ ప్రశ్నకు నా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. సో ఆనందంలో ముందు మెసేజ్ పంపించేశారు, తర్వాత అరే ఫ్రమ్ పంపలేదు కదా అని పంపించారు. సో దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఇంకా శుభోదయం అండి, దేవి శరణ్ నవరాత్రులు పర్వదిన మనఃపూర్వక శుభాకాంక్షలు అంటూ కున్నూతుల సునీల్ లక్కరెడ్డిపల్లి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎలా ఉన్నారు క్షేమమేనా అంటూ సప్తవర్ణ శోభిత, ఓకే వీరుజల్లు ఆత్మీయ అనుబంధాల బొమ్మరిల్లు, ఓకే ఉప్పంగు ఆనంద భాష్పాల చిరుజల్లు మన ఈ హరివిల్లు, అబ్బా ఎంత బాగా పంపారండి. ఎవరు అంటే మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే శివా శ్రీఫణి దేశాయిపేట వేటపేలం నుంచి రైట్ ఆన్సర్ హలో మేడం అంటూ అనంతపురం నుంచి శ్రీవిద్య సునంద ఆన్సర్ వచ్చి ఓకే సూపర్ రైట్ ఆన్సర్సే పంపిస్తున్నారు అందరూ. అండ్ ఇంకా డేవిడ్ రాజు గారు హాయ్ అల్కనంద గారు అన్నారు నేను సూపర్గా ఉన్నానండి. సో ఆన్సర్ మరి కొద్దిసేపట్లో రివీల్ చేసేస్తాను. సెకండ్ క్వశ్చన్కైనా మీరు ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఓకే కృష్ణుడు అంటూ పంపించారు నరేష్ గారు. నరేష్ గారు ఆన్సర్ వినేసేయండి, నెక్స్ట్ చెప్పేస్తాను. కృష్ణుడు ఎక్కడికి వెళ్తాడు, అర్జున్ పక్కడే ఉంటారు కదా బావా బావమరులు ఎప్పుడు. సో ఆయన గురించి అయితే తపస్సు చేయలేదు, ఆన్సర్ మరి కొద్దిసేపట్లో చెప్పేస్తాను. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కొనుకొండ మల్లికార్జునరావు, ఓకే కామర్స్ లెక్చరర్ అంట. ఓకే మరి లెక్చరర్ గారు రాంగ్ ఆన్సర్ పంపిస్తారా చెప్పండి. సో రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంకా ఇక్కడైతే చాలా మంది చాలా ఆన్సర్స్ పంపించారు, ఇవన్నీ కూడా చదివి వింటేసాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అర్జే అల్కనందా.

0: ప్రభావతి ఎఫ్ఎం 101.3.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే గుందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజయ్ అల్కనంద అండ్ మనము నామ్ హరివిల్లులో. సో చాలా ఆన్సర్స్ అన్ని వచ్చేస్తున్నాయండి. సో చూద్దాం ఎవరు అంటే, ఓకే దైవిక గారు మెసేజ్ పంపించారండి నిజాం. ఓకే దైవిక ఆయుధమా? ఓకే ఆ దైవిక ఆయుధానికి ఒక పేరు ఉంటుంది కదా, అదే నేను అడిగాను. ఇదికి ఎవరు అంటే బడ్డు తులసీదాస్ నవీపేట్ మండలం నుంచి పంపించారండి. ఇట్స్ ఓకే అండి, నేను మరికొద్దిసేపట్లో ఆన్సర్ రివీల్ చేసేస్తాను. ఇప్పుడైతే ఎవరు మళ్ళీ పంపించకండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి పంపారు. రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి. ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి. అబ్బా ఇలా చిన్న చిన్న పేర్లుంటే చదవడానికి ఎంత ఆనందంగా ఉంటుందో. అండ్ ఎస్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ వెళ్తుంది మేడం అన్నారు ఆశ శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. ఓకే సాఫియా గొల్లపూడి నుంచి హాయ్ మేడం అంటున్నారు. వెరీ బిగ్ హాయ్ మీకు, బట్ నెక్స్ట్ టైం ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి. ఓకే శివుని కోసం అంటున్నారు, శివుని కోసమే, బట్ ఎందుకు శివుడు ఏమిస్తారని చెప్పి ఏం కోరుకోవడానికి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ నెక్స్ట్ ఎన్ఎస్ కిరణ్ కుమార్ తిరుమల నుంచి. అబ్బా తిరుమల గురించి కూడా మాట్లాడుకున్నాం, ఇంకా అక్కడి నుంచే మెసేజ్ వచ్చేసింది. సో మీ అదృష్టం అండి అక్కడ ఉండడం. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే నమస్తే. ఓకే నమస్తే అక్క, గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మైటీ గాడ్స్. ఓకే బట్ ఎవరు ఇది? మీ పేరు పంపించలేదు అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా పంపించలేదు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే పొన్నూరు మండలం నుంచి పొన్నూరు మండలం చింతల్పూర్ నుంచి బి ఆదామ్ అండ్ ఇంకా ఓకే మల్లీశ్వరి గారు. ఓకే అండి సో అసలు ఆన్సర్ ఎలా పంపించారో తెలుసా? మహాశక్తివంతమైన దివ్య ఆయుధం అస్త్రం కోసం ఘోరమైన తపస్సు చేశారు. సో డిస్క్రిప్షన్ అంతా పంపించారు, మెయిన్ అడిగిన క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ పంపించలేదండి. ఓకే నెక్స్ట్ ఎవరు అంటే ఎఫ్ఎం శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు అంటున్నారు లెమలపాడ నుంచి భాను గారు. సో ఎస్ ఫ్రెండ్స్ ఇవి అనమాట ఇప్పటి వరకు వచ్చిన ఆన్సర్స్. సో ఆల్మోస్ట్ ఐ థింక్ 90% అందరూ రైట్ ఆన్సర్సే పంపించారు. సో అయితే మన ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. మహాభారతంలోని వనపర్వంలో వచ్చే కిరాతార్జునీయం ఘట్టంలో మన ఈ ఆన్సర్ అనేది ఉంటుంది, అంటే ఈ అర్జునుడు దేనికోసం ఏ అస్త్రం కోసం పోరాడాడు అని చెప్పి. సో పాండవులు మరి అజ్ఞాతవాసంలో వనవాసం ఉన్న సమయంలో మనకి భవిష్యత్తులో కురుక్షేత్రం జరగబోతుంది అని తెలుసుకుని దివ్యాస్త్రాలన్నీ కూడా సంపాదించాలి అని అనుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు సూత్రధారి వచ్చి మరి అందరి మేలు కోరుకుని సలహాలు ఇస్తారు, కాకపోతే అది తీసుకుంటారు కొంతమంది, కొంతమంది దాన్ని తీసుకోరు, అదే డిఫరెన్స్ అన్నమాట. అయితే శ్రీకృష్ణుడు

మేరకు అర్జునుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇంద్రకీలాద్రి పర్వతంపై కఠినమైన తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సాధిస్తారు. సో ఆన్సర్ వచ్చి పాశుపతాస్త్రం అన్నమాట. అండ్ ఇంకా పంపించారు ఎవరు అంటే, ఓకే, రామకుమారి గారు మార్కాపురం నుంచి. సో నేను చెప్తుంటేనే, రివీల్ చేస్తుంటేనే ఆన్సర్ పంపించేశారు. సో యస్ ఫ్రెండ్స్, మరి అర్జునుడు ఇంద్రకీలాద్రి పైన పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడు. మరి అర్జునుడు ఇక్కడ విజయుడు అయ్యాడు కాబట్టి విజయవాడ అని చెప్పి మన బెజవాడకి ఆ పేరు అనేది వచ్చిందనమాట. ఎస్ ఫ్రెండ్స్, మరి సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. సో రీసెంట్ గా నోబెల్ ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేశారు కదా. సో మరి 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్, అంటే ఏ టాపిక్ కి వచ్చింది, ఏ టాపిక్ కంట్రిబ్యూట్ చేసినందుకు, లేదా ఎవరికి లభించింది? యాక్చువల్ గా ముగ్గురు డాక్టర్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఒకళ్ళ పేరు పంపించినా ఐ విల్ కన్సిడర్ యాజ్ రైట్ ఆన్సర్, లేదా అసలు వాళ్ళ పేర్లు ఎందుకు, మేము టాపిక్ చెప్పేస్తాం అనుకున్నా ఇట్స్ ఓకే. సో 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్ వచ్చింది లేదా ఎవరికి లభించింది, అండ్ మీరు మాకు ఆన్సర్స్ పంపించాల్సిన మా వాట్సాప్ నంబర్ 8662488164 2488814. సో ఈ నంబర్కి మీ ఆన్సర్స్ అన్ని కూడా పంపించేసేయండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం నాగబంధనం ఈ ఫిల్మ్ నుంచి ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ యాజువల్. నిన్న మనం హరివిల్లో అండ్ నేను అడిగాను సెకండ్ క్వశ్చన్, 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ మరియు మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్ కి లభించింది లేదా ఎవరికి లభించింది అని చెప్పి. ఎస్, చాలా అంత వచ్చేసాయండి. ఎంఎస్ దుర్గారావు గారు హలో మేడం అంటున్నారు. హాయ్ అండి. ఏంటి వాళ్ళ క్లాస్ కి లేట్ గా వచ్చారు, ఐ మీన్ అదే ప్రోగ్రామ్ కి. అండ్ మురళి గారు కూడా హాయ్ అల్కనంద గారు అంటున్నారు. హాయ్ అండి. బట్ మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకొంచెం ఆనందంగా ఉంటుంది నాకు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎన్ఎస్ భాగ్యలక్ష్మి గారు తిరుమల నుంచి. ఓకే, సో మొత్తం అసలు దేనికి ఏంటి ఎంతమంది అన్ని పంపించేశారండి. ఎస్, సూపర్ అండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రమణ గారు హాయ్ అంటున్నారు. రమణ గారు హాయ్ మాత్రమేనా అంటే మన కొత్త లిజనర్ లో ఉన్నారు. వచ్చేసరికి అంటే ఒక రెండు మూడు షోస్ వినేసరికి నాకు తెలిసి మొత్తం డీటెయిల్స్ అన్ని ఎలా పంపించాలి అని తెలిసిపోతుంది. సో ఇఫ్ యు ఆర్ ఫస్ట్ టైం లిజనర్ మీకోసం చెప్తున్నాను, మీరు ఫస్ట్ మీ ఆన్సర్ స్పేస్ మీ పేరు అండ్ మీరు ఏ ఊరు నుంచి పంపిస్తున్నారు ఇవన్నీ కూడా పంపించేసేయండి రమణ గారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రామకుమారి గారు మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ పెడన నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. సో ముగ్గురు కంట్రిబ్యూట్ చేశారని చెప్పాను కదా, సో ముగ్గురు పేర్లు కూడా పంపించారు. అండ్ రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. ఆశా శ్రీనివాస్ గారు నేను అడిగింది ఫిజియాలజీ అండ్ మెడిసిన్, ఒక్కసారి చూడండి. సో ఆన్సర్ అయితే పంపారు కానీ క్వశ్చన్ కి ఆన్సర్ కి మ్యాచ్ ది ఫాలోయింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మీరు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కున్నూతుల సునీల్ లక్కరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హలో మేడం అంటున్నారు అనంతపురం నుండి. శ్రీవిద్య సునంద అండ్ త్రీ మెంబర్స్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు, సూపర్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఆచార్య చిరంజీవి రామ్లింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. సో ఎస్, అందరూ కూడా అంటే లైక్ ఐఎమ్ ష్యూర్ ఈ త్రీ నేమ్స్ ఎవరికి బై హార్ట్ వచ్చుండవు, బట్ తెలుసుకుని అందరూ కూడా ఆన్సర్స్ పంపించారు. ముందుగా మీ ఎఫర్ట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాను. అండ్ ఎస్, ఆన్సర్ రివీల్ చేశాక ఎందుకు ఈ టాపిక్ అడిగాను, వై దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ ఎందుకు దీనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది అది కూడా చెప్పేస్తాను. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం, ఓకే వగ్గ శివయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వింటున్న శ్రోతలందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు అంటూ కొనుగొండల రమణారావు, ఇంకా కవిత జోష్నివా మోహిత్రావు బెంగళూరు నుంచి అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా మరి చాలా ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. సో ఎవరైతే ఇప్పుడే ట్యూన్ చేశారో మీకోసం మరొక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్ కి లభించింది అండ్ ఆర్ అంటే ఎండ్ కాదు ఆర్ ఎవరికి లభించింది, ఏది పంపించినా కూడా ఐ విల్ కన్సిడర్ యాజ్ రైట్ ఆన్సర్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం మరి నవరాత్రి గురించి చాలా మాట్లాడుకున్నాం. దాండియా గురించి మాట్లాడుకోకపోతే ఎట్లా? సో గర్భ దాండియా ఇంకా బతుకమ్మ చుట్టూ చేసే ఆ జానపద నృత్యాలు. సో నవరాత్రి ఈజ్ ఆల్ అబౌట్ స్పిరిచువాలిటీ యాజ్ వెల్ యాజ్ సెలబ్రేషన్. సో ఈ డాన్స్ ఫామ్స్ అన్ని కూడా పండగ 9 డేస్ అందరూ కూడా ఆర్ పండగ 9 డేస్

కుదరకపోతే అట్లీస్ట్ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ కి దుర్గాష్టమి, నవమి, విజయదశమి ఈ 3 డేస్ కూడా ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేస్తారు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అర్థమైపోయింది కదా ప్రేమికుల రోజు ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

ఎస్ ఫ్రెండ్స్, మరి ఈ దాండియా వైబ్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఏంటి, ఫస్ట్ డేనే అనుకున్నారా? మరి ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేస్తేనే కదా అప్పటికి పర్ఫెక్ట్ అయిపోతారు. అందుకే ఇవాళ నుంచే ఆ వైబ్స్ మీ ముందుకు వచ్చేసాను. న్యూస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ జల్క్నంద. మనము నాము హరివిల్లు ప్రోగ్రామ్ లో నేను అడిగాను, నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఎవరికి లభించింది 2026 లో అని చెప్పి. సో చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, సో అది ఎవరికి వచ్చిందో అది పంపించడం జరిగింది. సో ఎస్, ఆ క్లారిటీ కూడా మీకు ఇచ్చేస్తాను తర్వాత. అండ్ వామో, 25 మెసేజెస్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా స్పీడ్గా ఫటాఫట్ ఫినిష్ చేయాల్సిందే. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కానూర్ నుంచి తాతారావు గారు. ఓకే, సో అసలు మీరండి, నా క్వశ్చన్ ని అర్థం చేసుకుంది మీరే. సో నేను ఎవరైనా ఒక పేరైనా పంపించండి చాలు అన్నాను కదా, సో అర్థం చేసుకుని ఒక ఆన్సర్ పంపించారు. దట్ సో స్వీట్ ఆఫ్ యూ అండి, అర్థం చేసుకున్నారు నా క్వశ్చన్ ని. ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు, ఎస్ అండి, దట్స్ టూ గుడ్ అనమాట. అంటే మొత్తం అసలు ఏంటి అన్ని కూడా పంపించేశారు డీటెయిల్స్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి గారు రైట్ ఆన్సర్. శివ అండ్ శ్రీఫణి దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. బట్ ఈ ఆన్సర్స్ పంపించడమే కాదు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు అని ఆశిస్తున్నాను. జి రెడ్డన్న కడప ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, మంచి ప్రశ్న అండి. వాళ్లకు ఎందుకు ఇచ్చారో వివరైనా చదివితే తెలుస్తుంది అంటూ పంపించారు. ఓకే అండి. సో ఎస్, నేను నేనున్నాగా నేను చెప్తాను అది ఎందుకు ఏంటి అండ్ దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పి. ఎస్, ఆశా శ్రీనివాస్ గారు ఇప్పుడు లైన్లోకి వచ్చేసారు, అంటే ట్రాక్లోకి. సండే కదా లేజీగా ఇందాక పంపించారు పంపిద్దాము అని, ఇప్పుడు క్లియర్గా విన్నారు, క్లియర్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, గౌతమ్ చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి. ఓకే, సో ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా వేటపాలెం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఓకే, దసరా నవరాత్రుల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంటూ. ఓకే ఓకే, అమెరికా వారు ఒకరు, జర్మనీ వారు ఇద్దరు, కరెక్టే అండి. సో ఎస్, జర్నీలో ఉండడం వల్ల వినలేకపోయానండి, మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా ఎంఎస్ దుర్గారావు గారు, సో ఈ నవరాత్రుల్లో ఈ టెంపుల్స్ లో బిజీగా ఉన్నారు అంటున్నారు, ఇట్స్ ఓకే అండి, జస్ట్ క్యారీ ఆన్ అండ్ ఎంజాయ్ అవర్ షో. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, చింతల్పూడి నుండి బి ఆదాం, మల్లేశ్వరి ఆదిశేషు చెన్నకేశ్వరరావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, జగదీష్ కడప నుంచి, జగదీష్ గారు మీరు నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, సో ఆ ఆన్సర్ పంపించారు. సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే, మూల కోటేశ్వరరావు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. ఇక్కడ నేను చదువుతూనే ఉన్నా, ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని కొన్ని మల్లికార్జునరావు శ్యామ్లా, సో వీళ్ళు ఎక్కడి నుంచి, భైరవ్ నగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఎవరు అంటే, కళ్యాణి ఫ్రమ్ మార్కాపూర్,

రైట్ ఆన్సర్ పంపిస్తూ స్వీట్ వాయిస్ అంటూ కూడా పంపించారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ, ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఓకే, సో పూజతో పాటు హాలిడేస్, భక్తి అన్ని కలిపి మీ మాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ప్రసాదం కూడా చేసేసారంట. సూపర్ అండి. అండ్ ఇంకా అల్కన్న గారు మీ వాయిస్ బాగుంది, పాట పాడండి అన్నారు మురళి గారు. మురళి గారు మీరు రైట్ ఆన్సర్ పంపించండి, నేను ఖచ్చితంగా పాడతాను. మీరు ఆన్సర్ పంపకుండా ఈ రిక్వెస్ట్లు పెట్టకండి. అండ్ మంచి పాట వినిపించారు, థ్యాంక్ యూ అంటున్నారు రమణ గారు. రమణ గారు నెక్స్ట్ టైం చెప్పాను కదా, ఆన్సర్ కూడా పంపించేస్తారు మీరు. అండ్ ఇంకా నరేష్ అండ్ రోజా గారు, సో ఆన్సర్ పంపించారో లేదా వాళ్ళ టీంలో ఇంకో మెంబర్ పేరు పంపించారో నాకు అర్థమవ్వలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ బాగున్నారా అంటున్నారు కడప నుంచి వినయ్ గారు. ఓకే అండి, సో వినయ్ గారు మీరు పంపించిన ఆన్సర్ కూడా లైక్ ఇదేంటి అంటే మీరు పంపించింది నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, సో ఐ థింక్ కొంచెం కన్ఫ్యూజన్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి ఆదిత్య. ఓకే, విజయవాడ నుంచి ఎవరు, ఆదిత్యనా యా ఆర్ మా ఆర్జీస్ పేరు పంపించారా, నాకైతే అర్థం లేదు. సో మీరు కూడా ఇంతకి నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్. సో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వచ్చేసింది అని నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నోబెల్ పీస్ ప్రైజ్ 2026 నవనీతం పిల్లాయి, సో ఈవిడ అందుకున్నారు. సో ఆ ఆన్సర్ పంపించారు చాలా మంది. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, మొన్న మీరు అందం గురించి అడిగారు, అసలు అందం ఓకే దానికి రిలేటెడ్ అసలు అసలు మనసులు మనసు అయిన హరివిలితో ఇలా కనెక్ట్ చేశారా మీరు? ఓకే అండి. ఆడపిల్లలు బైక్ నడిపితే భలే ఉంటుంది మేడం అన్నారు. సో ఎస్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ సందర్భంగా చెప్తున్నాను, ఆడపిల్లలు ధైర్యంగా ఉంటే నిజంగానే ఎంతో అందంగా ఉంటుందండి. ఎంఎస్ దుర్గారావు గారు థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ ఇంకా చిన్నమ్మాయి మిర్యాల గూడ నుంచి అల్కనంద అమ్మవారికి స్వాగతం పలుకుదాం అంటూ పంపించారు. పలుకుతూ ఉన్నాం. అండ్ అమ్మవారి ఆశీస్సులు ఆల్రెడీ మనందరిపైన ఎప్పుడూ ఉంటాయి, కాకపోతే మనం మన ఆలోచనలు ఇంకా మనం చేసే పనులు మంచి మార్గంలో ఉంటే అమ్మవారు ఇంకా హ్యాపీ అయిపోతారు. అండ్ ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ అండ్ రోజా గారు, షో చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ, బట్ మొత్తానికైతే ఆన్సర్ పంపించకుండానే మీరు షోని ముగించేశారు అంటే టైం అయిపోయింది కదా ఆల్రెడీ 10:57. అండ్ ఎస్, ఈ రోజు ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, బికాజ్ రెండు కూడా ఎంతో ఇంపార్టెంట్ అండ్ అవసరమైనవి, తెలుసుకోవాల్సిన విషయాలకి చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట మీ ఆన్సర్స్ చూసి. అండ్ ఇంతకీ ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో 2026లో అందుకుంది ఎవరు అంటే కార్ల్ జెసోరిత్, పీటర్ హెగ్మన్ అండ్ ఇంకా జార్జ్ నెగల్. సో వీళ్ళు ఇంతకీ ఏ టాపిక్ కి అంటే ఆప్టోజెనెటిక్స్ అనే ఒక, అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ ఆప్టిక్స్ ఇవన్నీ రెండు కలిపి చేసే ఒక ప్రొసీజరే ఆప్టోజెనెటిక్స్. సో ఇది ఒక మెడికల్ ప్రొసీజర్ అండ్ దీనివల్ల ఏంటి యూజ్ అంటే, సో ఈ ఆప్టోజెనెటిక్స్ ద్వారా మన బ్రెయిన్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే కంట్రోల్ చేయడం వల్ల ఏంటి లాభం అని మీరు అనుకోవచ్చు. సో ఇలా కంట్రోల్ చేయడం వల్ల ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయో, పార్కిన్సన్స్ డిసీజ్ అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఇంకా డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటుంది కొంతమందికి, అండ్ ఇంకా సీజర్స్ అంటే ఫిట్స్ అంటాం కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బ్రెయిన్లో ఏవైతే చేంజెస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ ఆప్టోజెనెటిక్స్, ఆ లైట్ స్టిమ్యులేషన్ వల్ల కంట్రోల్ చేసి ఈ వ్యాధులన్నిటిని కూడా నియంత్రించగలరు. అంటే లైక్ కంట్రోల్ చేసి అవి ఇంకా ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు. అందుకని చెప్పే ఇంత గొప్ప ఇన్వెన్షన్ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ యస్ ఫ్రెండ్స్, చాలా మెసేజెస్ అయితే ఇంకా వస్తూ ఉన్నాయి, ఆన్సర్ అయితే రివీల్ చేసేసాను కదా. సో రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా అలానే పొరంగి నుంచి వీర రాఘవమ్మ, రేఖా సాయి, ఓకే రేఖా గారు, రేఖా గారు హ్యాపీ హ్యాపీగా ఉండండి ఎప్పుడు ఇలానే. సో ఇది అనమాట ఈనాటి హరివిల్లు కార్యక్రమం. సో నేను కూడా మాట్లాడటమే చెప్పేసే టైం వచ్చేసింది అండ్ స్టూడియోలో సమయం 11:00. ఇప్పుడైతే మీకోసం వస్తాయి ఎఫ్ఎం హెడ్లైన్స్ అండ్ నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. సో దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కనంద సైనింగ్ ఆఫ్, స్టే ట్యూన్డ్.

ఏపీలో విజయవాడ ఉత్సవం నిర్వహణ సంతోషకరమని పేర్కొన్నారు. వీటిని నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వానికి, సీఎంకు అభినందనలు తెలిపారు. విజయవాడ ఉత్సవంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అని ప్రధాని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. నేడు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా ఆలయానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దసరా పండుగ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు కృష్ణానదీ తీరంలో భవానీపురంలోని హరిత బెరం పార్కులో ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్ 2026 నిర్వహించనున్నారు. విమానంలో సహ పైలట్ దాడిని ధైర్యంగా తిప్పుకొట్టి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చరపై ఇజ్రాయెల్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన సాహసానికి గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు ఫర్ సివిలియన్ హీరోయిజం అందజేయనున్నట్లు ప్రకటించింది. నదీ జలాల వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ నెల 13న అమరావతిలో తమిళనాడు సీఎం విజయ్ భేటీ కానున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ రాత్రి 7 గంటలకు సేనాధిపతి విశ్వక్సేన్ల వారి ఊరేగింపుతో బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు బంగారు తిరుచి ఊరేగింపు, రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలలో తొలి వాహనమైన పెదశేష వాహన సేవ జరగనుంది. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6:30 ఆలయ ప్రాంగణంలో శ్రీ బ్రహ్మరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఈ నెల 20 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: హాయ్, గుడ్ మార్నింగ్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 91.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు. ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుల గురించి మాట్లాడుకుందాం. ఎస్వి రంగారావు గారు పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో ఏ పాత్రలున్నైనా వదికిపోయి నటించే విశ్వ నటుడిగా కూడా పేరు తెచ్చుకున్న మహానటుడు. పాత్రలో పరకాయ ప్రవేశం, అసలు అందులో పూర్తిగా లీనమై జీవించడం వీరి నైజం. వీరి సంభాషణ, ఉచ్చరణ, డైలాగ్ డెలివరీ, పద్యాలు పలికేటప్పుడు వీరు చూపించే హావభావాలు అద్భుతంగా ఉంటాయి. అడుగులు ఆజానుబాహుడు, దీర్ఘబాహుడు, విశాలమైన వక్షస్థలం, విశాలమైన నుదురు, అద్భుతంగా అస్సలు ఇంకటోద్గచుడంటే వేరేనేమో అన్నట్లుగా ఉన్నటువంటి మహాన్నటులు కదా, అద్భుతంగా యాక్ట్ చేస్తారండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మాయాబజార్ చిత్రానికి మాధవ్ పెద్ది గారు, ఐ మీన్స్ ఆర్టిస్ట్ ఆలపించిన పాట, ఘంటసాల గారు సంగీతంలో పింగిలి గారి గీతం వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి ఎఫ్ఎం 91.3 మెగాహెడ్స్ పై సినిమా కబుర్లు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.
1: వివాహ భోజనంబు

ప్రతి చిత్రానికి మోహిత్ చౌహాన్ ఆలపించిన పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 11:22 దాటి 33 సెకండ్లు. సినిమా కబుర్లు వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. మరి ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమంలో విలక్షణమైనటువంటి నటన చేసి నటించినటువంటి నటుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రఘువరణ్ గారు విలక్షణమైనటువంటి గొంతుక, ప్రత్యేకమైన హావభావాలతో హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ వైవిధ్యమైనటువంటి విలన్ క్యారెక్టర్ లో చేసినటువంటి మహానటుడనే చెప్పొచ్చు. గంభీరంగా ఉంటుంది కదా ఆయన గొంతు. మరి చంద్రమోహన్ గారి విషయానికి వస్తే ఆసినటుడిగా, తండ్రిగా, అన్నగా ఎన్నో వైవిధ్యమైనటువంటి భరితమైన పాత్రల్లో తెలుగు ప్రేక్షలను అలరించినటువంటి నటుడే మన చంద్రమోహన్ గారు. ప్రకాష్ రాజ్ గారి విషయానికి వస్తే ఏ పాత్రలోనైనా అవలీలగా చేయగలగటం వీరి ప్రత్యేకత. విలన్ గా, తండ్రిగా, భావోద్వేగ భరిత పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. హీరోకి స్నేహితుడిగా, గురువుగా లేదా బాధ్యత గల పెద్ద మనిషిగా ఎన్నో పాత్రలు పోషించారు ప్రకాష్ రాజ్ గారు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇరుముడి చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై సినిమా కబుర్లు విత్ యువరాజ్ చిన్నబాబు.

ఎలా కబుర్లు పెట్టినారు విత్యురార్జి చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో విలక్షణమైనటువంటి నటన నటించిన నటుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. హాస్యం, విలనిజం, భావోద్వేగ పాత్రలు, ఇలా ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపించి టాలీవుడ్ లో చెరగిన ముద్ర వేసిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. వీరికి తెలుగు భాషపై, వివిధ ప్రాంతాల యాసలపై విపరీతమైన పట్టుంది. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా ఆ యాస అలాగే మాట్లాడేటటువంటి పట్టు వీరికుందనమాట. తెలుగు తెరపై క్రూరత్వానికి ఆశయాన్ని జోడించి సరికొత్త కామెడీ విలనిజం అని పరిచయం చేసిన కోటా శ్రీనివాసరావు కేవలం అద్భుతమైన నటుడిని చెప్పాలి. దీనినే కామెడీ విలనిజంగా తీసుకొచ్చి పరిచయం చేశారు మన టాలీవుడ్కి. మరొక నటులు ఉన్నారండి, కామెడీకి నటనకే కాకుండా భావోద్వేగభరితమైనటువంటి విలక్షణమైన పాత్రలో తన ప్రతిభను చాటుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్. మరి రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై సినిమా కబుర్లు విత్ యువరాజ్ చిన్నబాబు.

సినిమా కబుర్లు వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో మన టాలీవుడ్ లో విలక్షణమైనటువంటి నటుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నటులే కాదండి, నటీమణులు కూడా సినీ చరిత్రను, తెలుగు సినీ చరిత్రను తిరగరాసిన సందర్భాలున్నాయి. వారెవరో కాదు, తెలుగు సినీ చరిత్రలోనే అగ్రగామిగా విలక్షణ నటిగా చెప్పుకోదగ్గటువంటి నటి మహానటి సావిత్రి గారు. సెంటిమెంట్, కామెడీ, పౌరాణికం, సాంఘికం, ఇలా ఏ పాత్రలోనైనా జీవించడం ఆమె ప్రత్యేకత. వీరు కళ్లతోనే హావభావాలు పలికించే తీరు అసామాన్యం. డైలాగ్ చెప్పకుండానే కేవలం కళ్ల కదలికలతో, కనుబొమ్మల ముడితో కోపం, సంతోషం, అసూయ, ఆర్ద్రత, దుఃఖం ఇలాంటి నవరసాలు పండించగలిగేవారు ఒక మహానటి సావిత్రి గారు మాత్రమే. ఒక కంటి నుండి సంతోష బాష్పాలు, మరో కంటి నుండి విషాదాశ్రువులు ఏకకాలంలో కార్చగల అరుదైన ప్రతిభ సావిత్రి గారి సొంతం. తెరపై నేను చూశాను, అదే మిస్సమ్మ చిత్రంలోని పాట, ఏఎం రాజా గారు లీలా గారు ఆల్పించిన పాట, రావోయి చందమామ మా వింత గాథ వినమనే పాటలో ఆ చందమామను రమ్మని తన కనుసైగలతోనే, కనుబొమ్మలతోనే అద్భుతంగా యాక్ట్ చేశారు మహానటి సావిత్రి గారు.

నటి చిత్రానికి సిరివెన్నెల గీతానికి మా కులకర్ణి అల్పించినటువంటి పాట అయితే వినేశారు. పదకొండు గంటల 43 నిమిషాలు దాటి 35 సెకండ్లు వీబీ స్టూడియోలో సమయం. సినిమా కబుర్లు కార్యక్రమం మనం వింటున్నాం విలక్షణమైనటువంటి నటుల గురించి. జమున గారు ఇక వీరి విషయానికి వస్తే అల్లరి పిల్ల, పెంకి పిల్ల గంభీరమైన పాత్రలకు జమున గారు కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ముఖ్యంగా శ్రీకృష్ణ తులాభారం ఈ సినిమాలో సత్యభామగా వీరు చూపించిన విలక్షణ నటన తెలుగు ప్రేక్షకులకు, అటు మన ప్రేక్షకులు ఎప్పటికీ కూడా మరిచిపోలేరు. ఇక భానుమతి గారి విషయానికి వస్తే కేవలం నటిగానే కాకుండా గాయనిగా, దర్శకురాలిగా, రచయిత్రిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. గంభీరమైన అహంకారం ఉన్న పాత్రలకు కూడా ఈమె అత్యంత విలక్షణంగా నటించేవారని చెప్పాలి. శారదా గారి విషయానికి వస్తే తన భావోద్వేగ నటనతో ప్రేక్షకులకు కన్నీరు పెట్టించగల సామర్థ్యం ఉన్న నటి. అందుకే వీరికి ఓర్వశ శారద అనే పేరు కూడా వచ్చింది. కాళీశ్రీ గారు, వీరు 70వ దశకంలో విలక్షణమైన గ్లామర్, విభిన్నమైన కట్టుబొట్టు, విలక్షణ నటనతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. ఇక టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి గారు, వీరు చిన్నప్పటి నుండి నటించడం ప్రారంభించారు. అత్యంత సహజమైన నటన వీరి సొంతం. తెలుగు ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు విజయశాంతి గారు. గ్లామర్ పాత్రల నుంచి కర్తవ్యం, ఒసే రాములమ్మ వంటి యాక్షన్ పవర్ఫుల్ పాత్రల్లో వీరు చూపిన వైవిధ్యం అద్భుతమనే చెప్పాలి. రమ్యకృష్ణ గారి విషయానికి వస్తే నెగిటివ్ రోల్ పాత్రలోనైనా, దేవతా పాత్రలోనైనా రమ్యకృష్ణ గారికి సాటి లేరు. నరసింహ మూవీలో నీలాంబరిగా, బాహుబలిలో శివగామిగా వీరి నటన అద్భుతమనే చెప్పొచ్చు.

మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు అమెరికా అబ్బాయి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసెస్ ఇలా ఆలపించిన పాట వింటూనే ఉండండి. వివిధ భారత FM 101.3 సినిమా కబుర్లు.

సాక్షి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసి ఆలపించిన పాట విన్నారు. సినిమా కబుర్లు వింటున్నారు. విత్యూర్ ఆర్జీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో టాలీవుడ్ లో విలక్షణంగా నటించిన, వైవిధ్యంగా నటించినటువంటి నటుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక సౌందర్య గారి విషయానికి వస్తే, సావిత్రి గారి తర్వాత అంతటి హోమ్లీ మరియు విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పాలి. గ్లామర్ అద్దులు దాటకుండానే భార్యగా, ప్రేమికురాలిగా, పల్లెటూరి పిల్లగా వీరి నటనలో ఎన్నో వైవిధ్యాలు చూపించారు. అలనాటి నటులే కాదండి, ఇప్పటి కాలంలో వస్తున్నటువంటి నటీమణులు నటులు కూడా వారి నటనలో వెరైటీ చూపిస్తున్నారు.

విలక్షణత చూపిస్తున్నారు, వైవిధ్యం కూడా చూపిస్తున్నారు. వీరు వెండి తెరపై కనిపించగానే ఇక అభిమానులు ప్రేక్షకుల్లో సంతోషం ఉప్పొంగుతూ ఉంటుందండి. ఇది ఈనాటి సినిమా కవర్లు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్‌లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహించారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శనం కల్పిస్తారు. రేపటి నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సగటున 28.18% మేర రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అడవితల్లి బాట రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాకౌట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. కాకవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు. సుమారు 50 లక్షల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధులతో అభివృద్ది చేసిన గుంటూరు జిల్లా పత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర

గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెంపసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. దివ్యాంగుల

203 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. 2024-25 నుంచి 2026-27 మధ్య రోగులకు అందించిన వైద్య సేవలు, బిల్లులు, ప్రమాణాలు పాటించడంలో నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులకు 34.39 కోట్ల రూపాయల జరిమానా విధించింది. రాజధాని అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన భవనాలకు 11 నవంబర్ తర్వాత ప్రారంభోత్సవం చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

0: తీసుకోవా?
1: తీసుకో.
0: నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్?
3: ఏయ్ ఇది తంతన్యా.

గీతా పయనించినటువంటి శ్రేయ ఘోషల్ పాట ఆలపించిన తర్వాత స్టూడియోలో సమయం చూసిన 12:15 దాటి 3 సెకండ్లు. మీకు తెలుసా ప్రోగ్రామ్ ఏంటన్నారు విత్యురార్జీ చిన్నబాబు. మనం ఉపయోగించేటటువంటి బాల్ పాయింట్ పెన్, ఆ మూత అంటే క్యాప్ పైన చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? చిన్నపిల్లలు ఏదో ఒకటి తీసుకుని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు కదా, కాయిన్స్ ఇచ్చినా సరే, పెన్స్ అయినా సరే, ఏదైనా ఆహార పదార్థాలు కాకుండా ఏ మిగతా ఏవి ఇచ్చినా సరే నోట్లో పెట్టేసుకుంటారు. అది అలవాటుగా ఉంటుంది. ఆ పిల్లలు పొరపాటున క్యాప్ని మింగితే ఆ చిన్ని రంధ్రం ద్వారా గాలి పీల్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ మాత్రం సంప్రదించాలి. అందుకోసమే ఆ క్యాప్కు రంధ్రం ఉంటుందన్నమాట. కొన్ని ప్రాంతాల్లో చాలా వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అసలు సతత హరిత అరణ్యాలు అంటుంటారు కదా, అరణ్యాలు ఆ గట్టుల ప్రాంతాల్లో వర్షాలు బాగానే పడతాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉండే ఎడారి అటకామా ఎడారి, ఇది చిలీ దేశంలో ఉంది. ఇక్కడ కొన్ని దశాబ్దాల పాటు వర్షమే పడదట.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిక్ భారతి FM 101.3.

కోకిల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆల్పించిన వేటూరి గీతం వింటున్నారు. సంగీతం ఇళయరాజా. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్బంగా మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చెన్నై విమానాశ్రయంలో ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసఫ్ విజయ్, మంత్రులు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తదితరులు ఘన స్వాగతం పలికారు. పోరూరులోని కార్యక్రమ వేదిక వద్దకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం మధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. పోరూరు నుండి పూనామల్లి వరకు నూతనంగా నిర్మించిన మెట్రో రైలు సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి మెట్రో రైలులో మోదీ ప్రయాణించేశారు. 14.5 కిలోమీటర్ల మేర సాగే ఈ మెట్రో మార్గంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్టక్చర్, డ్రైవర్ రహిత రాకపుకలకు అనువైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరుద్దరించిన పళని, వేల్లూరు కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నామకల్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో

చేపట్టిన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తుంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజా సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభించింది. నమోఘట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహించారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చింది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉండే మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తుంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ ప్రాంతీయ కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి బలం, ధైర్యం, మంచి వివేకాన్ని ప్రసాదించాలని రాధాకృష్ణన్ ప్రార్థించారు. జగదాంబ అమ్మవారి అనుగ్రహంతో బలమైన, సుసంపన్నమైన, అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగదాంబిక మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి సంతోషం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ జాతీయ ఐక్యత స్ఫూర్తిని, దేశ ప్రగతికి ప్రేరణ అందిస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిన్న ఆందోళన చేపట్టాలనుకున్న కాక్రోజ్ జనతా పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను ఈరోజు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు 50,000 రూపాయల పూచీకత్తుపై వీరిని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. జాతీయ పునరుద్దరణ కోసం జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు ఒక సంకల్పమని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ్ ధైర్యస్ఫూర్తిని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. లోక్ నాయక్ జేపీ సుపరిపాలనకు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణ దిశగా పనిచేస్తూ ఆయన ఆదర్శాల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో యువశక్తిని ప్రేరేపించడం నుండి నావికాదళ భారతదేశాన్ని బలోపేతం చేస్తూ స్వాతంత్ర్య అనంతరం సర్వోదయ కోసం పనిచేయడం వరకు జయప్రకాష్ నారాయణ్ తమ జీవితాన్ని దేశ సేవకు, సమాజ శ్రేయస్సుకు అంకితం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. లోక్ నాయక్ అంకితభావం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల నిబద్ధతకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ఒక ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో సమగ్రత, పాలనలో జవాబుదారీతనం, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి సాటిలేనిదని ఆయన చెప్పారు. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాల లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు

0: ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని న్యూఢిల్లీ పేర్కొంది. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం నిలుస్తుందని భారత్ తెలియజేసింది. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నట్లు కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మృతుల్లో 4 సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందినవారు కూడా ఉన్నారని తెలియజేసింది. ఈ దాడిని ఖండిస్తూ గుటెరెస్, పౌరులు ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, వాటిని తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేట్ రంగ భాగస్వామ్య అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్రికెట్: భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. వాతావరణం: దేశంలోని కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

రాజనం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్న తర్వాత స్టూడియోల సమయం చూస్తే 12:44 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. మీకు తెలుసు వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా, మన కన్ను నిమిషానికి సుమారుగా 15-20 సార్లు రెప్ప వేస్తుంది. మన జీవిత కాలంలో మన కళ్ళు కోట్లాది సార్లు తెరుచుకొని మోసుకుంటాయి కదా, మరి ఈ విషయం మీకు తెలుసా? ఈ డెట్ చిత్రానికి శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ కందికొండ గీతానికి చక్రీ సంగీతం. వింటుండీ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీకు తెలుసా ప్రోగ్రాం వింటున్నాం. మనం రోజు వాడే సబ్బుల యొక్క చరిత్ర క్రీస్తు పూర్వం 2800 నాటి బాబిలోనియ కాలం నుంచే ఉందట. అప్పట్లో వీటిని ఉన్ని దుస్తులు ఉతకడానికి ఔషధంగా వాడేవారు. జంతువుల కొవ్వు నూనెలు బూడిద కలిపి వీటిని తయారు చేస్తారట. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నా వారి ఒకరి యొక్క ఒకరి అంటే ఒకరి ఇంకొకరి వేలుముద్రలు ఎవరివి మ్యాచ్ అవ్వవు, సరిపోవు. అంటే ఒక్కళ్ళకి వారి ప్రత్యేకమైన వేలుముద్రలు గుర్తింపు అనేది ఉంటుందన్నమాట. ఒకరి వేలుముద్రలు ఇంకొకరికి పోస్టరానికే లేదండి, అది ప్రత్యేకత. మరి కవల పిల్లలకు సైతం ఒకే రకమైన వేలుముద్రలు ఉండవట, వేరువేరుగా ఉంటాయట. దేవీ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవం నిర్వహిస్తుండటంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ప్రభుత్వంతో పాటు విజయవాడ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. డోలీ మూతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి అలంకరించారు. బాలా త్రిపుర సుందరిదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహించారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శనం రేపటి నుంచి కల్పిస్తారు. రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా జీవో జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల ఖరారులో ప్రత్యేక కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కలిపి 50% మించకూడదంటూ కూడా స్పష్టం.

టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా మూడు టీ ట్వంటీ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, బీజేపీ రాష్ట కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

సూత్రధారులు ఈ చిత్రానికి ఎస్పీ శైలజ ఆలపించిన పాట విన్నారు. సంగీతం కేవీ మహాదేవన్. స్టూడియోలో సమయం చేస్తే 1 గంట 8 నిమిషాలు దాటి 20 సెకండ్లు. ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధీరాలో మంచి మంచి టిప్స్ చెప్పుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. మనం సమృద్ధైన సమతుల్యమైన ఆహారం ప్రతిరోజు తినాలి అనుకుంటాం, కానీ కొన్ని వంటకాలు చేసేటప్పుడు అవి సరిగా కుదరవు. వంటలు వంట మంచిగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే రుచికరమైన వంటను తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు రకరకాల కూరళ్ళు పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం. ఏ టిప్స్ పాటించాలి అనేవి కొన్ని మీతో పంచుకుంటాను ఈనాటి ధీర ప్రోగ్రాంలో. కర్రీ చేసేటప్పుడు తాలింపు కొంచెం మాడినా కానీ కూర టేస్టే మారిపోద్ది కదా. చాలా దగ్గరుండి మనసు పెట్టి జాగ్రత్తగా చేస్తే ఏ వంటకమైనా రుచికరంగా తయారైద్ది. ఉదయం పూట కాస్త లైట్ ఫుడ్ ఇడ్లీ గానీ లేకపోతే గారి కానీ తినాలి అనిపించినప్పుడు, ఉప్మా గానీ పులిహోర గానీ ఇలా తయారు చేసుకుని తినాలి అనుకున్నప్పుడు, ఇడ్లీ పిండి బాగా పులిసిపోతే అబ్బా ఇడ్లీ తింటే పుల్లగా ఉంటుంది, అసలు తినబుద్దే కాదు. అందుకని ఇడ్లీ పిండి పులియకుండా ఉండాలంటే పిండి పైన ఒక తమలపాకు ఉంచాలి కదా. ఆ పిండి అనేది పులియదు, బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడండి ఉండలు కడుతూ ఉంటుంది, తినడానికి కూడా బాగోదు. అప్పుడేం చేయాలంటే ఆ బొంబాయి రవ్వను చెంచా నూనె వేసి దోరగా వేయించాలి, అప్పుడు ఉప్మా ఉండలు చుట్టుకోకుండా రుచికరంగా ఉంటుందన్నమాట. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం, అంతకంటే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై ధీరా వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. విక్రాంత్ రానా చిత్రానికి మంగళి ఆల్పించిన పాట.

ఉపాహార కోసం అన్నం వండుతున్నప్పుడు ఎస్రలో కొంచెం చెంచా వెనిగర్ లేదా 2 చుక్కల నిమ్మరసం వేయండి. అన్నం అతుక్కోకుండా పొడిగా మల్లెపూల తెల్లగా వస్తుంది. అదే పులిహార తింటుంటే ముందు ముందుగా ఉంటే అస్సలు బాగోదు కదా. అన్నం మెతుకులు విడివిడిగా విడివిడిగుంటే కాస్త రుచికరంగా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. తీరా వింటున్నారు విత్యురాజి చిన్నబాబు. తీరా ప్రోగ్రామ్ లో మనం వంటలో అంటే వంటగదిలో తీసుకోవాల్సిన చిన్న చిన్న టిప్స్, ఈ చిన్న చిన్న టిప్స్ ద్వారా ఆహార పదార్థాలను రుచికరంగా చేసుకోవచ్చు. గారెలు ఉదయాన్నే తినాలి అనుకుంటాం కదా, బోండాలు ఉప్మా గారెలు ఇలాగా తినాలి అనుకుంటున్నాం. అప్పుడు గారెలు తినాలనుకున్నప్పుడు గారెలు పిండి రుబ్బేటి సమయంలో ఏం చేయాలో తెలుసుకోండి. పిడికిడ అన్నం వేస్తే గారెలు కరకరలాడుతూ గుల్లగా వస్తాయట, తినటానికి కూడా రుచికరంగా ఉంటాయి కదా.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. నేటి నుంచి విజయవాడ ఉత్సవ ప్రారంభం కానుందని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా 3 మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవం నిర్వహిస్తుండడంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ప్రభుత్వంతో పాటు విజయవాడ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణానది, ప్రసిద్ద కనకదుర్గమ్మ ఆలయం నగరానికి గొప్ప వారసత్వాన్ని అందించాయని తెలిపారు. ప్రజలు తమ సంప్రదాయాలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వాటిని భావితరాలకు అందించినప్పుడే నగర సంస్కృతి సజీవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు సాగుతున్న తరుణంలో నగరాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కాపాడుకుంటూ అభివృద్ది చెందడం ముఖ్యమని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ది చేయడంతో పాటు స్థానిక చిరు వ్యాపారాలకు ఆర్థికంగా మేలు జరిగేలా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సుమారు 45 నిమిషాల పాటు స్థానిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని కేశినేని శివనాథ్ తెలియజేస్తూ

0: రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 14వ తారీఖు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రపతి గారు వస్తారు. 15 మార్నింగ్ సరస్మేళలో పాల్గొని ఢిల్లీ వెళ్తారు. 13వ తారీఖు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు షెడ్యూల్ ఖరారైంది. 17వ తారీఖు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఇల్లు ఉంది. 18, 19 తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా షెడ్యూల్ ఖరారైంది. హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని, ఫైనాన్స్ మంత్రి గారిని, టూరిజం మంత్రి గారిని ఆహ్వానించడం జరుగుతుంది.
1: డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. గిరిజన ప్రాంతాలపై తనకు ప్రత్యేక మక్కువ ఉందని, గిరిజనులు ప్రకృతిని సంస్కృతిని కాపాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: అడవితల్లి బాట ద్వారా 1341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల రహదారులతో పాటు దాదాపు 45 వంతెనలను 2,052 కోట్లతోటి 2,569 పనుల్ని మంజూరు చేశారు. గిరిజన కుటుంబాలకి స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు ఉపాధి హామీ, వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో 85,000 ఎకరాల ఉద్యానవనాలని అభివృద్ది చేసి సుమారు 83,000 మంది రైతులకి లబ్ది చేకూర్చాం.
1: శాసనపల్లి, పెదవేమిలి గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు 6,12,00,000 రూపాయలతో ఎత్తైన వంతెనను నిర్మిస్తున్నట్లు రాష్ట చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలంలో వంతెన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, 4 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు వంతెన కోసం ఎదురుచూస్తున్నారని, వంతెన పూర్తయితే విద్యార్థులు, రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు విజయనగరం పట్టణానికి ప్రయాణం సులభతరమవుతుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వేపపూత పూసిన యూరియా గురించి ఈరోజు తెలుసుకుందాం. 2015 సెప్టెంబర్లో దేశంలో ఉత్పత్తి చేసే యూరియా మొత్తానికి వేపపూత తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే ఏడాది డిసెంబర్లో దిగుమతి చేసుకునే యూరియాకు ఈ నిబంధనను విస్తరించింది. గతంలో రైతులకు తక్కువ ధరకు అందించే యూరియాను కొందరు పారిశ్రామిక అవసరాలకు మళ్లించేవారు. దీంతో ప్రభుత్వ సబ్సిడీ ద్వారా లబ్ది పొందాల్సిన రైతులకు యూరియా కొరత ఏర్పడేది. ఈ అక్రమ మళ్లింపును అరికట్టేందుకు యూరియా గింజలకు వేపపూత వేయడం ప్రారంభించారు. వేపపూత వల్ల యూరియాలోని నత్రజని నెమ్మదిగా విడుదలవుతుంది. దీంతో మొక్కలు దాన్ని మరింత సమర్థంగా గ్రహించగలుగుతాయి. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు యూరియాను మళ్లించడం కూడా ప్రయోజనకరం కాకుండా మారింది. ఈ విధానంతో యూరియా అక్రమ మళ్లింపు దాదాపు కనుమరుగైందని అంచనా. వేపపూత యూరియా సంస్కరణ ద్వారా బ్లాక్ మార్కెట్ అరికట్టినట్లు, తద్వారా దేశంలోని ప్రతి రైతుకు అవసరమైన సమయంలో యూరియా కొరత లేకుండా లభ్యమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరిస్తూ,
3: యూరియా కి నేమ్ కోటింగ్ కిసానో కా ఖర్చ్ కాఫీ కమ్ కియా హై. యూరియా కి 100% నేమ్ కోటింగ్ కి వజహ సే యూరియా కి ఎఫిషియన్సీ బడీ హై ఔర్ యే సామ్నే ఆ రహా హై. కబ ఉత్ని హీ జమీన్ కే లియే కిసాన్ కో కమ్ యూరియా డాల్నా పడతా హై. కమ్ యూరియా డాల్నే కి వజహ సే పైసే కి బచత్ ఔర్ జ్యాదా పైదావర్ కి వజహ సే అధిక కమాయి.
1: భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 సిరీస్ మ్యాచ్లో భాగంగా 3వ T20 మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో భారత్ వెస్టిండీస్ చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రాత్రికి జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ను అందిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని సర్వేపల్లి కాల్వ కట్టపై 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,
4: నెల్లూరులో 51వ డివిజన్లో 1వ

0: నుంచి ఐదో క్లాస్ వరకు స్కూల్ ఉందో ఆ స్కూల్ కి ఫౌండేషన్ చేయడం జరిగింది. మొత్తం 23 స్కూల్స్ నెల్లూరు కార్పొరేషన్ లో, ఇంకా మరికొన్ని ఉన్నాయి, వాటిని కూడా టేకప్ చేస్తాం. అనేక మంది దాతలను నేను రిక్వెస్ట్ చేశా, ఈ రోజు ముందుకు వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకున్నారు. భారతదేశంలో నెల్లూరు కార్పొరేషన్ లో స్కూల్స్ ఒక మోడల్ గా చేస్తాం. ప్రభుత్వం తరఫున యూజీడీ, డ్రింకింగ్ వాటర్, రోడ్లు, డ్రైన్స్, పార్కులు, కన్వెన్షన్ సెంటర్స్, ట్రీ ప్లాంటేషన్స్ చేస్తున్నాం.
1: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆన్లైన్ వేలం ప్రక్రియలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న దాదాపు 30 రకాల కానుకలు, జ్ఞాపికలు కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో తొలి విడతగా 52 మంది దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలను ఎంపీ సీఎం రమేష్ పంపిణీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. నేటి నుంచి విజయవాడ ఉత్సవ ప్రారంభం కానుందని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా 3వ మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

భారతీయుడు చిత్రానికి హరిహరన్ అరిణి ఆలపించిన భువనచంద్ర గీతం విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్. మీరంతా అటెండ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో మనం వంటింటి చిట్కాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రుచికరమైన ఆహార పదార్థాలు తినాలి అంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయని చెప్పాను కదా. సాయంత్రం కానీ నైట్ పడుకునేటప్పుడు కానీ కొంతమంది అయితే డిన్నర్ అస్సలు చేయరు, అన్నం అనేది తినరు, మరి చపాతీలు మాత్రమే తింటారు. అందుకోసం చపాతీలు మెత్తగా రావాలంటే చక్కగా తింటూ ఉంటాం కదా, మెత్తగా ఉంటేనే తింటాం, గట్టిగా ఉంటే అస్సలు తినలేవు కదా. కాబట్టి చపాతీ పిండి కలిపే సమయంలో కొద్దిగా పాలు కలిపితే పిండిలో అప్పుడు అప్పుడు చపాతీలు మెత్తగా వస్తాయి కదా, లేకపోతే అప్పుడు అలా కరకరలాడదు, గట్టిగా ఉంటూ గట్టిగా నవలాల్సి వస్తుంది. మెత్తగా ఉండే చపాతీలు కాస్త ఒకటో రెండో లేదా మూడో తినాలనిపిస్తుంది కదా. చపాతీ మెత్తగా రావాలంటే ఈ చిట్కాను పాటించండి. అంతేకాదండోయ్, నెలకు సరిపడా సరుకులు తెచ్చుకుంటాం, కానీ అదేవిధంగా నెలకు సరిపడా కారం కూడా తయారు చేసుకుంటూ ఉంటాం కదా. కారం పట్టించేటప్పుడు మిరపకాయలు ఎండబెడుతూ చక్కగా పట్టించుకుంటారు, కానీ ఈ నెల రోజులు నిల్వ ఉండాలంటే కారంలో పురుగులు పట్టే ఛాన్స్ ఉంటుంది. కారంకి పురుగులు పట్టకుండా ఉండాలంటే చాలా రోజుల వరకు, మనం వాడుకునేంత వరకు కూడా తాజాగా ఉండాలంటే కారం డబ్బాలో కొద్దిగా ఇంగు వేస్తే సరి. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు లోఫర్ చిత్రానికి కారుణ్య ఆల్పించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు.

మొక్కుపొడుక ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ ఆలపించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్యువరాజ్ చిన్నబాబు. ఈనాటి ధీరాలో వంటింటి చిట్కాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొంతమందికి ఫ్రై కర్రీస్ అంటే చాలా ఇష్టం, కొంతమంది పులుసు కూరలు అంటే ఇంకా ఇష్టం, ఇంకొంతమందికి చారు అంటేనే మహా ఇష్టం. ఈ చారులు పులుసులు ఈ కూరలు చేసేటప్పుడు, చారు కూర పులుసు కూర చేసేటప్పుడు బాగా పుల్లగా ఉండేటట్లు చింతపండు ఎక్కువగా పోసేస్తూ ఉంటారు. అలా పులుపు ఎక్కువైనప్పుడు అస్సలు తినబుద్ది కాదు కదా, మరి అప్పుడేం చేయాలి? చిట్కా ఏమిటి? పుల్లగా ఉన్న కూర పులుపు తగ్గించాలి అంటే కొద్దిగా కూసంత బెల్లం వేస్తే సరిపోతుంది, పులుపు అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. బాహుబలి చిత్రానికి రేవంత్ మోహన భోగరాజు ఆలపించినటువంటి పాట విందాం. వింటుండే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 2 3 4 4 3 2

శ్రీనివాస కళ్యాణం చిత్రం కాశ్మి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి గీతం విన్నారు. సంగీతం కేవీ మహాదేవన్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. కొద్ది క్షణాలు ఐ మీన్ 2:30 సందడే సందడే ప్రోగ్రామ్ లోకి వెళ్లిపోదాం కదా. అంతకంటే ముందు ఒక పాట విందాం. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ శ్రవణ్ భార్గవి ఆలపించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ చిన్నబాబు.

సో అనివార్య కారణాల వల్ల ఈ పాట అయితే ప్లే అవ్వట్లేదు. మరో పాట విందాం. అడవి సింహాలు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసిసి లాల్ పిత్రి వేటూరి, గీతం సంగీతం చక్రవర్తి.

చూడేల సమయం చూస్తే 2:31 దాటి 23 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సందడే సందడే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. సందడే సందడే ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. మనకైతే మన ఫ్రెండ్స్ కొంతమంది వాట్సాప్ చేశారు, ఎవరెవరు చేశారో చూద్దాం. హాయ్ చిన్నబాబు, ఎలా ఉన్నారు, బాగున్నారా అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు. పేరు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి. ఓకేనండి, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుంచి, నీళ్లు పోస్తే పులుపు తగ్గుతుంది కదా చిన్నబాబు, బెల్లం ఎందుకు బంగారం బాబు అంటున్నారు. ఇందాక ధీరాలో వంటగది చిట్కాల గురించి చెప్పాను కదా, పులుసు కూరల్లో కాస్త పులుపు ఎక్కువైతే బెల్లం ఇస్తే సరిపోతుంది అన్నాను. బెల్లం కంటే కాస్త నీళ్లు పోస్తే పులుపు తగ్గుతుంది అన్నారు, ఇది కూడా కరెక్టే కదా. నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జీ గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందరి సందరికి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన జైనుద్దీన్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం నుంచి, హైదరాబాద్ నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ చిరబాబు అంటున్నారు. నెక్స్ట్ ఎవరు బాగున్నారు సార్ అంటున్నారు, నరేష్ గారు మోసాపేట నుంచి. బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు. కేదరి వీరేష్ రాజులమండ్రి నుంచి నమస్తే సార్ అంటున్నారు. నమస్తే. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్. జాన్సాన్ విజయవాడ నుంచి సాంద్రే సాంద్రే ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం అంటున్నారు. నెక్స్ట్ నారాయణపేట జిల్లా, ఎస్ ఊట్కూరు, అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి హాయ్ అంటున్నారు. హాయ్ అండి. సరే, సందరే సందరే ప్రోగ్రామ్ లో నేనైతే ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలంటే 8662421414 నంబర్ కు వాట్సాప్ చేయాలి.

ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒక పొడుపు కథ చెప్తాను. ఆ పొడుపు కథ మీరు ఆన్సర్ తెలియజేయాలి. నేను చిన్నప్పుడు పొడవుగా ఉంటాను, వయసు పెరిగి కొద్దీ పొట్టిగా మారతాను. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఇదొక పొడుపు కథ. ఆ పొడుపు కథ ఏమిటంటే, నేను చిన్నప్పుడు పొడవుగా ఉన్నాను, వయసు పెరిగే కొద్దీ పొట్టిగా మారతాను. నేనెవరిని? చలిని అనుభవించను, వెలుగునిస్తాను. మీకు అర్థమైపోయింది కదా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా 8662424 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై సందడి సందడి వింటున్నారు. విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: సౌందర్య వింటున్నారు విచ్యూరార్జీ చిన్నబాబు. మరి చిన్నబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు కదా, అదే పొడుపు కథ. నేను చిన్నప్పుడు పొడవుగా ఉంటాను, వయసు పెరిగే కొద్దీ పొట్టిగా మారతాను. మరి నేనెవరిని? వెలుగునైతే ఇస్తాను, చలిని అనుభవించను. నేనెవరిని? మీకు ఆన్సర్ తెలిస్తే 8662488114 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనివ్వండి వివిధ భారతి FM 1.3 మెగాహెడ్స్ పై సౌందర్య వింటున్నారు విచ్యూరార్జీ చిన్నబాబు.

సాందరే సాందరేలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు కదా, నేను చిన్నప్పుడు పొడవుగా ఉంటాను, పెద్ద అయ్యే కొలది అంటే వయసు పెరిగే కొద్దీ పొట్టిగా మారుతాను, వెలుగునిస్తాను కానీ చలిని అనుభవించను, నేనెవర్ని అని అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే పంపించారు, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఎవరు ఎవరు ఏంటి? కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. తర్వాత తిరువూరు నుంచి పంపించారండి జయరామ్, రత్నం, లక్కీ, విక్కీ, సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. శుభ మధ్యాహ్నం అంటున్నారు పెన్సిల్, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పెన్సిల్ అంటున్నారు. ఓ, పెన్సిల్ కూడా వెలుగునిస్తుందండి. ఓకే చూద్దాం నెక్స్ట్ ఎవరు పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రోమడి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు, వీరు కూడా బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వయసు అంటున్నారు నరేష్ గారు మోసపేట నుంచి, కాదండి. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. టుడే సండేగా కొంచెం హాట్గా ఉన్నాయి పాటల. ఓకే, బయట వాతావరణం చాలా వేడిగా ఉంటుంది అంటున్నారు నీళ్ళందర్. నెక్స్ట్ గుడివాడ నుంచి పంపించారు వీడు మోహన్ గారు. జీ రెడ్డన్న ఎన్జీఓ కాలనీ నుంచి పంపించారు, సమాధానం నీడ. హౌ, నీడ కాదు కదా, ఆన్సర్ అయితే నేను చెప్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి. తర్వాత ఎవరు, రవివర్మ పంపించారు ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు రైట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవెల్కుంట్ల, వీరు కూడా సూర్యుడు. హౌ, సూర్యుడు ఎలాగండి? ఓకే, వెలుగునిస్తాను అంటే సూర్యుడు అనుకుంటున్నారా? నేను చెప్తాను ఆన్సర్ ఏదో. నంద్యాల డిస్టిక్ నుంచి, ఆత్మకూరు నుంచి కౌస్తభ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఎవరు ఎవరు, హైదరాబాద్ నుంచి పంపించారు, దిల్సుఖ్ నగర్ నుంచి. ఎస్, వర్ణిక, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సిద్ధిపేట మండలం కడుదల నుంచి పంపించారు పెన్సిల్ లేదా రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కూడా సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్. వారణాసి సత్యనారాయణ మూర్తి గారు పంపించారండి కౌస్తభం. తణుకు పాలంగి.

గురించి. ఆన్సర్ ఎండా, సూర్యోదయం, సూర్యుడు. నేను చెప్తాను రైట్ ఆన్సర్, ఆగండి. నెక్స్ట్ ఎవరు పంపించారు? రామకృష్ణ అండ్ సునీత పంపించారు రాజోల నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? జాన్సన్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరండి? మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ ఎవరు పంపించారండి చూద్దాం. ఎవరు ఎవరు? అజ్ఞాత శ్రోత అండి. ఓహో, హాయ్ సార్, ఐఆమ్ వెంకట్రావు. వెంకట్రావు గారు పంపించారు, రైట్ ఆన్సర్. ఎక్కడి నుంచి అనేది పంపించలాం. తర్వాత ఎవరు? కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్ పంపించారు కదా. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మునగాల నుంచి పంపించారు వసంత కళ్యాణ్. ఎస్, కళ్యాణ్ నగర్, బెంగళూరు అండి. మునగాల వసంతం, ఓకే, మునగాల ఇంటి పేరు అనుకుంటా. అనంతపురం చంద్రరాధ గారు, రైట్ ఆన్సర్. నమస్తే ఆర్జే చిన్నబాబు గారు, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి, అమలాపురం నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు? మంగళగిరి నుంచి పంపించారు నరసింహ స్వామి. ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీమూర్తి జావాలి, రైట్ ఆన్సర్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఎస్ శ్రీవిద్య, ఎస్ సురేందర్, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. చిత్తూరు డిస్టిక్ నుంచి పంపించారండి, రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. నాగరి, శుభ మధ్యాహ్నం చిన్నబాబు, మహమ్మద్ దినేతుల భవానీపేట గ్రామం జిల్లా కామారెడ్డి, రైట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి, దమ్మాయిగూడ హైదరాబాద్, రామలింగ, రైట్ ఆన్సర్ పంపించారు. నీడా అంటున్నారండి వీరు. మై నేమ్ ఈజ్ శివ గౌతమ్ కృష్ణ అంటున్నారు, తిరుపతి జిల్లా నుంచి పంపించారు. నీడ కాదు, నేను చెప్తాను. నార్కెట్పల్లి మండలం నెమ్మది గ్రామం నుంచి పొన్న వెంకటేష్ హేమలత గారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? ఓకే, శ్రీరంగపూర్ మండలం, ఆన్సర్ వచ్చేసి అంటూ పంపించారండి షేర్ షలి. షేర్ వల్లినా, ఓకే, షేక్ షలి, షేక్ వలి అనుకుంటా, కొంచెం కన్ఫ్యూజ్డ్గా పంపించారండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. గజ్వేల్ జిల్లా ఎర్రమల్లి మండలం నుంచి శ్రీవాణి, జగదీష్, శివరాణి పంపించారు. పెద్ద నరసింహ, పెద్దవాయి, పద్మాబాయి, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్, పెన్సిల్ అంటున్నారు. అంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, ఒక శివయ్య, ముంతు పెద్దన్న, కొప్పు మల్లేసు, జూగు ఆదెప్ప, రైట్ ఆన్సర్ పంపించారు. జీ రెడ్డన్న ఎన్జీఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు? కేవీ భానుమిక, రైట్ ఆన్సర్ పంపించారు మార్కాపురం నుంచి. తర్వాత ఎవరు చూద్దాం. ఎవరు అర్థం కాకుండా పంపించారండి, అసలు మెసేజ్ అర్థమే అవ్వట్లేదు. ఐఆమ్ ఫ్రమ్ కోలీపూర్ అంటున్నారు వెలుగు. హాయ్, దిస్ ఈజ్ ద మసూన్ బాబా, రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు వీర కనకారావు, వీరభద్రాపురం నుంచి. తర్వాత ఎవరు చూద్దాం. ఇందు రాజోల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. పాలం పోలయ ఆళ్ళగడ్డ నన్ను తెలుసు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మైటర్ కామెడీ కింగ్ చిన్నబాబు గారు, ఎలా ఉన్నారు? భోజనం చేశారా? వెల్కమ్ టు సందరి సందరి ప్రోగ్రామ్ టైం కంటున్నారు పాలం పోలయ్య గారు. స్టార్ట్ అయిపోయిందో ఫస్ట్ ప్రశ్న కూడా అడిగానండి. హాయ్ చిన్నబాబు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, పేరు నాగకుమారి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రామానగర్ బుడ్డుబాల సుబ్రహ్మణ్యం గారి కవ్వత్తి, ఆన్సర్ వచ్చేసి కవ్వత్తి అండి. నేనైతే ఆన్సర్ చెప్పేశాను, ఇంకెవరు పంపించకండి. ఏమిటంటే చిన్నప్పుడు అంటే ఆ కవ్వత్తి మనం వెలిగించినప్పుడు పొడవుగా ఉంటుంది, వయసు పెరిగిపోతుంది, సమయం గడుస్తున్న కొద్దీ పొట్టిగా మారిపోతుందండి, కరుగుతుంది కదా. వెలుగునిస్తాను కానీ చలిని అనుభవించను. ఆన్సర్ వచ్చేసి కవ్వత్తి, రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్. ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు చూద్దాం. కర్నూలు జిల్లా కొనుగోలు గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి కవ్వత్తి అంటున్నారు. తర్వాత నరేష్ గారు సూర్యుడు అంటున్నారు మూసాపేట నుంచి, వారి కుటుంబ సభ్యులు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మరహ యశోద, జానకిరాజు కవ్వొత్తి. తర్వాత మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు కదా, జయలక్ష్మి ఆన్సర్ వచ్చేసి, ఓకే, రైట్ ఆన్సర్ వీరు. వారణాసి సూర్యనారాయణ మూర్తి గారు పంపించారు, రైట్ ఆన్సర్. అగ్గిపుల్ల కూడా అంటున్నారు, ఇది కూడా కరెక్టే కదా. హాయ్ భుజ్బాబు, గడ్డం అంకయ్య గారు నెల్లూరు జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారు? ఎస్ ప్రసాద్ గారు, దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నారాయణపేట జిల్లా నుంచి పంపించారు అరుణ మోహన్, దివ్యాజీ, అజయ్ శృతి. పెన్సిల్ అంటున్నారు, కాదు పెన్సిల్ కాదండి, కవ్వొత్తి. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మొహ నుంచి, కాజా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సమయం చూస్తే 2 గంటల 48 నిమిషాలు దాటి 13 సెకండ్లు. మీరంతా అచీవ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి.

ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందడే సందడే వింటున్నారు మీ జీవరాజీ చిన్నబాబు. సందడే సందడేలో మరో ప్రశ్న జాగ్రత్తగా వినండి. తల ఉంది కానీ జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపు లేదు. తల ఉంది కానీ తల మీద వెంట్రుకలు రాలేదు, జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపే లేదు, అంటే చూడదు కూడాను. అదేమిటి ఆన్సర్ తెలిస్తే 8662488114 నెంబర్కు వాట్సాప్ చేయండి. జాగ్రత్తగా వినండి ప్రశ్న. తల ఉంది కానీ జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపు లేదు. మరి మీకు ఏంటో తెలిసిపోయింది కదా. 8662488114 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందడే సందడే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

సరదా సరదా సాగి సందడి సందడిలో విన్నాం. మరి నేను అడిగిన ప్రశ్నకి చాలా మంది అయితే సమాధానాలు పంపించారు. ఎవరెవరు పంపించారు చూద్దాం. అసలు ప్రశ్న ఏంటి చిన్న బాబు అంటారా? తల ఉంది కానీ తల మీద వెంట్రుకలే లేవు. కన్ను ఉంది కానీ చూపు మాత్రం లేదు. ఏమిటది? ఆన్సర్ తెలిస్తే 8662488114 నంబర్కు వాట్సాప్ చేయమన్నాను. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుంచి పంపించారు. ఓకే, కోకోనట్ అంటున్నారు, చూద్దాం. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి పంపించారు, కోకోనట్ అంటున్నారు. ఓ, అది కూడా కోకోనట్ కి కాస్త జుట్టులాగా ఉంటుంది కదా. కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి పంపించారు. ఓహో, రైట్ ఆన్సర్, నేను అనుకున్నది అయితే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారో చూద్దాం. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, సూపర్, ఆహా, కొబ్బరికాయనే పంపించారు, అది కూడా రైట్ ఆన్సర్ ఏమో. మహమ్మద్ జైనుద్దీన్, శ్రీభాను జైనుద్దీన్ ముంబై నుంచి పంపించారు, వీరికి కూడా రైట్ ఆన్సర్, నేను అనుకున్నది పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఎవరు? అభిరామ్, మల్లికార్జున వీరు పంపించారండి. ఓకే, కేశవ కోకోనట్ అనే పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్, నేను అనుకున్నది పంపించారు. తిరువురు నుంచి జయరాజు, రత్నం, విక్కీ, లక్కీ, సూపర్, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు టెంకాయ అంటున్నారు, ముంజికాయ అంటున్నారు వీర కనకారావు వీరభద్రపురం నుంచి. భాస్కర్ పెడ నుంచి కొబ్బరికాయ అంటున్నారు. తర్వాత ఎవరు? నెక్స్ట్ నాగకుమార్ విశ్వనాథ్ ఆన్సర్ ఈస్ ఓకే, రైట్ ఆన్సర్ వీరు కూడా పంపించింది. నెక్స్ట్ నల్గొండ జిల్లా చందపేట మండలం నుంచి పంపించారు దమ్మోజీ వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు పంపించారు? కోకోనట్ అంటున్నారు ఇందు రాజోల నుంచి. నెక్స్ట్ పాలంపోలయ, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి కోకోనట్, కొబ్బరికాయ అంటున్నారు. తర్వాత కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజావలి, రైట్ ఆన్సర్, నేను అనుకున్నది పంపించారు. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. విజయవాడ ఆర్టీసీ కాలనీ నుంచి శ్రీహరి కృష్ణ పంపించారు, కొబ్బరికాయ అంటున్నారు. ఓకే, నేను అనుకున్న ఆన్సర్ వేరుగా ఉంది. తర్వాత ఎవరు పంపించారు? అనంతపురం జిల్లా నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ టెంకాయ అంటున్నారు. మహమ్మద్ దినితుల భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు, నేను అనుకున్నది. ఎరమిలి సీతామలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు. ఓకే, హాట్ హాట్ గా ఏమన్నా తిన్నావా? ఆహా, అలా అంటారా? గుడివాడ నుంచి పంపించారండి నీలగిరి మోహన్ గారు. ఆన్సర్ వచ్చేసి తాడి చిట్ట. హౌ, చూద్దాం. నెక్స్ట్ ఎవరు పంపించారు? ధనలక్ష్మి పంపించారండి, టెంకాయ అంటున్నారు వీరు కూడా. కాదు, నేను చెప్తాను, ఆన్సర్ వచ్చేసి తాటికాయ. వారణాసి సూర్యనారాయణమూర్తి, విశాలి, కస్తుభం, తణుకు, పాలంగి నుంచి పంపించారు. ఓకే, ఇవి అంతా కోకోనట్ అనుకుంటున్నారు. తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, మై నేమ్ ఈజ్ శివ గౌతమ్ కృష్ణ, ఆహా, ఆన్సర్ కోకోనట్. కానూరు నుంచి తాతారావు గారు, పెన్ క్యాప్ అనుకుంటున్నాను. అబ్బా, పెన్ క్యాప్ అనుకుంటున్నారా? నెక్స్ట్ ఎవరు పంపించారు? శ్రీ విద్య పంపించారండి, ఆన్సర్ ఈజ్ ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఓకే, అనంతపురం నుంచి పంపించారు శ్రీ విద్య గారు. చెంబోలు సుస్మిత, ఓకే, సిడ్నీ, సిడ్నీ నుంచి పంపించారు వీరు, కొబ్బరికాయ అంటున్నారు. మన యాప్ ఆల్ ఓవర్ వరల్డ్, ప్రపంచమంతా ఉందండి, ప్రపంచమంతా మన తెలుగువారు ఎక్కడున్నారో అందరూ మన వివిధ భారతి వింటుంటారు. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు, కోకోనట్ అంటున్నారు నెల్లూరు జిల్లా నుంచి. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, ఓకే, నేను అనుకున్న ఆన్సరే పంపించారు. ఎస్, హాయ్, మై నేమ్ ఈజ్ మాన్సూన్ బాబా, ఐఆమ్ ఫ్రమ్ ద నాగర్ కర్నూల్ డిస్టిక్, కల్లిపారు నుంచి పంపించారు, కొబ్బరికాయ అంటున్నారు. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారు, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్, నేను అనుకున్నది పంపించారు. కౌస్తభ ఆత్మకూరు నుంచి ఆన్సర్ వచ్చేసి ఏంటది? ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. ఓకే, నేను అనుకున్న ఆన్సరే పంపిస్తున్నారు.

అండి. నవీన్ రజిత నిర్మల్ పంపించారు రైట్ ఆన్సర్. నో, కొబ్బరికాయ పంపించారు. ఆ కొబ్బరికాయ కూడా ఒక అందుకు రైట్ ఆన్సర్ ఏమో. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, లవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి, కొబ్బరికాయ. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి ఆన్సర్ వచ్చేసి ఓకే, నేను అనుకున్న ఆన్సర్ పంపించారు. సిరిగిరి రామప్రసాద్ గారు మార్కాపురం నుంచి, నెమలి కన్ను హౌ, టెంకాయ హౌ, ఓహోహో బాగుంది. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారండి. ఏంటది దప్పణం? ఓహో సారీ, ఆన్సర్ వచ్చేసి ఇంకా నేను చెప్పాలనుకున్నా ఇంకా చాలా మిగిలిపోయినాయి. ఓకే, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శేషు శ్రీ రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి పంపించారు. ఆన్సర్ వచ్చేసి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఆన్సర్ పంపించలే వీరు. ఎస్ఎంఎఫ్ సర్దార్ కొబ్బరికాయ, ఫస్ట్ ఆన్సర్కు పేరు చదవలేదు సార్. ఓకే సర్దార్ గారు, సర్దార్ గారు, సర్దార్ గారు, మూడు సార్లు చదివాను కదా. తర్వాత ఎవరు పంపించారు? క్యాండిల్ అంటున్నారు, చిలుకు నారాయణ, అనసూయ, ఏమన్నా జానకి బ్యాండ్ నుంచి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. హాయ్, గుడ్ ఈవినింగ్ చిరుబాబు, ఫ్రమ్ వరకాల వెంకటేశ్వర్లు గారు. ఓకే కోకోనట్ అంటున్నారు. పాలం పాలయ, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా ఇంకా మన ఫ్రెండ్స్ పంపించిన ఆన్సర్స్ ఉన్నాయి. మరి స్టూడియోలో సమయం చూస్తే 3 గంటల వస్తుంది కదా, న్యూస్ హెడ్లైన్స్ వినాలి కదా, అందుకని న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఎవరెవరు పంపించారు చూద్దాం.

0: విద్యుద్భారతి వామనుడు నాటకం రచన శ్రీ పురాణపండ రంగనాథ్ నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్ పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్ వినండి వామనుడు నాటకం.
1: గురువర్య, నా ఆవేదన అర్థమైందనుకుంటాను. బలి, నా ఆంతర్యాన్ని మీరు మాత్రమే గ్రహించగలరని అనుకున్నాను. నన్ను ధర్మ సంకటంలో ఇరికిస్తున్నావయ్యా. అంటే రాక్షస కులగురువుగా మీరు మీ ధర్మాన్ని నిర్వహించలేనంటారా?
2: బలి, మీ తాతగారు ప్రహ్లాదులు వారి మాట.
1: పుత్రశోకంతో ఆయన చింతాక్రాంతులై ఉన్నారు. మీరే మార్గాంతరం చెప్పాలి.
2: ఏం చెప్పమంటావు బలి? మీ వంశమే అంత.
1: అదేమిటాచార్య?
2: అవునయ్యా, అన్నింటికీ తొందరపాటే. ఆవేశం వస్తే వెనక ముందు ఆలోచించరు, ఆనందం వస్తే పూర్వాపరాలు యోచించరు, ఆవేదన వస్తే మాత్రం నా వైపు వస్తారు, నా సాయానికై చూస్తారు. మిగిలిన సమయాల్లో నా మాట ఖాతరు చేయరు.
1: ఆచార్య, మాట పట్టింపులకు పంతాలకు ఇది సమయం కాదు. ఓ ఇంద్రుడిపై పగ సాధించే ఉపాయం చెప్పండి.
2: అదిగో అదిగో మళ్ళీ అదే మాట. ఆ మాటే అనొద్దంటున్నారు.
1: అదేమిటి ఆచార్య? తాతగారికి తీరని గర్భశోకాన్ని కలిగించాడు, నాకు పితృశోకాన్ని మిగిల్చాడు, పైగా కపటంతో తండ్రి గారిని నిర్జించాడు. ఓ ఇంద్రుడి గర్వం అణుస్తాను, దేవలోకాన్ని ముప్పు తిప్పలు పెడతాను. మీరు ముహూర్తం నిర్ణయం చేసి వ్యూహరచనకు ఆదేశించండి.
3: దూరదృష్టి లేని ఇలాంటి ఆకతాయితనం వలనే ఆనాడు క్షీరసాగర మథనంలో అమృతం వచ్చిన మీ రాక్షసుల కులం దాన్ని దక్కించుకోలేకపోయారు. అంత తొందరపాటుతనం, అల్లరితనం. ఇన్ని సంవత్సరాలు గడిచినా మీలో ఆ ప్రవృత్తి పోవటం లేదు.
1: అంటే మేం మానసికంగా వెనుకబడి ఉన్నామనే?
3: అవును, మీలోని ఈ బలహీనతను ఆసరాగా తీసుకుని ఆ దేవతలు మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు కళ్ళు తెరవటం లేదు. మీ తండ్రి విరోచన చక్రవర్తి అలాగ చేశాడు. ఆ ఇంద్రుడు హఠాత్తుగా దిగువచ్చి మాటల్లో దించగానే అతని ఆంతర్యాన్ని అంచనా వేసే సహనాన్ని దూరదృష్టిని ప్రదర్శించక తల తీసిచ్చేశాడు. ఇప్పుడు నువ్వేమిటి? దేవలోకంపై దాడి చేస్తానంటావు, ఇంద్రుడి గర్వాన్ని అలుస్తానంటావు, ఏవైనా ఆలోచించే ఈ మాట అంటున్నావా?
1: నా తండ్రిని మోసంతో నిర్జించిన ఇంద్రుడిపై ప్రతీకారం నా రాజధర్మం కాదా?
3: ఆ ఇంద్రుడు కపటం చేశాడని నువ్వే అంటున్నావు కదా.

0: అలాగే నువ్వు కపటం చేయి.
1: కపటమా?
0: అది మీ వల్ల కాదు. ఆ మాటకు వస్తే మీ రాక్షసుల వల్లనే కాదు, ఎందుకంటే మీరు ఉత్త

0: ఆ దేవతల వలె సద్గుణవంతులు చేయాలని నా ఆకాంక్ష. నీలోని ఆగ్రహావేశాలను నిర్జించు, ఉత్తమ ఫలాలనిచ్చే యజ్ఞయాగాదుల్ని చేయి.
1: అంటే దేవగుణాల్ని ఆరాధించాలి, దేవగణాన్ని అధిగమించాలి అంతేనా?
0: అవును బలి. మీ వంశగురువుగా మిమ్మల్ని అంతకన్నా పెద్దవారుగా చేస్తాను. శుక్రాచార్యుని శిష్యగణం లోకోత్తర గుణ సంపన్నులని 14 లోకాలు కీర్తించేలా చేస్తాను. నా మంత్రతంత్ర యంత్ర శాస్త్ర విద్యలన్నింటినీ మీకై ధారపోస్తాను. ఇక నువ్వు అమరావతిపై దాడి, ఇంద్రుడిపై పగ వంటి ఆలోచనలు కట్టిపెట్టు, దేవగుణారాధనం ఆరంభించు.
2: అర్థమైందా?
1: చిత్తం ఆచార్య. ఇకపై ఈ పాతాళలోకం స్వర్గలోకమై త్రిభువన ప్రశస్తిని పొందేటట్లు చేస్తాను. ఈ బలి లోకోత్తర గుణ సమన్వితుడు అనే కీర్తిని మీకు అణగూరుస్తారు. ఇంతవరకు ఏ దానవ చక్రవర్తి సాధించని అమరత్వాన్ని సాధించి తీరతారు. ఆశీర్వదించండి గురువరా.
0: సంకల్ప సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. రా, సామ్రాజ్యాన్ని చూసి వద్దాం.
2: బలి, పాతాళ సామ్రాజ్యపు లోపాలేమిటో తెలిసినవి కదా.
1: అయినా మీరే వివరించి చెప్పాలి.
0: ఇక్కడ విచిత్ర జీవులు యథేచ్ఛగా జీవించగలవు. వింత వాతావరణ పరిస్థితులున్నాయి. కాంతి తక్కువ, చీకటి ఎక్కువ, అందువలన ఇది చీకటి లోకంగా పేరుంది కదా. దీనికి నువ్వు చక్రవర్తివి.
1: ఇది దేవతల కుట్రలో భాగమేనా స్వామి? చెప్పండి ఆచార్య.
0: చీకటి గుజారం వలె ఉన్న ఈ పాతాళాన్ని కాంతివంతం చేయి
1: ఆచార్య.
0: సంధ్యాకాంతుల వంటి వెలుగు నీడలు ప్రసరించేది రాజ్యంలో కోటి సూర్యప్రభలు ప్రసరింపచేయి.
1: ఏమిటిది ఆచార్య?
0: కోరిన చోటున విష్ణుమూర్తినే క్రిందకు నేలకు దించిన ప్రహ్లాదుల వారి వంశమయ్యానిది. పట్టుదల ఉండాలి, ఇంద్రుడి తలదన్నాలనే ఆశ ఉండాలి. దేవరాజ్యమును మించి ఈ పాతాళ రాజ్యమును పరిణవెల్ల చేయాలనే ఆకాంక్ష ఉండాలి. బలి, నీ సమస్త శక్తులన్నీ ఉపయోగించు, వెనుగంజ వేయకు. ఈ పాతాళంలో కొత్త కాంతులు వికసింపచే.
1: ఏం చేయమని గురువాజ్ఞ?
0: సూర్యమండల వినిర్గతమైన తేజోరాశిని పాతాళంలోకి ప్రసరింపచే.
1: అంటే
0: ఏముంది? సూర్యుడి కక్ష్యని సవరించు, కొద్దిగా మార్చు.
1: ఆచార్య,
0: బలము చాలదా? నీ యుక్తి చాలదా? మంత్రశక్తి లేదా? అంతటి అసమర్థుడివి, ఇంద్రుడితో స్పర్ధను ఎందుకు పెంచుకుంటావు బలి? ప్రగల్భాలు మాని పరాక్రమించు, బీరాలాపాలు కట్టిపెట్టి వీరత్వం ప్రదర్శించు.
1: సూర్య కక్ష్యని మార్చడం ప్రమాదం.
0: నువ్వు పాతాళ చక్రవర్తివి. నీ రాజ్యక్షేమం, నీ రాజ్యాభివృద్ధి, నీ ప్రాంత వైభవ వికాసాలు నీకు ముఖ్యం. మిగిలిన గొడవలు నీకు అనవసరం. ఆ దేవతలకు బుద్ధి చెప్పాలంటే ఇదే మార్గం. ఉద్యమించు.
1: అలాగే ఆచార్య, పాతాళానికి యుగ యుగాల చీకటి చెర విడిపిస్తాను, కాంతి ద్వారాలు తెరుస్తాను, నవోషస్సులకు నంది పలికిస్తాను. ఆశీర్వదించండి.
0: విజయీ భవ.
3: గురుదేవా, వేడి మీ దుర్భరం, మార్గాంతరం చెప్పండి.
0: బలి, యోగ శక్తి చే సాధించు.
3: అలాగే గురుదేవా, మీ ఆశీస్సులు, తాతగారి శుభాకాంక్షలు నా సాధన కలిసి ఈ మహత్కార్యాన్ని సాధించి పెట్టగలవని నా విశ్వాసం. విజయం, దిగ్విజయం. సృష్టి ప్రారంభమై గ్రహగతులు ఏర్పడిన తరువాత

0: ఇంతవరకు ఎవరు లో నియమిత వేగాలతో తిరుగుతున్న ఈ గ్రహాల స్థితిగతులలో కొద్దిపాటి మార్పులు వచ్చేట్లు సూర్యుడి కక్షను స్వల్పంగా సవరించగలిగాను. పాతాళానికి ఇది సుప్రభాతం, పాతాళ రాజస్థులకు ఇది శుభోదయం. ఈ అద్భుత పరిణామ దర్శకులు ఆచార్య శుక్రులకు రాక్షస లోకం అంతా శతధారణపడి ఉంది. ఆచార్య, శతకోటి వందనాలు మీకు.
1: ప్రభు, నేడు గురు పూర్ణిమ, ఆచార్య సమారాధనం, ఋష్యాశ్రమ సేవనం, పౌరజనుల పలకరింపు మన విధి కదా, అందుకే ఈ సంభారాలు చేయించాను.
2: వింఛ, భర్తాంతర్యాన్ని గ్రహించి నడుచుకునే భార్య లభించడం లోకంలో ఎంతటి వారికైనా గొప్ప అదృష్టం. నాకు అటువంటి అతిలోక అదృష్ట యోగం పట్టింది. మన ఈ అనుకూల దాంపత్యం పెద్దల ఆశీహ ఫలం. అది సరే, అకాలంలో ఈ విచిత్ర ఫలాలేమిటి?
1: ఆచార్య శుక్రుల వారు తమ వృక్షశాస్త్ర పరిజ్ఞానంతో ఈ ప్రత్యేక ఫలాలను సృష్టించి పంపించారు. ఇది శూన్య ఋతువే అయినా, ఆషాఢమాసమే అయినా దోహద క్రియ ద్వారా వీటి సృష్టి జరిగింది. ఈ గ్రీష్మ ఋతువులో ఇవి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంగా పనికి వస్తాయి, అందుకే వారి కోసం వీటిని పంచిపెడతాను.
2: పాతాళ రాక్షస సామ్రాజ్యాన్ని అభినవ స్వర్గధామంగా, దివ్యానంద సంథాయక క్షేత్రంగా రూపొందించాలన్న మహత్కృషిని శుక్రాచార్యులు వారు చేస్తున్నారు. ఆయన భావలతిక అనే కొత్త పుష్పజాతిని సృష్టించాము అని చెప్పారు, పంపలేదా?
1: అదింకా నా వరకు రాలేదు. పరిచారిక తెస్తుండగా బాణుడు తీసుకున్నాడట.
2: ఆ తొలి పుష్పాన్ని మహాదేవికి సమర్పించి వేద విధునకు ప్రసాదంగా పంపాలనుకున్నాను.
1: అదిగో చిరంజీవి బాణుడితే వచ్చుచున్నాడు, అతన్నే అడగండి.
3: మాతాపితరులకు వందన శతాలు, నాకోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు.
1: అవును కుమారా, భావలతికా పుష్పం గురించి చక్రవర్తులు అడుగుతున్నారు.
3: అటుల నా తండ్రి, ఈ నవసుమ సృష్టి నా కన్నులను ఆకర్షించినది. ఇదిగో చూడండి.
2: బాణ, ఆ పువ్వు విలువ నీకు తెలుసా?
3: నా చేతిలో ఉండటమే దీనికి విలువ, వేరే విలువ ఏమిటి తండ్రి?
2: బాణ, వస్తువు విలువ తెలియకుండా ఏమిటా మాటలు? అది దివ్యశక్తులు గల విచిత్ర పుష్పం. పట్టుకున్న వారి సంకల్పాన్ని బట్టి అది రంగులు మార్చుకునగలదు.
3: అంతటి శక్తి దీనికున్నదా?
2: ఆచార్య శుక్రుల శక్తినే సందేహిస్తున్నావా బాణ?
3: పరీక్షలో నెగ్గితేనే కదా శక్తి వెల్లడయ్యేది. ఈ పుష్పము ఇప్పటి వరకు తెలుపు రంగులో ఉన్నది.
2: అది సత్వగుణ ప్రధానం. నువ్వే రంగు కోరుకుంటున్నావు.
3: నలుపు కలిసిన ఎరుపు.
2: అది తమోగుణం ఆవరించిన రజోగుణ సంకేతం. చూడు రంగు ఎలా మారుతోందో.
3: భలేగా ఉన్నది. నలుపు రంగు ఎరుపు రంగు కరిగిన నీళ్లలా ఈ రేకులు ఎలా ప్రకాశిస్తున్నాయో.
2: వింఛ, నువ్వే రంగును కోరుకుంటున్నావు?
1: ఉదయ సూర్యకిరణం వంటి కాషాయ రంగు.
2: అది త్యాగ చిహ్నం. చూడు ఎలా మారుతోందో.
1: మహాదేవికి చేసే పూజా కుంకుమ రంగులు ఈ రేకులు ఎంత పవిత్రంగా ప్రకాశిస్తున్నాయో.
2: ఇటువంటి అపురూపమైన ఈ పుష్పాన్ని యజ్ఞవేత్తలకు కానుకగా పంపిస్తాను. ఇదే నా నిశ్చయం. మహామంత్రులు వారేమిటి చెప్పదలిచారు?
4: ప్రభువులు తలపెట్టిన కొత్త కార్యక్రమాల గురించి మన వారిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి ప్రభు.
2: విప్రచిత్తే,
4: పాతాళ సామ్రాజ్యంలో రాక్షస సంప్రదాయాలకు బదులు దేవ సంప్రదాయాలు ప్రవేశపెట్టడాన్ని మన వారిలో సేనాధిపతి మొదలగు వారు ఆమోదించలేకపోతున్నారు ప్రభు.
2: విచిత్రంగా ఉందే.
4: విచిత్రం ఏమీ లేదు.

0: మహాప్రభు, నేను కూడా వారి మాటనే సమర్థిస్తున్నాను.
1: మరిక నా వైపు ఎవరు?
0: మీ విధానాలకు మేమంతా కట్టుబడి ఉంటాం, కానీ రాజ్యంలోని వివిధ వర్గాల అభిప్రాయాల్ని మనం తెలుసుకోవాలి కదా.
1: చెప్పండి మాచ్యా.
0: మనల్ని దేవతలు గుర్తించడం లేదు కనుక మనం వారి సంప్రదాయాలను ఎందుకు పాటించాలి అని కొందరి వాదన.
1: అంటే వేరే కారణం కూడా ఉందే?
0: ఉంది మహాప్రభు. తరతరాల దానవరాజ్య సంప్రదాయాల్ని మనం ఎందుకు మార్చుకోవాలి అని మరికొందరు విమర్శిస్తున్నారు. మన రాక్షస సంస్కృతి పరిరక్షణలోనే మన ఉనికి పదిలంగా ఉంటుందని మీరు ఉపపత్తిని చూపిస్తున్నారు.
1: దీన్ని బట్టి నాకు ఒక అంశం స్పష్టంగా తెలుస్తోందా మాచ్యా.
0: ఏముందురు మహారాజా?
1: ఈ బలి సార్వభౌముడి పథకాలను విమర్శిస్తున్న వారందరూ తమ తమ ఆలోచనలో నుంచే వాదిస్తున్నారు తప్ప కొంచెం దూరదృష్టిని ప్రదర్శించడం లేదు అని మా అభిప్రాయం.
0: కొంచెం వివరించగలరా?
1: అలాగే. రాక్షస గణాల్లో అందరి మనసులలో ఒక భావన మాత్రం అంతర్లీనంగా ఉందని మీరు అంగీకరించగలరా?
0: ఏమిటా భావన?
1: ప్రతిరోజు ప్రతి రాక్షసుడు ఒక్కసారైనా దేవతల గురించి, స్వర్గం గురించి ఆలోచిస్తాడు.
0: ఆలోచిస్తారు
1: ఎందుకని?
0: పగ.
1: ఎందుకు ఆ పగ?
0: వారికి గల భోగభాగ్యాలపై ఈర్ష్య వలన.
1: ఆ భోగభాగ్యాలు వాళ్లకు ఎలా సంప్రాప్తించాయి?
0: యజ్ఞ యాగాదులలోని ఆవిర్భాగాల వలన.
1: అంటే యజ్ఞ సంస్కృతి దేవ సంస్కృతిని సుసంపన్నం చేసింది అని అనుకోవాలి. ఈ బలి సామ్రాజ్యంలో కూడా అటువంటి సుసంపన్నత రావాలనే ఈ దేవ సంప్రదాయాన్ని అమలు చేస్తున్నాను, వేద విధుల్ని సమాదరిస్తున్నాను, ఉన్నత ప్రమాణాలను పరిపోషిస్తున్నాను, ఈ రాజ్యానికి అన్ని విధాలా ఉపయోగకరాలైన యజ్ఞయాగాదుల్ని నిర్వహింపచేస్తున్నాను, రాజ్యంలో ఎక్కడా లేమి అనేది ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను, ప్రతిభావంతోని పురస్కారాలతో ప్రోత్సహిస్తున్నాను, సమాజానికి మంచి జరిగే సంప్రదాయాన్ని అనుసరించడంలో తప్పు లేదని మీరంతా మన ప్రజలందరికీ తెలియచేయాలి. బలి ఈ పాతాళ సామ్రాజ్యాన్ని మరొక స్వర్గలోకం వలె జగజ్జయమానం చేస్తాడని వారికి నమ్మకం కలిగించండి. దేవలోకమే మనల్ని చూసి అసూయపడే స్థితికి మనం అభివృద్ధి చెందుదాం.
0: ప్రభు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ దేవేంద్రులకు దేవతాగణాలకు తెలియకుండా ఉంటాయంటారా?
1: వారికి తెలియడం తెలియకపోవడంతో మనకు నిమిత్తం ఏమిటా మాత్య?
0: శత్రువు బలపడ్డాన్ని ఎవరూ చూస్తూ ఊరుకోరు కదా ప్రభు.
1: అంటే ఇంద్రుడు కుట్రలు చేసి మనల్ని దెబ్బతీస్తాడని మీ అభిప్రాయమా?
0: అవును. సమవుజ్జీలుగా రాక్షసగణాలు పెరగడాన్ని ఇంద్రుడు సుతరాము అంగీకరించడు, అందుచేత మనం మన పద్ధతులలో మన రాజ్యాభివృద్ధిని సాధించాలని మన వారి ఆలోచన ప్రభు.
2: ప్రభువులకు ప్రణామములు. దేవలోకము నుంచి కొందరు ఋషులు తమ దర్శనానికి వచ్చారు ప్రభు.
1: వెంటనే ప్రవేశపెట్టు.
2: చిత్తం.
3: రాక్షస చక్రవర్తి బలికి మంగళాశాసనాలు.
1: మహర్షులకు ప్రహ్లాద పౌత్రుడు, విరోచన నందనుడు బలి ప్రణమిల్లుతున్నాడు.
3: విజయీ భవ.
1: తమ ఆగమనానికి హేతువు దేవలోకం అంతా కుశలమే కదా?
3: అంతా కుశలమే బలి, కానీ
0: సందేహించక వివరించండి. మా బలి చక్రవర్తి ధర్మపరాయణులు, దాన నిరతులు.
3: అందుకే కదా ఇంత దూరం వచ్చాం.
1: చతుర్లోక సంచారం చేస్తూ ఇటు వచ్చారనుకున్నాం. కావాలని మా పాతాళానికి విజయం చేయడం మేం చేసుకున్న పుణ్యం.
3: బలి, ఇంద్రలోకంలో భోగ సంస్కృతి తిష్ట వేసింది. జ్ఞానతృష్ణ, సాధన, నిష్ట తగ్గిపోయాయి. దేవతలు తమ పుణ్యకర్మ ఫలాన్ని భోగతృప్తికి ఉపయోగించుకుంటున్నారు. అందుకే అక్కడ ఉండలేక ఇటు వచ్చాం.
0: అదేమిటి మహర్షులారా, దేవలోకంలోని సంభారాలు ఇక్కడ మీకు లభించగలమనుకుంటున్నారా?
3: మాకు నిర్మల మనస్కులైన పౌరులున్న ప్రదేశం కావాలి. కామాసక్తులు భోగపరాయణులు కాదు. బలిచక్రవర్తి రాజ్యంలో అటువంటి ప్రశాంతత లభించగలదని విని మా దివ్య దృష్టితో చూసి ఆర్తిగా ఇటు వచ్చాము.
1: సత్పురుషులారా, మీ ఆగమనంతో మా రాజ్యం పవిత్రమయ్యింది. మీరు యథేచ్ఛగా మా రాజ్యంలో ఉండి జప తపాదులు సాగించుకోండి, యజ్ఞయాగాదులు నిర్వర్తించండి, భూతతృప్తి దిక్పాలక తృప్తి చేయండి. మహానుభావులారా, మీ సేవలకై మా పరివారం మా కోశాగారం ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉన్నాయి.
3: సంతోషం బలిచక్రవర్తి. ఆజన్మ శత్రుత్వం ఉన్న దేవరాజ్యం నుంచి వచ్చిన మాకు ఇక్కడ ఆశ్రయం లభిస్తుందో లభించదో అని భయపడ్డాం. మా అనుమానాలు తీరాయి, మా మనస్సులు ఊరట చెందాయి. నీకు నీ రాజ్యానికి శుభమస్తు.
1: ధన్యుని మహాత్మా. అమాత్య
0: ప్రభు,
1: వీరికి కావలసిన అన్ని సదుపాయాలు చూడండి.
0: అలాగే ప్రభు.
4: ఆచార్య బృహస్పతి, దేవలోకానికి మునుపెన్నడూ లేని సంకటం వచ్చిపడినదేమి?
5: కాలవైపరీత్యము మహేంద్ర.
6: అటులని మా శక్తిని మా కాంతిని కోల్పోయి మేము ఏం చేయగలం ఆచార్య?
5: అగ్నిభట్టారుగా, నీ ఆవేదన అర్థమైనది.
6: ఇది నా ఒక్కడి ఆవేదనయే కాదు ఆచార్య, దిక్పాలకులందరికీ ఇదే దుర్గతి పట్టినది. వరుణుడు, వాయువు, నేను ఇలా శక్తిహీనులమై కాంతిహీనులమై ఓజోహీనులమైపోయి ఋతుచక్ర భ్రమణం ఎలా చేయించగలం ఆచార్య?
4: ఇంతటి వికృతికి కారణం ఏమిటాచార్య? అగ్నికి దాహక శక్తి తగ్గినది, వాయువుకి స్వేచ్ఛతో శక్తి క్షీణించి ప్రాణశక్తిని ఇవ్వలేకపోతున్నాడు. వర్ణుడు మేఘ నిర్మాణ కౌశలాన్ని కోల్పోయి సకాల వర్షకారకుడు జలదాత కాలేకపోతున్నాడు. దిక్కులన్నీ ధూళి దూసర వర్ణంతో మ్లానాలై భయంకరంగా నినదిస్తున్నాయి. ఏమిటిదంతా ఆచార్య?
5: మహేంద్ర, యజ్ఞాహుతులు వీరికి అందడం లేదు.
4: అదేంటాచార్య? యజ్ఞాలు జరుగుతున్నాయి, హవిస్సులు సమర్పితమవుతున్నాయి, వీరికి కాక మరెవరికి దక్కుతున్నాయవి? ఇంతటి విపరీత ధోరణి ఏమిటాచార్య?
5: మహేంద్ర, ఎక్కడ యజ్ఞం జరిగినా హోతలు, ఉద్గాతలు, హోమద్రవ్య భాగాలలో అధిక శాతాన్ని బలిచక్రవర్తికి అందేటట్లు చేస్తున్నారు.
4: బలిచక్రవర్తికి యజ్ఞాహుతులా?
5: అవునయ్యా. ఏ మంత్రం చెప్పి స్వాహ అంటే ఆ మంత్రాధిష్టాన దేవుడికి ప్రీతిహోత్రుడు హవిర్భాగాన్ని అందజేస్తాడు.
4: అంటే అందరూ బలికే స్వాహ చెప్తున్నారన్నమాట?
5: అవును. దేవఋషులు, మానవ ఋషులు ఎవరు యజ్ఞం చేసినా ఇదే క్రమం సాగుతోంది.
4: ఇది అక్రమం. క్రమం కాదాచార్య.
5: అని నువ్వు ఆగ్రహిస్తే అయ్యేదేమీ లేదు. యజ్ఞవిధి ప్రకారం హితిహోత్రుడు ప్రవర్తించాలి, జరుగుతున్నది అదే.
4: మరి దీనికి పరిష్కారం ఏమిటాచార్య?
5: ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏమీ లేదు.
4: అదేమిటాచార్య? ఎన్నో విపత్తుల నుంచి దేవజాతిని కాపాడిన మీరే అలా అంటే ఇంకా మాకు దిక్కెవరు?
5: మహేంద్ర, ఇప్పుడు మనకు వ్యతిరేకముగా కాలము నడుచుచున్నది. కాలం కలిసి రానప్పుడు ఎవ్వరము ఏమీ చేయాలము.
6: అలా అని మేము ఈ బాధలన్నీ భరించవలసినదేనా?
5: ప్రస్తుతానికి శ్రీమన్నారాయణమూర్తి స్మరణయే శరణ్యం.
7: ఓం నమో నారాయణాయ నమః.
1: యజ్ఞయాగాది ధర్మకార్యాలకు, దాన ధర్మాలకు కోశాగారాన్ని వెచ్చించి వేశానాచార్య. ఇప్పుడు ధనాగారం శూన్యమైనది. మరి మార్గాంతరం
8: ఏమున్నది? ప్రజలపై పన్నులు విధించటమే.
1: ఇప్పటికే వారిపై పన్నుల రూపంలో చాలా భారం పడి ఉంది. వేరే పరిష్కార మార్గం సూచించలేరా?
8: ఆనాడు క్షీరసాగర మథనవేళ దేవతలు మీరు కొంత ధనాన్ని సముద్రుడి దగ్గర దాచారు కదా?
1: అవును.
8: దానిలోని మీ భాగాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది.
1: మంచిది ఆచార్య. ఈనాడే సముద్రుడి దగ్గరికి వెళ్లి రాక్షస భాగంలోని ధనరాశిని తరలించుకుని వస్తాను.
9: ఎవరది ఈ జలనిధిలోని అపూర్వ సంపదను కదిలిస్తున్నది? ఎవరు?
1: సముద్ర. నేను బలిని.

0: ఏంటిది మహాత్మా?
1: సాగరా, ఇది మానిధి. నేను తీసుకొనుచున్నాను. దొంగతనమేమున్నది?
0: ఇది మీ ఒక్కరి సొత్తు కాదు బలి చక్రవర్తి, దేవతలకు ఇందులో భాగం ఉంది. పైగా ఇప్పుడు ఇది వరుణదేవుని అధీనంలో ఉంది.
1: తప్పుకో, నాతో వాగ్యుద్ధానికి దిగకు.
0: బలీంద్ర, నేను కాపలాదారును మాత్రమే. నాపై మీరు ఇట్లా ఆయుధం ఎత్తుట పాడి కాదు.
1: ఇది దేవతలకు రాక్షసులకు సమభాగస్వామ్యం ఉన్న నిధి. మాలో ఎవరు వచ్చినా ఇచ్చి తీరవలే. నీ ఒట్లు చేయక నన్ను అడ్డగించితేవో దండోపాయము తప్పదు.
0: ఇంద్రా, దేవంద్రా, పహిమాం పహిమాం.
2: ఒరి బలి, దేవనిధులను తరలించకపోయే దుస్సాహసమా?
1: దుస్సాహసము కాదు, మా భాగాన్ని నేను తీసుకున్నాను.
2: ఈ భాగమా? ఎక్కడిది? ఎక్కడ నుంచి వచ్చినది?
1: క్షీరసాగర మథనం వేళ దేవదానవులు సాధించుకున్న అపురూప వస్తువులన్నీ దేవతలే కాజేశారు. ఇక మిగిలిన ఈ ధనరాశుల్ని ఉభయులకు ఉద్దేశించి ఇక్కడ నిల్వ చేసిన ఉదంతం నీకు తెలియదా ఇంద్రా? నువ్వే విధంగా దేవతలకు రాజువో, అలాగే నేను దానవ కుల రాజుని, రాక్షస రాజ్యాధిపతిని. మాకు చెందవలసినది నేను తీసుకుంటున్నాను, ఆ హక్కు నాకుంది.
2: క్షీరసాగర మథన విజేతలం మేము, మా మాటే చెల్లాలి. ఆ అధికారం నాదే.
1: ఇంద్రా, నీ దేవతల్ని అన్ని వేళలా రక్షించుకోవడం నీవిధైనట్లే నా దానవ వంశాన్ని కాపాడుకోవడం, వారి భవ్య జీవనానికై శ్రమించడం నా కర్తవ్యం. అమరావతికి నువ్వు రాజువైనట్లే పాతాళానికి నేను చక్రవర్తిని. ఈ సంపదని సమంగా తీసుకునే హక్కు సహజంగానే నాకు ఉంది.
2: బలి, ముండి వదను మానుము, వెళ్ళుము. లేదా
1: శక్తి నీకే కాదు, నాకు నువ్వు కలదు.
2: 100 యజ్ఞాలు చేసి సాధించిన మహేంద్రత్వాన్ని అవమానపరుస్తున్నావు. కాసుకో, దండనీతితో తప్ప మీ రాక్షసులకు బుద్ధి రాదు. ఓయి బలి, నీ తండ్రి తన తలను తానే తీసి ఇచ్చాడు. నేను ఇప్పుడు నీ తలను తీసివేసి శత్రు నిశేషం చేసుకుందును.
1: అంతటి మనగాడివా?
2: ఈ వజ్రాయుధమే నీ ప్రశ్నకు సమాధానం.
1: ఇంద్ర, అహంకారంతో అధికార దర్పంతో నాపై వజ్ర ప్రయోగం చేస్తావా?
2: శత్రునాశనం రాజనీతి, నీకు మరణం తప్పదు.
1: ఆచార్య, ఆచార్య, తాత, తాత ప్రహ్లాద.

0: నిత్యదాన తపోనిరతుడైన ఒక సాధకునికి ఇటువంటి దుర్మరణమా? విధి వైపురీత్యము కాక మరేమిటి?
1: తాతగారు ఎంతటి దుర్దశ ప్రవర్తించినది!
0: అమ్మా వించా, ఈ కష్టాలన్నీ చూచటకి స్వామి నాకు ఈ చిరాయువును ప్రసాదించినట్లున్నాను. సమయానికి శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజీవుని ప్రయోగించి బతికించారు కనుక ఆపద గడిచింది. ఇక భవిష్యత్తు ఆయనపై ఆధారపడి ఉంది.
2: ప్రభు, ఇంతలోనే స్వర్గంపై దాడికి సన్నాహాల?
3: అవును వింఛా, ఇంద్రుడి దుర్నయాన్ని దుశ్చర్యాన్ని సహించే ప్రసక్తి లేనేలేదు. స్వర్గలోక విరాజితమైన ఒక అపూర్వ వృక్షపు విత్తనాలకై పంపిన మన భటుల్ని అవమానించాడు. దూతను గౌరవించాలన్న రాజనీతిని పాటించని అహంకారి అతడు. సముద్రంలో దాచిన అక్షయ నిధుల్లో మన భాగాన్ని తెచ్చుకుందుకు వెళ్లిన నా ప్రాణాలనే హరించిన అధికార ధన మదోన్మత్తుడతడు. శుక్రాచార్యుల ఆశీర్వాదం వలన పునర్జీవితుండయ్యాను. సహనాన్ని మంచితనాన్ని అసమర్థతగా భావిస్తున్న ఓ ఇంద్రుడికి బుద్ధి చెప్పక తప్పదు.
4: అదే నీ తక్షణ కర్తవ్యం బలి.
3: తమ ఆశీర్వాదం గురుదేవా.
4: సంకల్ప సిద్ధిరస్తు, విజయోస్తు.

0: ఆ బలి విజృంభణం ముందు దేవసైన్యాలు మట్టి కరుస్తున్నాయి. వీరాధివీరులైన అమరయోధులు పరాజితులై పలాయనం చిత్తగిస్తున్నారు. ఆచార్య బృహస్పతి, ఏమిటి వైపరీత్యం?
1: దేవేంద్ర, కాలం మనకన్నా బలమైనది. కాల నియమాన్ని, గమనాన్ని మనం ధిక్కరించలేము. కాలధిక్కారం ప్రాణాంతకమే. ఇప్పుడు ఆ కాలం బలికి అనుకూలంగా ఉంది. అతడు ద్వియాస్త్ర శస్త్ర సంభరితుడై మహాసైన్యంతో వచ్చాడు.
0: 100 యజ్ఞాల విశేష ఫలంతో దివ్య శక్తిని సాధించిన నాకు పలాయనమా? అమరమైన దేవ సైన్యానికి తిరోగమనమా? నా మనస్సు అంగీకరించటం లేదు.
1: ఆ అభిజాత్యాన్ని, అహంభావాన్ని వదులు. స్థిమితంగా ఆలోచించు. అజ్ఞాతవాసమే మనకు శరణ్యం.
0: దేవగణహితైషులైన మీరే ఇలా అంటూ ఉంటే ఇక మాకు ఆ శ్రీ మహావిష్ణువే శరణు.
1: దేవేంద్ర, ఇదివరకు ఒకసారి ప్రహ్లాదుడు నీపై దాడికి వచ్చినప్పుడు విష్ణువు ఏం చేయగలిగాడు? తన నిర్మల భక్తుడైన ప్రహ్లాదుడి వైపు నిలిచి సమర్థించి నీ శక్తి కన్నా అతడి భక్తి అజేయమని లోకానికి తెలియజేశాడు.
0: శత్రువును స్తుతిస్తూ నన్నిలా నిరుత్సాహపరచటం బాగాలేదు. అది నా ఇంద్ర పదవికి, మీ ఆచార్యత్వానికి అవమానం.
1: ఇంద్ర, శాంతించు. ఇప్పుడు కాలం మనకు అనుకూలంగా లేదు. కాలం ఎల్లప్పుడూ ఇలాగే ఉండిపోదు, మారుతుంది. మనకు మంచి కాలం వస్తుంది. సహనం వహించు. మనం దేవగణాలతో అజ్ఞాతవాసానికి వెళ్దాం. పదా.

0: పిరికి పంద. ఇంద్రుడు అమరావతిని వదిలి పారిపోయాడు. స్వర్గసీమల్ని వదిలి దేవగణాలు కారడవులకు పలాయనమయ్యాయి. ఇక నాదే రాజ్యం. జై రక్ష సంస్కృతి. అష్టదిక్పాలకుల్ని కొత్తగా నియమిస్తారు. అంతా కొత్త పరిపాలన. శుక్రాచార్యులు ఆశించినట్లు ఇప్పుడు దేవలోకంలో రక్ష సంస్కృతి అమలు జరుగుతుంది. కొత్త నాగరికత ఇక్కడ పరిణమిల్లుతుంది. ఇదంతా శుక్రనీతి సాధించిన విజయం, బలి పరాక్రమానికి ఫలశ్రుతి. జై శుక్రాచార్య, జై రక్ష సంస్కృతి.
1: నారాయణ నారాయణ, నీవే మాకు దిక్కు.
2: ఏమిటి ఇంద్ర, త్రింసత్కోటి దేవతాగణాల్ని వెంటబెట్టుకుని వచ్చినావు?
1: జగన్నాటక సూత్రధారివి, నీకు తెలియని సంగతులా ఇవి?
2: మహేంద్ర, ఏమైనది? మీ అందరి వదనములు కళావిహీనములై విషాదభరితములై ఉన్నవేమి?
1: పాహిమాం పరందామా పాహిమాం, శరణు శరణు జగద్రక్షక శరణు.
2: విషయమును చెప్పుడు.
1: చెప్పుటకేమున్నది శ్రీమన్నారాయణ, దేవతలు స్వర్గ నిర్వాసితులయ్యారు. ఆ బలి చక్రవర్తి అమరావతిని ఆక్రమించినాడు. అతని కుమారుడు బాణుడు నౌకాధిపతి అయినాడు. మాకు దిక్కెవరు? నీవే శరణు. మరి మౌనము అర్ధాంగీకారము, మరి మందహాసము సంపూర్ణాంగీకారమా?
2: కాదు సుమా.
1: శ్రీమన్నారాయణ, స్వర్గంపై విలయమేఘాలు ఆవరిస్తున్నాయి. అగ్ని దాహకశక్తి తగ్గుతున్నది. వాయువు ప్రవాహ వేగం సన్నగిల్లుతున్నది. వరుణుడి వర్షశక్తి అడుగంటుతున్నది. ఆ బలి మాపై విజయం సాధించి దిక్పాలకుల్ని మార్చి మాకీ గతి పట్టించినాడు. ఇక నీవే మాకు శరణు.
2: సకల దేవతలారా, దిక్పాలకులారా, మీ మీ వ్యధలు బాధలు నాకు అర్థమైనవి. మరికొంతకాలము మీకీ కడగండ్లు బాధలు తప్పవు. మీరందరూ మారువేషములలో సాధారణ పౌరుల వలె అజ్ఞాతవాసములకు పొండు. సమయము రాగానే నేను అవతరించి ఆ బలి గర్భమును తృంచి మీకు మీ మీ స్వస్థలములు స్వస్థానములు అనుగ్రహింతును. ఈలోగా మీలో ఎవ్వరూ తొందరపడి ఏ అగాహ్యమును కాని ఏ అకృత్యమును కాని పాల్పడకండి. అజ్ఞాతవాసంలో సాధన చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది.
1: మీ ఆజ్ఞ శ్రీమన్నారాయణ.
0: రాజ్

0: రాజ్యంలో అల్లకల్లోలాలు జరుగుతున్నాయి, విపరీతాలు సంఘటిల్లుతున్నాయి. ఆచార్య, ఏం చేద్దాం?
1: ఈ ఉపద్రవాలు ఉపశమించాలంటే 7 సంవత్సరాల దివ్యయజ్ఞాన్ని చేయాలి బలి.
0: మీ ఆజ్ఞ.
2: శుక్ర, ఇన్నేళ్లుగా చేసిన యజ్ఞఫలం మాటేమిటి?
1: అవన్నీ ఒకెత్తు, ఈ యజ్ఞం ఒకటే ఒకెత్తు. ఈ యజ్ఞఫలం వలన బలికి సకల శుభాలు జరుగుతాయి.
2: నాకు అలా అనిపించడం లేదు శుక్ర.
0: అదేమిటి పితామహ?
2: బలి, నువ్వు ఎవరి అనుమతి తీసుకుని దిక్పాలకుల్ని మార్చావు?
0: నా అధికారోద్ధతి అలాంటిది.
2: ఎవరి అనుమతి తీసుకుని యజ్ఞక్రమాన్ని మార్చావు?
0: ఇంద్ర పదవికి అధికారం లేదా తాత?
2: చాలా తప్పు చేశావు బలి.
0: ఏది తప్పు పితామహ? సామదాన భేద దండోపాయాలతో శత్రువును జయించడం తప్ప పితామహ. అయితే ఇక ఈ రాజనీతి ఎందుకు? రాజ్య వ్యవస్థ ఎందుకు?
2: ఏమిటి, ఏమన్నావు?
0: ఈ రాజ్య వ్యవస్థ ఎందుకు అన్నాను తాత?
2: నువ్వు ఆ వ్యవస్థనే తారుమారు చేశావు బలి.
0: పితామహ,
2: ఈ సృష్టి విలాస క్రమాన్ని, వికాస లీలను శ్రీ మహావిష్ణువు నిర్దేశించాడు. ఎవరు ఏం చేయాలో ఆయన స్పష్టంగా విధి నిషేధాలు చెప్పాడు. నువ్వు ఆ క్రమాన్ని ఉల్లంఘించడమే ఈ విపరీతానికి కారణమైన నా అభిప్రాయం.
3: ముత్తాత గారు, విష్ణు భక్తులైన మీరు ఇంతకన్నా ఏమంటారు? మా తండ్రి గారు నిజ భుజ పరాక్రమంతో, దానశీలంతో సాధించిన విజయాలకు ఆ శ్రీహరి కారణమా చెప్పండి.
2: విజయాలు వేరు, వాస్తవాలు వేరు బాణా. శాశ్వత మూల్యాల్ని ఈ తాత్కాలిక విజయాలు భ్రష్టం చేయరాదు.
3: ఇవి శాశ్వత మూల్యాలు, ఇవి తాత్కాలిక మూల్యాలు అని మనం కొన్ని ముద్రలు కొట్టి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నా వాటిని సవరించుకునే తెలివి మనకు లేదా?
2: సవరణకు వీలైనవి కావయ్యా శాశ్వత మూల్యాలు. ఆకాశం శూన్యత్వాన్ని, అగ్ని దాహకత్వాన్ని, జలం రసతత్వాన్ని మార్చుకోగలవా?
3: ఈ వేదాంతం మాటలు మాకు వద్దు ముత్తాత.
2: సరే, మీ ఇష్టం.
4: ఈ సిద్ధాశ్రమ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న కశ్యపాశ్రమానికి రావటం మా అదృష్టం మహావిష్ణు.
5: దేవమాత, అదితి అమ్మ చేతి ముద్ద తినాలని వచ్చానమ్మా.
4: షడ్రుచులలో ఏ రుచి కావాలో కోరుకో.
5: షడ్రుచులకు అందని అమ్మ వాత్సల్యాన్ని, ఆత్మీయ రసం చాలు నాకు.
4: సకల రసస్వరూపిణి భూదేవిని, అష్టైశ్వర్య స్వరూపిణి శ్రీదేవిని వక్షాన ధరించిన మీ మాతృపక్ష భావన త్రిలోకాదర్శం నాయన.
5: అమ్మా, తల్లి చేతి గోరు ముద్దులు పంచభక్షాల కన్నా మెన్న.
4: అమ్మ మీద ఆపేక్షతో అల వైకుంఠం దిగి ఇంత దూరం వచ్చావు. నీ కోరిక ఎందుకు కాదంటాను, మరి నా కోరిక తీరుస్తావా?
5: నీవు కోరడం, నేను తీర్చకపోవడమునా? నీ ఆంతర్యం అర్థమైనది. బలిచే పరాభూతులై అజ్ఞాతవాసంలో ఇడుములు పడుతున్న నీ పుత్రులు దేవగణాన్ని రక్షించడానికి నేను నీ గర్భవాసాన జన్మిస్తాను. మాతృరుణం, సమాజ రుణం తీర్చుకుంటాను.
4: ధన్యురాలను, తల్లి పేగకు ఇంతకన్నా సార్థక్యం ఏమిటి?
5: సమస్త సన్మంగళాని భవంతు.
4: ఏమండి, పిల్లవాడి గురించి ఆలోచించారా?
6: వామనుడు కారణజన్ముడు, ఏ కల్పాంతరాల నాటి పుణ్య విశేషము. శ్రీమన్నారాయణ మూర్తికి జననీ జనకులం అయ్యాం. దివ్య బాలుడైన వామనుడికి ఉపనయనం చేశాం. కుబేరుడు అక్షయభిక్షా పాత్రను పంపించాడు. ఇంద్రాది దేవతలు ఈ వేడుకకు వచ్చి ఆశీర్వదించారు.
4: అవును స్వామి, మాతృభిక్ష పితృభిక్ష అయ్యాయి, ఆచార్య భిక్ష మిగిలి ఉంది. ఈ మహర్షులు మన చిన్నారికి ఏం భిక్ష వేస్తారో?
7: తల్లి, అతడు ఏమి అడిగితే అదే ఇస్తాం.
8: జ్ఞానభిక్ష కావాలి. భిక్షాందేహి.
4: వామన
8: మహర్షులారా, అగ్ని మనకిచ్చే సందేశం ఏమిటి?
9: ఎప్పుడు పవిత్రంగా ఉండమని.
8: కాదండి.
7: మరి ఏమిటి?
8: అగ్నిదేవుడు త్యాగగుణాన్ని ఆదర్శంగా చేసుకున్నాడు. తనను తాను దహించుకుంటూ లోకోపకారం చేస్తుంటాడు. అగ్ని మనకు ఇచ్చే సందేశం అర్థమైందనుకుంటాను. త్యాగం జన్మ జన్మలకు అందరికూ ఆరాధనీయం. ఈ లోకంలో అగ్ని వంటి త్యాగశీలి దానశీలి ఎవరైనా ఉన్నారా?

0: మీరు దేశాటనం చేస్తుంటారు కదా, చెప్పండి.
1: ఎందుకు లేరు, ఉన్నారు.
0: ఎవరు వారు?
2: ఇంకెవరు? బలి చక్రవర్తి.
0: అంతటి దానశీల బలి?
1: అలాంటి దానశీలి లేనే లేడు. కావాలంటే నువ్వు వెళ్ళి పరీక్షించుకో. ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు బలి. దానం అంటే బలి, బలి అంటే దానశీలం. ఇది ముల్లోకాలు అంగీకరించిన సత్యం.
0: అలాగా, అయితే వెళ్తాను.
3: బలి, ఇది అగ్నిశాంతి హోమగుండం.
4: అగ్నయే నమః.
3: ఇది వరుణ శాంతి హోమం.
4: కర్పూర హవిస్సు వేస్తున్నాను.
3: ఇది పృథ్వీ శాంతి హోమగుండం.
4: నవధాన్య హోమం చేస్తున్నాను.
3: ఇది అంతరిక్ష శాంతి హోమం.
4: నా హృదయాన్ని నివేదనం చేస్తున్నాను.
3: ఇహ ఈ హోమగుండాలకు ప్రదక్షిణాలు చేయండి.
4: అలాగే. ఎవరి బ్రహ్మచారి ఇటు వచ్చాడు?
0: భవతు భిక్షాన్ దేహి నవవటువుని ప్రణవోపాసవుణ్ణి. ఓం.
4: ఏం కావాలి బ్రహ్మచారి?
0: బలి.
5: ఏమిటా ఏకవచన సంబోధన?
0: పెద్దల్ని పిన్నలు అలా పిలవవచ్చునని లోకనీతి. ఏం బలి
4: చెప్పు బ్రహ్మచారి, ఏం కావాలి, ఏ భిక్ష కావాలి, అడుగు.
1: నాయనా బలి.
4: ఆచార్య,
3: ఇది చంద్రుడు జ్యేష్ఠామూల నక్షత్రాలలో సంచారం చేసే దివ్యమైన ముహూర్తం. నీ యజ్ఞ ఫలం అంది వచ్చే సమయం.
0: భవతి భిక్షాన్ దేహి.
4: ఏం ఇవ్వనయ్యా బ్రహ్మచారి?
0: అడిగింది ఇస్తానని మాట ఇస్తేనే అడుగుతాను, లేకుంటే వెళ్ళిపోతాను.
5: భిక్షాటనానికి వచ్చి బెదిరిస్తున్నావే. బలి అంటే ఎవరో తెలుసునా?
0: ఏకవచన ప్రయోగం చేయకు బాణా.
5: చేయి చాచిన ఇంద్రుడికి ఆయుర్ధాయాన్ని దానం చేసిన విరోచనల వంశం మాది. బలి చక్రవర్తి దానానికి మారుపేరు.
4: బాణా, ఆవేశపడకు. ఈ బాలకుడు సామాన్య వటువులే కనిపించడం లేదు.
5: ఇంద్రుణ్ణే గడగడలాడించిన మనకు ఈ అంగుష్టమాత్రుడక లెక్క ఆచార్య.
4: బాణ, చిన్నవారైనా పెద్దవారైనా అతిథిని గౌరవించాలయ్యా. అలా గడ్డిపెట్టు.
5: ముత్తాసా.
4: బాణ. బాలక, నీ నామధేయం?
0: నన్ను వామనుడు అంటారు.
6: వామ అంటే సౌందర్యమని, శుభకరమని అర్థాలున్నాయి. నువ్వు నిజంగా అలాగే ఉన్నావయ్యా.
4: నీకేం కావాలో కోరుకోవయ్యా.
0: ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట తప్పనని మాట ఇవ్వు, అప్పుడే అడుగుతాను.
4: సత్యవాక్ పాలనం చేస్తానని పంచభూతాల సాక్షిగా ఇంతకు ముందే శాంతి ప్రీతి చేసిన నేను యజ్ఞపురుషుని సాక్షిగా వాగ్దానం చేస్తున్నానయ్యా. అడుగు.
0: అడుగుతున్నా బలి.
4: అవశ్యం
0: అడుగుతున్నా. ఏం బాణా?
5: అది మీ ఇద్దరి మధ్య వ్యవహారం.
0: అడుగుతున్నా. ఏం ఆచార్య?
3: ధర్మ సంకటం తెస్తున్నావయ్యా.
4: సందేహించక అడుగు బాల. సప్తద్వీప విలసితమైన వసుంధర కావాలా?
0: అన్ని చోట్ల ఉండే నాకు భూమి ఎందుకు?
4: మరి బంగారు రాసులా?
0: సువర్ణ వేదాధ్యాయికి వేరే బంగారం ఎందుకు?
4: పోని అశ్వ గజ రథ పదాతి దళాలు కావాలా? ప్రపంచ సుందరాంగనలు కావాలా?
0: ఏమీ వద్దు.
4: ఏమీ వద్దా?
3: మరేం కావాలట?
5: ఇతగాడికి మతిస్థిమితం లేదేమో.
0: ఏమీ అడగకుండానే నాకు మతిస్థిమితం లేదని బాణల వారు హాస్యం చేస్తున్నారు. తీరా అడిగాక వారి మతిపోదు కదా.
5: అధిక ప్రసంగం మాను, అడుగు.
4: అడుగు బాలక.
0: ఏం శుక్రాచార్య, అడగనా?
4: అడుగు.
0: ముగ్గురు మూడుసార్లు అడుగు అడుగు అడుగు అన్నారు గనక మూడు అడుగుల స్థలదానం చెయ్యి బలి. అదే నాకు ఆనందం. నే చెప్పాను కదా, నా మాటలు విని బాణుడు మతి గతి తప్పుతుందని.
5: పిచ్చి నాయనా, సముద్రము దగ్గరకు వెళ్ళి ఎవ్వరూ రాగి చెంబుతో నీళ్లు తెచ్చుకోరు. ఆలోచించుకో, ఇంకో అవకాశం ఇస్తున్నాం.
4: చిరంజీవి, మరొక్కసారి ఆలోచించవయ్యా.
0: శుక్రులు అలా చూస్తున్నారేమిటి?
3: నువ్వే.

0: ఏదో కుట్రదారులా ఉన్నావు.
1: ఆచార్యదేవ, ఈ యజ్ఞ పరిపూర్తి వేళ దాన మండపంలో అటువంటి నిందలు నేను భరించలేను. బ్రహ్మచారి ఆలోచించు అయ్యా.
2: చక్రవర్తి, నువ్వు సముద్రమంతటి దాతవే, కాని నేను ఆశల్ని వ్యామోహాల్ని జయించిన వటువుని. సంతోషం, సంతుష్టి ఇవే తేజస్సుని కీర్తిని వృద్ధిపరుస్తాయి. అంచేత 3 అడుగుల స్థలం నాకు చాలు, అంతకన్నా ఏమీ అక్కర్లేదు.
1: బాలయ్య, నీ ఇష్టం అయ్యా.
0: 3 అడుగుల దానవా, ఆశ్చర్యంగా ఉందే.
3: నేలకు 3 అడుగులున్న మరుగుజ్జువాడు కదా, శరీరమే కాదు బుద్ధి కూడా పెరగలేదు.
0: బానా, ఈ వటువుని తక్కువగా అంచనా వెయ్యకు. ఇతడు కపటి వలె కనిపిస్తున్నాడు.
3: కుర్ర కుంక, ఏం చేస్తాడు ఆచార్య?
0: బలి, నువ్వు దానం చేయవద్దు. ఇతడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువేలా మాయావటు రూపంలో వచ్చాడు.
1: శ్రీ మహావిష్ణువా?
3: మాయావటువా
4: అయి ఉండవచ్చు. అతన్ని చూడగానే నా మనసు ఎందుకో ఆనందపడింది.
2: బలి, దానం ఇవ్వనంటావా? చెప్పు, వెళ్ళిపోతాను.
0: వాగ్దాన వీరుననుకుంటున్నావా వామన? ఏది ఏమైనా ఈ దానం ఇచ్చి తీరతాను.
1: బలి, వద్దు, నా మాట విను. ఇతడు కపటి.
0: కాని శ్రీ మహావిష్ణువే అంటున్నారు కదా గురువరా. శుక్రాచార్య, త్రిభువన పాదకుడైన విష్ణుమూర్తి భిక్షాందేహి అని చేయి చేస్తే అంతకన్నా ఈ బలికి మహద్భాగ్యం ఏముంది? ఆడిన మాట తప్పను.
1: బలి, పట్టుదల వద్దు, కొంచెం కొంచెం ఆలోచించు.
0: నేను ఇచ్చిన మాట తప్పను ఆచార్య. లోకపాలకుడు, సృష్టి పోషకుడు అయిన విష్ణుమూర్తి చేయి క్రింద నా చేయి పైన ఉండడం కన్నా ఆచార్య, జీవితానికి ఏం కావాలి?
3: ఇతడు మాయావామనుడు వేషధారి. మీకు ఇతడి కుట్ర అర్థం కావటం లేదు. బలి, ఈ దానం చేయవద్దు.
0: ఆచార్య, నేను వెనుకాడే ప్రసక్తి లేదు, ఇచ్చిన మాట వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు. వింధ్య, కమండరోదకం.
5: అలాగే ప్రభు.
0: బలి, ఈ దానం చేయకుండా మాయోపాయం చే నిరోధిస్తాను. కమండల ధారకు అడ్డుగా నిలుస్తాను.
1: అబ్బా, దర్ప పడుతుంది, కళ్ళు పోయిందే.
0: వామనవటు రావయ్యా, చతుర్దశ లోకాలు ఆనందించేటట్లు నా దానాన్ని స్వీకరించి మా వంశాన్ని కాపాడు. బ్రహ్మ కడిగిన పాదం.
2: ఇంకా కొలత ప్రారంభిస్తాను.
3: ఆచార్య, మీరు చెప్పినట్లే జరుగుతోంది. ఇతడు కపటి.
0: బాణా, ఇతడిని బంధించే మార్గం ఆలోచించు.
3: ఈ విశ్వరూపాన్ని బంధించగలవా ఆచార్య?
0: శాంబరీ మాయల్ని ప్రయోగించండి బాణా.
3: శాంబరీ మాయలు ప్రయోగించారు, అయినా ఏమీ లాభం లేకపోయింది. ఇదేంటి ఆచార్య?
0: ఆ విష్ణుమాయ.
4: నే ముందే చెప్పాను నీ ఆటలు సాగవని. ఎందుకు వృధా ప్రయాస?
3: ముసలి ముత్తాతో
0: ఆవేశపడకు బాణా.
3: ఇంత వైపరీత్యం జరుగుతుంటే విన్నకుంటారేమిటి? ఆజ్ఞయమండి. మన సైన్యాలు ఇతడిని నామరూపాలు లేకుండా చేస్తాయి.
4: నామరూప శూన్యుడైన ఆ పరాత్పరుణ్ణి వేరే నామరూపాలు లేకుండా చేద్దామనుకోవటం అమాయకత్వం మనవడా?
3: నేను చెప్పినట్లు ఇతడు మాయావటుడు. వామనుడై వచ్చి గరిమాది అష్టసిద్ధులు ప్రదర్శించి ఇప్పుడు ఏకంగా ఈ భూమండలాన్ని ఏకపాదంతో కొలిచేశాడు.
4: శుక్రాచార్య, తొట్టుపడకండి. మనవడి దానశీలాన్ని భంగపరచకండి. ఈ వటు భూధవుడు మాధవుడు కనుకనే ఈ భూమండలాన్ని ఆవరించాడు. దాన సమయంలో కమండలోదకాన్ని కట్టు తగిలిన మీ కన్ను పొడిచి

0: ఏ కార్టూన్ చేశాడు
1: ప్రహ్లాద? జరగబోతున్నది చూడు. ఈ కపట వటువు త్రివిక్రముడై రెండవ పాదాన్ని అంతరిక్షంలోకి విస్తరిస్తున్నాడు. బుధాది నవగ్రహ మండలాన్ని అధిగమించి గ్రహ శకల వలయ సీమను తన్ని తోకచుక్కల మండలాన్ని తరించి తారామండలాన్ని కొలిచి అనంత విశ్వాంతరాలాన్ని పాదాక్రాంతాన్ని చేసుకున్నాడు. వేలిడంత వటువు పెరిగి పెరిగి భోన భోంతర విశ్వాంతరాల పరివ్యాప్తుడయ్యాడు. బలిని మోసగించాడు.
0: పిచ్చి ఆచార్య, ధనిష్టా నక్షత్ర మండలాంతర్గతమైన గోలోకధామం వైకుంఠం అతని నివాసం. అందుకే అంతవరకు వ్యాపించాడు. నమో నారాయణ.
1: విష్ణు భక్తులైన మీరు అంతకన్నా ఏం చెప్తారులేండి?
0: పరమదయాళు అయిన శ్రీ మహావిష్ణువు బలిని అనుగ్రహిస్తాడు.
2: బలి, రెండడుగులు కొలిచేశానయ్యా, ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు?
3: ఇంకెక్కడ మహానుభావా, నా శిరస్సును అవతరించండి, నన్ను కృతార్థుణ్ణి చేయండి.
2: అటులనే
3: శిరస్సు వంచాను, చేయి చాచాను. నా అరచేతి మీద నీ పాదారవిందాన్ని ఉంచితే శిరస్సును ధరిస్తాను స్వామి. బ్రహ్మగడిగిన ఈ పాదాన్ని, గంగ పుట్టిన ఈ పవిత్ర ప్రసాదాన్ని సేవించుకుంటాను స్వామి.
2: శుభం భూయాత్.
4: ఏమి శుభమో, ఈ రాక్షస కులపు చిరకాల కాంక్ష మరో మన్వంతరానికి వాయిదా పడినది కదయ్యా. ఏమి కాపట్యము, ఏమి వైష్ణవ మాయ
5: బాణ. ఏమిటా దీనాలాపాలు? నిగ్రహం పాటించు త్రివిక్రమ. నా భర్తకి ఇటువంటి శిక్ష నీకు భావ్యమేనా?
2: వింధ్య, ఈ సృష్టి విలాసం అంతా నైస్విక లీల. ఈ లీలకు ఒక క్రమాన్ని, నియమాన్ని, పద్ధతిని ఏర్పరిచాను. ఇదే సృష్టి పరిపోషణం. ఈ పాలనలో భాగంగా కొన్ని కట్టుబాట్లు నిర్దేశించాను. ఎవరి పనులు వారు చేస్తున్నంతకాలం సృష్టి నియమాలు పరిరక్షితాలై ఋతు కాలమానగతులకు ఎలాంటి వైపరీత్యాలు రావు. కాని బలి అలా కాక తన పరిధిని అతిక్రమించి వ్యవహరించాడు.
3: మిగిలిన అన్ని లోకాల వలనే నా పాతాళ లోకాన్ని సంపద్వంతం, సమృద్ధివంతం చేశాను. అన్ని లోకాల పాలకులు చేస్తున్నదే నేను చేశాను కాదా స్వామి?
2: బలీంద్ర, ప్రకృతికి ఒక నియమం ఉంది, సృష్టికి ఒక క్రమం ఉంది. ఆ నియమాల్ని, క్రమాన్ని, గ్రహతారగతుల్ని మార్చే అధికారం నీకు లేదు. నువ్వు నీ పాతాళ లోక సుఖానికై, అభివృద్ధికై సూర్యకాంతిని అక్రమంగా ప్రసరింపచేశావు. అగ్ని, వాయు, అయస్కాంత ఇంధన శక్తుల్ని ఆకర్షించేశావు. ఫలితంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతిని విపరీత పరిణామాలు వచ్చాయి. ఏ గ్రహానికి, ఏ లోకానికి ఎంతటి కాంతి ప్రసరించాలో, ఎంతటి ఉష్ణం ప్రసారం కావాలో ఒక నియమం ఉంది. అది విచ్ఛిన్నం చేశావు, కనుకనే ఇంతటి కథ నడిచింది.
0: అయినా అతడు మహాదానశీలి, ధర్మనిరతుడే కదా.
2: అందుకే ఈ యుక్తితో అతడికి గుణపాఠం నేర్పాను.
3: నా కళ్ళు తెరిపించావు మహానుభావా.
5: కాలనియంత, నా మాంగల్యానికి, ఈ సామ్రాజ్యానికి ఎటువంటి కీడు రాకుండా రక్షించవయ్యా.
2: బలిదాన నిరతికి, సద్గుణ సంపత్తికి మెచ్చి అతనికి సావర్ణ మనువు కాలంలో ఇంద్ర పదవిని అనుగ్రహిస్తున్నాను.
3: తమాశిస్సులు.
4: నా జీవితాశయం మన్నంతర కాలానికి వాయిదా పడినది.
2: బలి, నువ్వు పాతాళానికి వెళ్లి నీ పాలనం నువ్వు చేసుకో. అమరావతిని ఇంద్రుడికి దత్తం చేస్తున్నాను. ఈ మన్వంతరం అంతా ఇదే వ్యవస్థ నడుస్తుంది.
3: తమాజ్ఞ.
2: అంతేకాదు బలి, నీ వంటి చరితార్థుడి తలపై కాలుంచినందుకు ప్రాయశ్చిత్తంగా నేను నీ ద్వారపాలకున్నై ఉంటాను.
3: స్వామి, అంతటి శిక్ష మీరే విధించుకునడం?
2: ధర్మం అందరికీ ఒకటే బలి, ధర్మపాలన అందరికీ విధి కాదా?
3: నాదో చిన్న కోరిక మహాశయ.
2: అడుగు.
3: నాకు ఈ భూలోక ప్రజలపై ఎంతో మక్కువ ఏర్పడినది, వీరిని చూడకుండా ఉండలేను. కనుక ఏడాదికి ఒకసారి

0: పాతాళం నుంచి పైకి వచ్చి నా ఈ లోకవాసుల్ని చూసుకుని ఆనందించే అవకాశాన్ని అనుగ్రహించు.
1: తథాస్తు. బలి ప్రజారంజక పాలనకు మారుపేరుగా 14 లోకాలకు ప్రసిద్ధమవుతుంది. మకర సంక్రాంతి పర్వదినాలలో నువ్వు భూలోకానికి వచ్చి నీ ప్రజల్ని ఆనందంగా చూసుకుంటావు. నీ రాకకు ఆనంద గౌరవ సూచకంగా ప్రజలు తమ లోగిళ్లలో ముంగిళ్లలో రంగురంగుల రంగవల్లులు అలంకరించి నీకు స్వాగతం పలుకుతారు.
0: ధన్యుణ్ణి స్వామి.
1: బలి, నీ జీవితం లోకానికి గుణపాఠంగా నిలుస్తుంది. భౌతిక సుఖభోగ లాలస ప్రధానమైన ఐశ్వర్య సంపాదన మీ రక్ష సంస్కృతి నాగరికతల లక్ష్యం. ఇక్కడ ఆధ్యాత్మిక మానవీయ స్పందనలకు, మారణాయుధాలకు, వికృత భావాలకు ఉన్న ప్రాధాన్యం నిత్య సత్యాలకు, నియమనిష్టలకు లేదు. అందుకే నువ్వు రక్కసి ధనం, రక్కసి అధికారం మాయలో పడి నీ లోక పరిధిని అతిక్రమించావు. నీవలి ప్రకృతికి విరుద్ధంగా సంచరించి ప్రవర్తించే మనిషి ఎవరైనా, ఎంతటి వాడైనా పాతాళానికి పతనమై తీరుతాడని నీ జీవిత కథ హెచ్చరిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక మానవతామృతం నిండిన సనాతన ధర్మం ఆచరించేట్టు మనిషి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. కేవలం భౌతికవాద విశృంఖలత్వం వద్దు, అలాగే కేవలం ఆధ్యాత్మికవాద అకర్మణ్యత వద్దు. భౌతిక ఆధ్యాత్మిక తత్వ సమ్మేళనమైన జీవన విధానం అందరికీ అనుసరణీయం. వామనావతారంలో త్రివిక్రమ సందేశం ఇదే.
0: ధన్యోస్మి మహానుభావ. తాతగారు మంగళాశాసనం పరగపోతున్నారు.
2: భక్తవత్సల, నారాయణమూర్తి, నా తండ్రి కారణంగా ఆనాడు నరసింహాతారంలో దర్శనమిచ్చావు. నా మనవడు బరికారకుడుగా ఈనాడు వామన త్రివిక్రమరూపము లోకంలో పండుగ చేశావు. ఒక జన్మలో 2 అవతారాలు చూసి అదృష్టం నాకు కలిగించావు. నీ స్మరణం, నీ దర్శనం అందరికీ శ్రేయదాయకం. ఈ మానవాళిని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండు నా స్వామి. ఇంతకన్నా నిన్ను ఏమి కోరగలను.

వామనుడు నాటకం విన్నారు. రచన శ్రీ పురాణపండ రంగనాథ్, నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్, పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. ఇందులో వామనుడు నీలన్రాజు హరిత, ప్రహ్లాదుడు శ్రీ ఏ శివరామరెడ్డి, శుక్రుడు శ్రీ ముసునూరు రత్నబోస్, బలి శ్రీ ఏబి ఆనంద్, వింధ్యావళి శ్రీమతి వై రాజకుమారి, బాణుడు శ్రీ ఎన్వీఎస్ వర్మ, విప్రచిత్తు డాక్టర్ ఎస్వి సుబ్బరాజు, అదితి శ్రీమతి ఏ లక్ష్మీ బిందు, కశ్యపుడు శ్రీ ఎన్ వాసుదేవరావు, ఇంద్రుడు శ్రీ కొప్పుల అశోకానంద్, విష్ణువు శ్రీ సిహెచ్ హేమాద్రి, బృహస్పతి శ్రీ మండూరి వెంకట్రావు, సముద్రుడు శ్రీ జె సంజీవరావు, అగ్ని శ్రీ వివి స్వామి, ఋషులు శ్రీ కె దేవదాస్, శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీ డేవిడ్ రాజు, దౌవారికుడు శ్రీ పసుపులేటి కృష్ణ.

0: సాంకేతిక సహకారం శ్రీ ఏ మురళీకృష్ణ, వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవానీ, శ్రీతులు ఎస్ జగన్మోహన్ రావు, కెవి కృష్ణ, పికే మల్లికార్జున శర్మ, పి సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: రైట్ ఆన్సర్. తర్వాత ఆన్సర్ ఇచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారండి తేజస్విని గారు జగ్గేపేట నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోదా జానకిరాజు. మరి సమయం చూస్తే 4 గంటలు కావస్తుంది కదా. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఎవరెవరు పంపించారు చూద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ది చేయాలన్నదే తన లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సుమారు 50 లక్షల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో గుంటూరు జిల్లా పతిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలియజేశారు. గిరిజన గ్రామాలన్నింటికీ రోడ్లు వేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వివరించారు. పోలవరం జిల్లాలో అడవి తల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మొమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా జీవో జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల ఖరారులో ప్రత్యేక కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను కలిపి 50% మించకూడదని స్పష్టం చేసింది. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలకు అనుమతించారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచే దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైద్యారోగ్య శాఖ ఒప్పంద ఉద్యోగుల సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధానకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సంస్థ యూనిసెఫ్ ఇండియా ఆమెను సెలబ్రిటీ సలహాదారుగా నియమించింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ఈరోజు ప్రకటించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

కాంగ్రెస్ అదిలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కదా, మరి దానికైతే ఆన్సర్స్ అయితే పంపించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగువారు ఎవరు? ఎవరు? దమ్మోజి వెంకటాచార్య వరలక్ష్మీకృష్ణమ్మ దేవికే రాణి అంటున్నారు. కలవందలపాడు గ్రామం కాసి ముత్తుజావలి గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తలంపాడు గ్రామం తిరుపతి జిల్లా సమాధానం దొరసత్రం మండలం నుంచి మధుప్రసాద్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. వీరికి కూడా రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి బీవి నగర్ నుంచి పంపించారు షేక్ మబీన్ అండ్ ద షేక్ మస్తాన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా నెక్స్ట్ నాగేంద్ర పంపించారండి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. దస్గిరి సంధ్య ప్రొద్దురూరు కడపల నుంచి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత అంకయ్య గడ్డం అంకయ్య గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. లతమోహన్ వీరంతా పంపించారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి వీరు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? మహమ్మద్ ఎనిదిల్లా భావరి ప్రకారం కామారెడ్డి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అర్థం కాలేదు.

అనంతపురం నుంచి శ్రీ విద్య గారు పంపించారు రైట్ ఆన్సర్ దాసరి. ఓకే, టీచర్స్ కాలనీ నుంచి పంపించారు వెంకటేశ్వరరావు.

0: వీరు పంపించారు దమ్మయ్య గుడి నుంచి. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మయ్య గుడి నుంచి పంపించారు. ఆన్సర్ వచ్చి ఆహా వాళ్ళు చెప్పారా, ఆన్సర్ రైట్ ఆన్సరే చింతాటి సుధాకర్ యాదవ్ గారు బుద్ధునూరు కడప నుంచి. ఇప్పుడు పంపించారు మీ పూర్తి పేరు, ఓకేనా? ఇప్పుడు దాకా పంపించారు, చూసుకోండి ప్రీవియస్ మీరు పంపిన వాట్సాప్ మెసేజెస్. నెక్స్ట్ లతా ఉయ్యూరు రైట్ ఆన్సర్. దమ్మోజి వెంకటేశ్వరి వరలక్ష్మి దమ్మోజి కృష్ణమ్మ మరలా పంపారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు ఎవరు పంపించారండి, ఆన్సర్ వచ్చేసి ముందు ముందు పంపిస్తున్నారండి, అందుకని కొంచెం ఆగాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎవరు పంపించారండి, హైదరాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి పంపించారండి, పేరు వచ్చేసి వర్ణిక గారా రైట్ ఆన్సరే. క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి అంటూ పంపించారు చిన్నబాబు. సత్యవేదు సత్యవేడు తిరుపతి నుంచి, నేతాజీ మంజుల సత్యవేడు తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి ఏఎన్ఆర్ అంటున్నారు జగదీష్ గారు, కాదండి శివ సాంబశివరావు గారు దక్షిణ చిరువల్ల అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నవీన్ రజిత దివిజ నిర్మల్ ఆదిలాబాద్ నుంచి రైట్ ఆన్సర్. బ్యూటిఫుల్ సాంగ్స్ వేస్తున్నారు చిన్నబాబు గారు, థ్యాంక్ యూ అంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్కి వచ్చిందా, కాదు నేను ఆన్సర్ చెప్తాగండి. తర్వాత ఎవరు, మోహన్ రావు గారు లీలావతి గారు హేమప్రియ అమృత కప్పల దగ్గర నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దేవిక రాణి అంటున్నారు, మోహన్ మహమ్మద్ నయీన్ నయీం గారు నేను చెప్తాను ఆన్సర్. హాయ్ అండి చిన్నబాబు అంటూ కోల నాగలక్ష్మి గారు పంపించారు రైట్ ఆన్సర్. సూపర్ ప్రశ్న అడిగారండి, థ్యాంక్ యూ సార్ అంటున్నారు. ఎవరు, జనార్దన వెనజమ్మ వెంకట భావన సోమనాథం. నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి పంపించారు టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు రైట్ ఆన్సర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి అంటూ రైట్ ఆన్సర్. ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ రైట్ ఆన్సరే. నెక్స్ట్ హాయ్ విబి అంటూ పంపించారు హరికృష్ణ హరికుమార్ గారు రైట్ ఆన్సర్ పంపిస్తూ. నెక్స్ట్ నరేష్ మెర్సి మీషో బాగుంది మా పేర్లు చదవట్లేదు అంటూ వెల్గర్గా పంపిస్తున్నారండి నరేష్ గారు మోసాపేట నుంచి. మీ షో బాగుంది హాయ్ అంటూ ఏ క్రికెట్ బ్యాట్ అంటూ అర్థం పర్థం లేని సమాధానాలు పంపిస్తున్నారండి, అందుకే స్కిప్ చేస్తున్నాను. మీరు రైట్ ఆన్సర్ పంపిస్తే రైట్ ఆన్సరే చదువుతాను, కానీ అక్కడ వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు, మీరు అలా పంపించకండి. నెక్స్ట్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి మై నేమ్ ఈజ్ మాన్సూన్ బాబా అంటూ రైట్ ఆన్సర్. చేబ్రోల్ నుంచి సుస్మిత గారు చెంబోలు సుస్మిత గారు సిడ్నీ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. దేవిక రాణి అంటున్నారు వీరు నాగలక్ష్మి కాదని నేను చెప్తాను. ముస్తాబాద్ నుంచి శ్రీదేవి చిన్ని గారు పంపించారు రైట్ ఆన్సర్. ఆడియో పంపిస్తున్నారండి సమిత గారు తిరుపతి నుంచి పంపించారండి రైట్ ఆన్సరే. ఆడియో సైతం మాకు అర్థం కావండి. ఆన్సర్ ఏమిటి, ప్రశ్న ఏమిటి అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి బిఎన్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపిన మీకందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నరేష్ మెర్సి రోజా శిరీష వీరంతా పంపారు, ఇప్పుడైతే వచ్చింది నాకు చివరి ఆన్సర్. నాగేశ్వరరావు అంటున్నారు మోసాపేట నుంచి, కాదండి చెప్పేశాను ఆన్సర్ ఇంకెవరు పంపకండి. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌధామణి వసుంధ ఇనుమడుగు నుండి పంపించారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్. స్టూడియోలో సమయం చూస్తే 4:08 దాటి 34 సెకండ్లు. మరి వివిధాలోకి వెళదాం, వివిధాలో ఏ చిత్రం నుండి పాటలు విందామో చెప్పే ముందు ఒక పాట అయితే విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత ఆలపించినటువంటి జొన్న విత్తుల రామ లింగేశ్వరరావు గీతం, మణిశర్మ సంగీతం, రాధాగోపాలం చిత్రం నుంచి.
1: జామ పండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే జడా.
2: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు జుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుత్తులు కిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పులు ఎంచ.

స్టూడియోల సమయం చూస్తే 4 గంటల 14 నిమిషాలు దాటి 3 సెకండ్లు. వివిధ ప్రోగ్రామ్ లో ఒక చిత్రం నుంచి పాటలు వినాలి కదా, నువ్వే కావాలి. ఈ చిత్రం నుంచి అంటే ఈ సినిమా నుంచి మనమైతే అన్ని పాటలు వినద్దాం. కోటి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ చిత్రంలోని పాటలు ఈనాటి వివిధ ప్రోగ్రాంలో వింటూనే ఉండండి. వివిధ భారతి FM 101.3 MHz పై

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 4:50 దాటి 14 సెకండ్లు. మరి ఈ సమయంలో నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం కూడా ఆసన్నమైంది. ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా వింటారు.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ట్రావెల్ ఫర్ పర్సనల్ గ్రోత్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, కరెక్ట్ గా విన్నారండి. ట్రావెల్ చేస్తే పర్సనల్ గ్రోతా? తెలుస్తుంది, అందుకే అంటాను వింటూ ఉండండి వెనలా. హాయిగా హాలిడే టూర్ ప్లాన్ చేస్తున్నారా? దీంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? దూర ప్రయాణాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం అని చెప్పొచ్చు. బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయాణం ఒక గొప్ప మార్గంగా పరిగణించవచ్చు. ట్రావెలింగ్ బెనిఫిట్స్ కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బెస్ట్ రూట్ అని పరిగణించబడుతుంది. వివిధ ప్రాంతాల అందాలను చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండి ప్రియమైన వారితో బంధం కూడా బలపడుతుంది. కాబట్టి ట్రావెల్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం ఈ వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. దసరా సెలవుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇయర్ ఎండ్ వెకేషన్ ఎలా చేయాలి? సంక్రాంతికి కూడా సెలవులు వస్తాయి. ఇలా ఏ వెకేషన్ వచ్చినా ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడికైనా టూర్ కోసం చూస్తున్నారా? మీరు కూడా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? మీరు కూడా ప్రతిరోజు ఎక్కడికో ట్రిప్ వేస్తారా? అవును, అయితే మీరు లాభం పొందొచ్చు. వాస్తవానికి ప్రయాణం మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడింది. ఇది బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్, ఒత్తిడిని నియంత్రించుకోకపోతే ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్, డిప్రెషన్ లాంటివి వస్తాయి. నిరాశను నివారించడానికి ప్రయాణం చేయాలని సిఫార్సు చేస్తారు. ప్రయాణం డిప్రెషన్ ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనం అనేక రకాల సమస్యలను నివారించవచ్చు. సానుకూలతతో నిండి ప్రయాణం చేసే అలవాటు జీవితంలోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి ఉండదు, మనసు సానుకూలతతో నిండి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ మెదడు వేగంగా పనిచేస్తుంది. సరైన విధానంతో మీరు జీవితంలో ముందుకు సాగొచ్చు. ప్రయాణాల వల్ల మనసు సానుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. బిజీ లైఫ్ కారణంగా ఒత్తిడి మనసుని డామినేట్ చేసినప్పుడు అనేక తప్పుడు నిర్ణయాలు మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లడం మంచిదని భావిస్తారు. ప్రయాణం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే, ఇది మనశ్శాంతిని సృష్టిస్తుంది, హృదయానికి శాంతిని కలిగిస్తుంది. ఎక్కడికైనా వెళ్లడం ద్వారా మన బిజీ లైఫ్ లో మన కోసం కొంత నాణ్యమైన సమయాన్ని పొందుతాం. నదులు, జలపాతాలు, పర్వతాల మధ్య చల్లని గాలి మనసును పదును పెట్టడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధులు దూరంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరైనా లోపల సంతోషంగా ఉన్నప్పుడు అతని రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది. వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం వల్ల శరీరం ప్రయోజనం పొందుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి, అది లేకుంటే సంపాదించిన డబ్బంతా ఆసుపత్రికి కట్టాల్సిందే. నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడుకున్న జీవితంలో డబ్బు కోసం పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మనందరికీ ప్రయాణం అంటే ఇష్టం. ప్రత్యేకంగా అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొందరికి ప్రయాణం అంటే హాబీ, వారు ప్రతి చోటు ప్రయాణిస్తూనే ఉంటారు. కొందరేమో రోజువారి కార్యకలాపాల నుండి బ్రేక్ తీసుకుని ఆనందం, స్వేచ్ఛ కోసం ప్రయాణం చేస్తారు. ప్రయాణం మంచి ఔషధం, సైన్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. మనం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ప్రయాణం చేయాలి. యు హ్యావ్ టు ట్రావెల్. వివిధ రకాలైన జర్మ్స్, ఇన్ఫెక్షన్లతో పోరాటానికి శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ అవసరం. ఇది ప్రోటీన్ ని రక్షిస్తుంది, రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. గట్ హెల్త్ కోసం మనం కూడా కొన్ని కొన్నిసార్లు మురికిని అలవాటు చేసుకోవాలని రీసెర్చ్ చెబుతుంది. ఈ ప్రయాణం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణం అత్యుత్తమ ప్రోబయాటిక్ అని సైన్స్ చెబుతుంది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించడం వల్ల శరీరం కొత్త బ్యాక్టీరియాకు అలవాటు పడుతుంది, తద్వారా వ్యాధితో పోరాటానికి మరింత శక్తిని పొందుతుంది.

ఉంది. ప్రయాణం నిజంగా మన రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయాణంలో మనం చాలా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రయాణం చేయడం వల్ల మనుషులు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారని, అన్ని రకాల ఆందోళనలు ఒత్తిడి తగ్గుతాయని శాస్త్రీయంగా చెప్తున్నారు. డిప్రెషన్కి ఇది అద్భుతమైన ఔషధం. 3 రోజుల కంటే ఎక్కువ ట్రిప్ చేయడం వల్ల ప్రజలు ఎక్కువ విశ్రాంతి, మెరుగైన మానసిక స్థితి, తక్కువ ఆందోళనలు కలిగి ఉంటారు. విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారి ఆలోచనా ధోరణి అదే ఉంటుంది. మెదడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటే మీరు ఎక్కువగా ప్రయాణించాలి. ఎందుకంటే మీరు ప్రయాణాల వల్ల కొత్త విషయాలను తెలుసుకుంటారు, కొత్త వ్యక్తులను కలుసుకుంటారు, కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. దీని వలన మీరు చాలా సామాజిక సాంస్కృతిక జ్ఞానాన్ని పొందుతారు. కొత్త అనుభవం మీకు జ్ఞాపక శక్తిని, సామర్థ్యాన్ని పెంచుతుంది. జర్నల్ ఆఫ్ పర్సనల్ అండ్ సోషల్ సైకాలజీ ప్రకారం ఓపెన్ మైండెడ్నెస్ తెస్తుంది. విషయాలను తక్కువ చేసి ఉంటారు, కాస్త పెద్దగా ఆలోచిస్తారు. మీరు ప్రయాణం చేయడానికి ఇష్టపడితే, రెగ్యులర్ ట్రిప్స్ కి వెళ్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. ఫ్రేమింగ్హామ్ హార్ట్ స్టడీ ప్రకారం ఎక్కువ ప్రయాణం చేసే వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట. వీరు ఎంత ఎక్కువ ప్రయాణం చేస్తే అంత ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని పొడిగిస్తుంది. మీరు ప్రయాణిస్తున్నట్లయితే మీరు మీ శరీరాన్ని చాలా చురుగ్గా ఉంచుకోవచ్చు. సుదీర్ఘ నడక లేదా ప్రకృతిలోకి ప్రవేశించడం లేదా బీచ్లో వాలీబాల్, ఇతర గేమ్స్ ఆడటం వల్ల మీ మనసు ప్రశాంతంగా అవుతుంది, శరీరానికి వ్యాయామం దొరుకుతుంది. మీరు ఇంట్లో కంటే ప్రయాణంలో ఎక్కువ చురుగ్గా ఉంటారు. మనం ఎంత బిజీగా ఉన్నా సరే 1-2 రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తాం. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి, మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రయాణానికి అవసరమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వాకింగ్కి వెళ్లడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, అనేక శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు వైద్యులు అనారోగ్యం బారిన పడిన వ్యక్తులకు లేదా శస్త్రచికిత్స జరిగిన తర్వాత గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్లమని రోగులకు సలహా ఇచ్చేవారు. అయితే కాలం మారింది. దీంతో తాము వైద్యుణ్ణి సంప్రదించే ముందే ప్రయాణం చేయాలని ఎక్కువ మంది ప్లాన్ చేస్తున్నారు. చాలా మందికి రొటీన్ లైఫ్ నుంచి బయటపడడానికి మాత్రమే కాదు, అనారోగ్యం నుంచి కూడా విముక్తి పొందేందుకు ప్రయాణం చేసే అలవాటుంటుంది. చాలా మంది చాలా బిజీగా ఉన్నా సరే 1-2 రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి, మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. మీరు రోజువారీ జీవితం నుంచి కొంత శాంతి లేదా ఉపశమనం పొందాలనుకుంటే ఖచ్చితంగా 1 రోజైనా సరదాగా గడపడం కోసం బయటకు వెళ్ళండి. కొత్త ప్రదేశాలను సందర్శించడంతో పాటు ప్రకృతికి మరింత దగ్గరవుతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. కనుక మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేకపోయినా ఒంటరిగా బయటికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి. అప్పుడు ఒత్తిడి తగ్గడంతో పాటు ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో సమయం గడపడానికి అవకాశం. ఆఫీసు ఒత్తిడి కారణంగా చాలా మంది కుటుంబ సభ్యులతో గడపడానికి తగిన సమయం ఇవ్వలేరు. దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా దూరం ఏర్పడుతుంది. ఫ్యామిలీ లేదా స్నేహితులతో కనీసం 2-3 రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లడం వల్ల ఆ దూరం తొలగిపోతుంది. కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందండి. కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయడం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ప్రత్యేకించి కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు భౌగోళిక ప్రదేశంలోని జనం నుంచి, వాటి జీవనశైలి, వ్యక్తుల గురించి చాలా నేర్చుకోవచ్చు. ఎస్, మీ ప్లేస్ నుంచి కొంచెం జరిగితే మీ మైండ్ పర్స్పెక్టివ్ ఎంత మారుతుందో. విదిల్స్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెల్ ఇన్ వన్స్ పర్సనల్ గ్రోత్. దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఆ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా

0: ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 18 సెకండ్లు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఏమన్నా సార్, చాలా రోజుల తర్వాత?
4: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
3: అరే అంతేనండి, 60 రూపాయలే.
4: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
3: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
4: మరి రెండోది?
3: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
4: బాబోయ్, బతికించింది యూపీఐ.
3: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు, ఆ తర్వాత దార్శనిక భారత్, వ్యవసాయ అభివృద్ధిలో వేపపూత యూరియా ప్రాధాన్యత గురించిన విశేషాలు, అనంతరం అంతర్జాతీయ బాలికా దినోత్సవం గురించిన విశేషాలు, ఆ తర్వాత వికసిత భారత్. ఈ కార్యక్రమాలను ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో వినవచ్చు. ఇప్పుడు విందాం లలిత భక్తి గీతాలు.

లలిత భక్తి గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. వనితలోకం కార్యక్రమంలో తర్వాత వినండి దార్శనిక భారత్, వ్యవసాయ అభివృద్ధిలో వేపపూత యూరియా ప్రాధాన్యత గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం. అసలు దార్శనిక భారత్ అనగా మనము అంతరిక్షం నుండి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుండి మహానగరాల వరకు, వ్యవసాయం నుండి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటూ పోతూ ఉన్నది అనే విషయాన్ని గమనిస్తూనే ఉన్నాం. మరి ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలేమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్య కార్యక్రమాలేంటి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలను చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వస్తువుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలేంటి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? వీటన్నింటికి సంబంధించిన సమాచారము, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను గురించి ప్రత్యేక కార్యక్రమంలో దార్శనిక భారత్ అనే కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం. దార్శనిక భారత్ కార్యక్రమంలో వ్యవసాయ అభివృద్ధిలో వేపపూత యూరియా ప్రాధాన్యత గురించిన అంశం గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. వేపపూత యూరియా, నీమ్ కోటెడ్ యూరియా, భారత వ్యవసాయ రంగంలో ఎరువుల వినియోగాన్ని మరింత సమర్థవంతంగా మార్చేటందుకు తీసుకున్న కీలక చర్యల్లో ఒకటి ఇది. రైతులకు సబ్సిడీపై అందించే యూరియా పక్కదారి పట్టకుండా చూడటం, పంటలకు నత్రజని అందుబాటులో ఉండేటట్టుగా మెరుగుపరిచేటటువంటి చర్యలను తీసుకోవడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడం వంటి లక్ష్యాలతో 2015లో అన్ని దేశీయంగా ఉత్పత్తి చేసే యూరియాలకు వేపపూతను తప్పనిసరి చేశారు. అదే ఈ ఏడాది డిసెంబర్లో దిగుమతి చేసుకునే యూరియాకు ఈ నిబంధన వర్తించారు. గతంలో రైతుల కోసం తక్కువ ధరకు అందించే యూరియాలో కొంత భాగం పారిశ్రామిక అవసరాలకు మళ్లేది. అయితే దీనివలన ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనం రైతులకు పూర్తి స్థాయిలో అందకపోవడంతో పాటు పంట సాగుకు అవసరమైన ఎరువుల లభ్యతపైన ప్రభావితం పడేది. యూరియా గింజలకు వేపపూత వేయడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు అనేటటువంటి ప్రయత్నం జరిగింది. వేపపూతతో కూడిన యూరియా సాధారణ పారిశ్రామిక వినియోగానికి తక్కువ అనుకూలతను ఇస్తుంది. అందువలన అదే సమయంలో నేలలో నత్రజని విడుదల ప్రక్రియను నెమ్మదించడానికి ఇది తోడ్పడుతుంది. తద్వారా మొక్కలు నత్రజనిని వినియోగించుకునే సామర్థ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుంది రైతులకు. ప్రభుత్వ నివేదిక ప్రకారం వరిలో 5.79%, మొక్కజొన్నలో 7.14%, సోయాబీన్స్లో 7.4%, కందిలో 16.88%, చెరకులో 17.5% దిగుబడి పెరుగుదల నమోదైనట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ గణాంకాల అధ్యయనంలో నివేదించిన ఫలితాలు మాత్రమే అన్ని ప్రాంతాల్లోనూ అన్ని పంటల్లోనూ ఇదే స్థాయి పెరుగుదల ఉంటుందని భావించలేము. మరి వేపపూత యూరియా వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం దిగుబడి పెరుగుదలకు మాత్రమే పరిమితమయ్యాయా అంటే కాదు. సాధారణ యూరియాలో నత్రజని వినియోగ సామర్థ్యం పరిమితంగా ఉండడంతో కొంత భాగం నేల నుంచి దిగువకు జారిపోవడం లేదా ఇతర ప్రక్రియల ద్వారా నష్టపోవడం జరుగుతుంది. వేపపూత నత్రజని విడుదలను నెమ్మదింపజేసి దాని వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనివలన భూగర్భ జలాల్లో నైట్రేట్ కాలుష్యాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంది. భవిష్యత్తులో ఈ ప్రయోజనాలను మరింత విస్తరించాలి అంటే రైతులకు వేపపూత యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలి. నేల పరీక్షల ఆధారంగా ఎరువుల మోతాదును నిర్ణయించడం, అవసరానికి మించి యూరియా వేయకుండా చూడడం, నత్రజనితో పాటు భాస్వరం, పొటాషియం, ఇతర సూక్ష్మ పోషకాలను కూడా సమతుల్యంగా అందించడం ముఖ్యం. వేపపూత యూరియా 1

0: నేల సారాన్ని పూర్తిగా కాపాడదు. సేంద్రియ పదార్థాల వినియోగం, పంట మార్పిడి, నీటి సమర్థత నిర్వహణ వంటి పద్ధతులతో కలిపి అమలు చేసినప్పుడే స్థిరమైన ఫలితాలను మనం సాధ్యం చేసుకోవచ్చు. ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వేపపూత యూరియాను ఉపయోగించడం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన మోతాదులో ఉపయోగించడమే అసలైన ప్రయోజనం. వ్యవసాయ అధికారుల సూచనలు, నేల పరీక్షల ఫలితాలు, పంట అవసరాలకు అనుగుణంగా దీనిని వినియోగించాలి. ఒక చిన్న వేపపూత ద్వారా ప్రారంభమైన ఈ మార్పు సబ్సిడీ దుర్వినియోగాన్ని నియంత్రించడం నుంచి ఎరువుల సమర్థ వినియోగం వరకు అనేక అంశాలను ప్రభావితం చేసింది. భవిష్యత్తులో శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులతో దీనిని అనుసంధానిస్తే రైతుల ఆదాయ స్థిరత్వానికి, సహజ వనరుల పరిరక్షణకు, దేశ ఆహార భద్రతకు మరింత దోహదపడే అవకాశం ఉందని భావించి ప్రభుత్వం దీనిని విస్తృతం చేసి రైతులందరికీ కూడా దేశవ్యాప్తంగా వేపపూత యూరియా లభించేటట్లుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అభివృద్ధిలో వేపపూత యూరియా ప్రాధాన్యత గురించిన విశేషాలను తెలుసుకున్నారు. శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం పీఎం రాహత్ రాహువీర్ పథకాల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే రేపు రాత్రి 8:00 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు రాత్రి జరిగే పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
2: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
2: అరే, డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
2: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు విందాం అంతర్జాతీయ బాలికా దినోత్సవం గురించిన విశేషాలు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తారీఖును అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. బాలికల హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్యం, సమాన అవకాశాలు, భద్రత, సాధికారత గురించి సమాజంలో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి 2011లో అక్టోబర్ 11వ తేదీని అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ప్రకటించింది. 2012 నుండి ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం. బాలిక అంటే కేవలం ఒక కుటుంబానికి చెందిన ఆడపిల్ల మాత్రమే కాదు. ఆమె రేపటి ఉపాధ్యాయురాలవ్వచ్చు, శాస్త్రవేత్త అవ్వచ్చు, వైద్యురాలవ్వచ్చు, అధికారిణి, క్రీడాకారిణి, నాయకురాలు ఎవరైనా కావచ్చు. ఆమెకు సరైన విద్య, ప్రోత్సాహం, అవకాశాలు లభిస్తే తన కుటుంబాన్నే కాకుండా సమాజాన్ని, దేశాన్ని కూడా అభివృద్ది పథంలో నడిపించగలిగేటటువంటి స్త్రీ శక్తి అవుతుంది ఆమె. ఒక బాలిక చదువుకుంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు విద్యావంతురాలు అవుతున్నట్లు కాదు, ఆమె తన ద్వారా తన కుటుంబానికి చైతన్యమవుతుంది. ఒక కుటుంబం అభివృద్ధి చెందితే సమాజం పురోగమిస్తుంది. అందుకే బాలిక విద్యకు అంతటి ప్రాధాన్యత ఉంది. మన దేశంలో చరిత్రలో మహిళలు ఎన్నో అద్భుతమైన

విజయాలను సాధించారు. సావిత్రిబాయి ఫూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా నిలిచారు. కల్పన చావ్లా అంతరిక్ష రంగంలో తన ప్రతిభను చాటుకున్నారు. పివి సింధు క్రీడారంగంలో భారతదేశ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేశారు. టెస్సీ థామస్ శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష సేవలను అందించారు. వీరందరి జీవితాలు మనకు చెప్పే సందేశం ఒక్కటే, అవకాశం లభిస్తే బాలికలు అసాధ్యమనుకున్న లక్ష్యాలను సైతం సాధించగలరు. బాలికల విద్య అభివృద్ధికి తొలిమెట్టు. ప్రస్తుత కాలంలో బాలికలు విద్యారంగంలో ముందుకు సాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా వివక్ష, పేదరికం, బాల్య వివాహాలు, చదువుకు దూరం అవడం వంటి సమస్యలు కనబడుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ ఆడపిల్లల చదువు కంటే మగపిల్లల చదువుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఆడపిల్లలు ఇంటి పనులకే పరిమితం కావాలని భావిస్తున్నారు. ఈ ఆలోచన విధానం మారాలి. ఒక బాలికకు విద్యను అందించడం అంటే ఆమెను స్వతంత్రంగా ఆలోచించే శక్తిని ఆమెకు ఇవ్వడమే. తన హక్కులను తెలుసుకునే జ్ఞానాన్ని అందించడం, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని కల్పించడం. ప్రతి తల్లిదండ్రులు తమ కుమార్తెల కలలను గౌరవించాలి. ఆమె నచ్చిన రంగంలో ఎదగడానికి సహకరించాలి. చదువులో వెనుకబడినప్పుడు నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించాలి. ఇతరులతో పోల్చి మాట్లాడకుండా ఆమె ప్రత్యేకతను గుర్తించాలి. ఆడపిల్లకు ఆస్తి ఇవ్వడం గొప్ప విషయమే, కానీ ఆత్మవిశ్వాసాన్ని, విద్యను, స్వతంత్రంగా నిలబడే సామర్థ్యాన్ని అందించడం మనమిచ్చే ఆస్తి కన్నా ఎంతో గొప్ప విషయం. బాలికల అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు వారి భద్రత విస్మరించకుండా మాట్లాడగలగాలి. ఇల్లు, పాఠశాల, కళాశాల, ప్రయాణం, కార్యాలయం, ప్రతి చోట బాలికలు గౌరవంగా, భయం లేకుండా జీవించగల వాతావరణాన్ని మనం కల్పించగలగాలి. బాలికలు తమకు ఎదురయ్యే అనుచిత ప్రవర్తన గురించి నమ్మకమైన పెద్దలకు చెప్పగలిగే ధైర్యాన్ని వారిలో పెంపొందించగలగాలి. తల్లిదండ్రులు పిల్లల మాటలను శ్రద్ధగా వినాలి. పాఠశాలలు, కళాశాలలు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలికల గౌరవాన్ని కాపాడే బాధ్యతను స్వీకరించాలి. బాలికలను కాపాడడం అంటే వారికి స్వేచ్ఛను దూరం చేయడం కాదు. వారి స్వేచ్ఛను, హక్కులను గౌరవిస్తూ వారికి సురక్షితమైన వాతావరణాన్ని మనం కల్పించడమే. అలాగే ఎలాంటి వాతావరణాన్నైనా, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని స్వేచ్ఛగా, సురక్షితంగా బయటకు రాగలిగే నేర్పును కూడా బాలికలకు అందించగలగాలి. అదేవిధంగా బాలికలకు తమ హక్కుల గురించి, ఆరోగ్యం గురించి, మంచి చెడుల స్పర్శలను గురించి, ఆన్లైన్ భద్రత గురించి వయస్సుకు తగిన అవగాహన కల్పించడం కూడా ఎంతో అవసరం. బాల్యం అనేది ఆటపాటలతో, చదువుతో, కళలతో నిండిన అందమైన దశ. ఆ వయసులో వివాహ బాధ్యతలను బాలికలపై మోపడం వారి విద్యకు, ఆరోగ్యానికి, భవిష్యత్తుకు కూడా ఆటంకం కలిగిస్తుంది. ప్రతి బాలిక తన విద్యను కొనసాగించాలి. తనకు నచ్చిన లక్ష్యాన్ని ఎంచుకోవాలి. జీవితంపై అవగాహన పెంపొందించుకోవాలి. తన భవిష్యత్తు గురించి నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛను తను కలిగి ఉండాలి. బాల్య వివాహాలను నివారించడం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా భాగస్వాములై బాలిక యొక్క స్వేచ్ఛను, సాధికారతను సాధించడంలో పాలు పంచుకోవాలి. అంతర్జాతీయ బాలికా దినోత్సవం గురించిన వివరాలను మీరు ఇంతవరకు విన్నారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 3477. అర్హత: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 1/1/2027 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 18/10/2026. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 6/11/2026. వెబ్సైట్ https://www.rrbapply.gov.in అనే వెబ్సైట్ను సందర్శించాలి. మరొక ప్రకటన: డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓకు సంబంధించిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ వివిధ ట్రేడులలో ఐటీఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. మొత్తం ఖాళీలు 24. ట్రేడ్ల వారీగా ఖాళీలు: సీవార్డ్ 1, డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ 2, సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లేదా హిందీ 2 పోస్టులు, ఫోటోగ్రాఫర్ 1, పీఓపీఏ 14, ఐటీఈఎస్ఎం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ 2 పోస్టులు, మల్టీమీడియా అండ్ వెబ్ పేజ్ డిజైనర్ 2 పోస్టులు. అర్హత: సంబంధిత ట్రేడుల్లో గుర్తింపు పొందిన బోర్డు నుండి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కులు ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ADMINDIPR.DIPR@GOV.in అనే వెబ్సైట్ను సందర్శించాలి. దరఖాస్తులకు చివరి తేదీ 14/10/2026.

శ్రోతలకు నమస్కారం. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగానికి, అదేనండి క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 10 ప్రశ్నలు ఇవ్వబడతాయి, వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఇవ్వబడతాయి. ఆప్షన్స్ మీరు సరైన ఆప్షన్ మీరు పిక్ చేసే సమయంలో మంచి పాట వింటారు, అలాగే పాట అనంతరం ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి సరైన సమాధానాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మరిక సమయం అట్టే వేస్ట్ చేయకుండా ప్రశ్నల్లోకి వెళదామా? మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో 2026 ఖరీఫ్ సీజన్ కి ఎన్ని మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు? ఆంధ్రప్రదేశ్లో 2026 ఖరీఫ్ సీజన్ కి సంబంధించి ఎన్ని మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు? ఆప్షన్ ఏ 283, ఆప్షన్ బి 388, ఆప్షన్ సి 105, ఆప్షన్ డి 421. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ 283, ఆప్షన్ బి 388, ఆప్షన్ సి 105, ఆప్షన్ డి 421. ఇప్పుడు రెండో ప్రశ్న, '57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? ప్రశ్న మరొకసారి. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ ఏ ముంబై, బి హైదరాబాద్, సి న్యూఢిల్లీ, డి చెన్నై. ఆప్షన్స్ మరొకసారి. ఏ ముంబై, బి హైదరాబాద్, సి న్యూఢిల్లీ, డి చెన్నై. ఇప్పుడు మూడో ప్రశ్న చూద్దాం. భారత వైమానిక దళం స్థాపించబడిన సంవత్సరం ఏది? ప్రశ్న మరొకసారి. భారత వైమానిక దళం స్థాపించబడిన సంవత్సరం ఏది? ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1932, ఆప్షన్ సి 1950, ఆప్షన్ డి 1962. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1932, ఆప్షన్ సి 1950, ఆప్షన్ డి 1962. ఇప్పుడు నాలుగో ప్రశ్న. ప్రపంచ తపాలా దినోత్సవం ఎప్పుడు? ప్రశ్న మరొకసారి. ప్రపంచ తపాలా దినోత్సవం ఎప్పుడు? ఇప్పుడు ఆప్షన్స్ ఉందా? ఆప్షన్ ఏ 5 అక్టోబర్, ఆప్షన్ బి 8 అక్టోబర్, ఆప్షన్ సి 9 అక్టోబర్, ఆప్షన్ డి 10 అక్టోబర్. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ 5 అక్టోబర్, ఆప్షన్ బి 8 అక్టోబర్, ఆప్షన్ సి 9 అక్టోబర్, ఆప్షన్ డి 10 అక్టోబర్. ఐదో ప్రశ్న. ఇస్రో ఐఎస్ఆర్ఓ పూర్తి రూపం ఏమిటి? ప్రశ్న మరొకసారి. ఇస్రో ఐఎస్ఆర్ఓ పూర్తి రూపం ఏమిటి?

ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆఫీస్, ఆప్షన్ బి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి ఇండియన్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆఫీస్, ఆప్షన్ బి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి ఇండియన్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇక ఇప్పుడు ఆరవ ప్రశ్న చూద్దాం. ఎస్సిఓ ఎస్సిఓ పూర్తి రూపం ఏమిటి? ఎస్సిఓ పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఆప్షన్ ఏ సౌత్ కంట్రీస్ ఆర్గనైజేషన్, ఆప్షన్ బి షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఆప్షన్ సి స్ట్రాటజిక్ కౌన్సిల్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి సౌత్ కోఆపరేషన్ ఆఫీస్. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ సౌత్ కంట్రీస్ ఆర్గనైజేషన్, ఆప్షన్ బి షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఆప్షన్ సి స్ట్రాటజిక్ కౌన్సిల్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి సౌత్ కోఆపరేషన్ ఆఫీస్. ఇప్పుడు మనం ఏడో ప్రశ్న విందాం. హోర్ముజ్ జలసంధి ప్రధానంగా దేనికి కీలకం? ప్రశ్న మరొకసారి. హోర్ముజ్ జలసంధి ప్రధానంగా దేనికి కీలకం? ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ బొగ్గు రవాణా, ఆప్షన్ బి చమురు రవాణా, ఆప్షన్ సి విమాన రవాణా, ఆప్షన్ డి వ్యవసాయ ఉత్పత్తులు. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ బొగ్గు రవాణా, ఆప్షన్ బి చమురు రవాణా, ఆప్షన్ సి విమాన రవాణా, ఆప్షన్ డి వ్యవసాయ ఉత్పత్తులు. ఎనిమిదో ప్రశ్న. ఎల్ఎన్జి పూర్తి రూపం ఏమిటి? ప్రశ్న మరొకసారి. ఎల్ఎన్జి పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్, ఆప్షన్ బి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఆప్షన్ సి లో న్యాచురల్ గ్యాస్, ఆప్షన్ డి లిక్విడ్ న్యూక్లియర్ గ్యాస్. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్, ఆప్షన్ బి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఆప్షన్ సి లో న్యాచురల్ గ్యాస్, ఆప్షన్ డి లిక్విడ్ న్యూక్లియర్ గ్యాస్. ఇక భారతదేశంలో ఎన్ఎస్ఓ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ప్రశ్న మరొకసారి. ఇక భారతదేశంలో ఎన్ఎస్ఓ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఆప్షన్ ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి గృహ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఆప్షన్స్ మరొకసారి. ఆప్షన్ ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి గృహ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఇప్పుడు పదవది చివరి ప్రశ్న.

అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ప్రశ్న మరొకసారి, అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అక్టోబర్ 1, ఆప్షన్ బి అక్టోబర్ 2, ఆప్షన్ సి అక్టోబర్ 5, ఆప్షన్ డి అక్టోబర్ 8. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ అక్టోబర్ 1, ఆప్షన్ బి అక్టోబర్ 2, ఆప్షన్ సి అక్టోబర్ 5, ఆప్షన్ డి అక్టోబర్ 8. మరి శ్రోతలు, అక్టోబర్ 2 నుంచి 9 వరకు జరిగినటువంటి ముఖ్యమైన విశేషాలకు సంబంధించిన 10 ప్రశ్నలు, వాటికి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. వీటిలో సరైన సమాధానాన్ని మీరు నోట్ చేసుకుంటూ ఉండగా ఒక మంచి పాటను ప్రసారం చేస్తాం. ఆ పాట తర్వాత ఈ ప్రశ్నలకు సంబంధించిన సరైన ఆప్షన్, కరెక్ట్ ఆన్సర్ మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు నోట్ చేసుకున్న ఆన్సర్తో పోల్చుకొని చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు మనం ఈ 10 ప్రశ్నలు సరైన సమాధానాలను మనం తెలుసుకుందాం. ప్రశ్న, మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో 2026 ఖరీఫ్ సీజన్కు ఎన్ని మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు అంటే దానికి సరైన సమాధానం ఆప్షన్ బి 388. సరైన సమాధానం ఆప్షన్ బి 388. ఇక రెండవ ప్రశ్న, 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి న్యూఢిల్లీ. ఆప్షన్ సి న్యూఢిల్లీ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇక మూడో ప్రశ్న, భారత వైమానిక దళం స్థాపించబడిన సంవత్సరం ఏది అంటే సరైన సమాధానం ఆప్షన్ బి 1932. 1932 ఇస్ ది రైట్ ఆన్సర్. ఇప్పుడు నాలుగో ప్రశ్న, ప్రపంచ తపాలా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అంటే దీనికి సరైన సమాధానం అక్టోబర్ 9. ఆప్షన్ సి అక్టోబర్ 9 ఇస్ ది రైట్ ఆన్సర్. ఇక ఐదో ప్రశ్న, ఇస్రో ISRO పూర్తి రూపం ఏమిటి అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇక ఆరో ప్రశ్న, SCO అంటే ఏమిటి? SCO అంటే ఆప్షన్ బి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇక ఏడో ప్రశ్న, హోర్ముజ్ జలసంధి ప్రధానంగా దేనికి కీలకం అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి చమురు రవాణా. ఆప్షన్ బి చమురు రవాణా ఇస్ ది రైట్ ఆన్సర్. ఇక ఎనిమిదవ ప్రశ్న, LNG పూర్తి రూపం ఏమిటి అంటే ఆప్షన్ బి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఆప్షన్ బి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇక భారతదేశంలో NSO ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇక పదవది ఆఖరి ప్రశ్న, అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఎప్పుడు అంటే మహాత్మా గాంధీ గారి జయంతి అక్టోబర్ 2 ప్రపంచవ్యాప్తంగా అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు. మరి శ్రోతలు, ఇవ్వండి ఈ వారం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన 10 ప్రశ్నలు, వాటికి సంబంధించిన సరైన సమాధానాలు మీరు నోట్ చేసుకున్నారు కదా. ఈ వారానికి ఇక్కడ ముగించి మళ్ళీ వచ్చే వారం మరిన్ని ఆ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కార్యక్రమాలతోటి, కరెంట్ అఫైర్స్ విషయాలతోటి మీ ముందుకు వస్తాం. అంతవరకు మీ సుధాకర్ మోహన్కు సెలవు. బాయ్.

0: ఇంతవరకు మీరు స్టూడియో రౌండ్ వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగం విన్నారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: తిరుపతి కేంద్రం ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 తరిగొండ గీతరవళి భక్తి గీతాలు, 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమల కార్యక్రమంలో పండ్ల తోటలలో యాజమాన్య పద్దతులను గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి నాగిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 క్రైస్తవ భక్తి గీతాలు, 8:00 దార్శనిక భారత్. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:15 చిత్రకుస్మాలు సినిమా పాటలు, 8:30 వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రకుస్మాలు సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆపాత మధురాలు పాత చిత్రాల నుండి పాటలు, 10:00 రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపు ఉదయం 5:53 నుండి మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శివుని భక్తి గీతాలు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ పి వెంకట సుబ్రహ్మణ్యం గారు, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 ప్రసార విశేషాలు, 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం పీఎం రాహత్ రాహువీర్ పథకాల గురించిన తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 ఉదయరాగం సినీ గీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో భాగంగా భారత న్యాయవాది, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ శ్రీ హరివినాయక్ పాటస్కర్ గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం. 9:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాలు, 10:00 ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు, 10:30 దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే, 10:45 నుండి వివిధ భారతి కార్యక్రమాలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి, 12:30 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు, 12:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా 2025 లేబర్ కోడ్ సరళమైన నిబంధనలు, విస్తృతమైన సామాజిక భద్రత గురించిన విశేషాలు, అనంతరం శ్రీమతి ఎంఎస్ శాంతికృష్ణ గారి స్వీయ కవితలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం సినీ ధమాకా. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 కేరాఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలు అందించేవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 7:45 వికసిత భారతం కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00
1: This is Akashwani, the news read by Nishit Kumar. Prime Minister Narendra Modi inaugurated and laid foundation stones for a series of development projects worth more than 13,000 crore rupees across Tamil Nadu at an event held at IIT Madras today. The projects span road and rail infrastructure, port infrastructure, petroleum and scientific research. Addressing a gathering on the occasion, Prime Minister Modi said the initiatives will improve connectivity.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 17 విడుదల చేసింది. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. విజయవాడలో ఈ ఉత్సవాలను నిర్వహించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానముందని నరేంద్ర మోదీ లేఖలో పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తాయని, పర్యాటక రంగానికి తాజా ఉత్తేజాన్ని ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ది చెందిన భారత దిశగా పయనిస్తూనే నగరాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజును తాను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నానని పేర్కొన్నారు. పోలవరం జిల్లాలోని కాకవాడలో ఈరోజు నిర్వహించిన అడవి తల్లిబాట 2.0 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాకోటలో వెదురుతో చేసిన వస్తువులకు మార్కెట్లో మంచి ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 7 జిల్లాల గిరిజన ప్రాంతాల్లో 1,000 కోట్ల రూపాయలతో రహదారులను నిర్మిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
1: అడవి తల్లి బాట ద్వారా మరో 1341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల రహదారులతో పాటు రోడ్లను కలిపే మధ్యలో వంతెనల్ని, దాదాపు 45 వంతెనలను 2,052 కోట్లతోటి 2,569 పనుల్ని మంజూరు చేశాం. అడవి తల్లి బాట రహదారులకు దాదాపు 2 ఇంతలు ఖర్చు అవుతుంది. మన గిరిజనుల సమగ్ర అభివృద్ధికి చేరువచేన లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తాం.
0: రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఈరోజు జీఓఎంఎస్ నెంబర్ 17 విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మొదట ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, ఆపై బీసీ ప్రాధాన్యక్రమంలో స్థానాలను కేటాయించింది. గతంలో ఇచ్చిన 33.33% బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త ఉత్తర్వులను మున్సిపల్ శాఖ ఇచ్చింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. బాల త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాటు చేశారు. విశాఖలో భారీగా విదేశీ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో కోల్కతా నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ కారులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 8.98 కోట్ల రూపాయలు విలువైన 5.83 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా దేశ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా అంతరిక్ష రంగంలో సంస్కరణలు 2020 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దశాబ్దాల పాటు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న భారత అంతరిక్ష రంగంలో కేంద్ర ప్రభుత్వం 2020లో సంస్కరణలు తీసుకువచ్చింది. అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేటు రంగానికి పూర్తి స్థాయిలో ద్వారాలు తెరుస్తూ తీసుకువచ్చిన ఈ సంస్కరణలు దేశంలో అసాధారణ మార్పులకు నాంది పలికాయి. ఇస్రోపై మాత్రమే ఆధారపడే పరిస్థితిని మార్చి పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లను భాగస్వామ్యం చేసేలా ఈ అంతరిక్ష సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష కార్యకలాపాలలో నిమగ్నం కావడానికి వీలుగా ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ను స్వయం ప్రతిపత్తి గల నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేసే

0: న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ పాత్రను మరింత విస్తరించారు. ఇస్రో సాంకేతికతలను వాణిజ్యపరంగా బదిలీ చేయడం, సాటిలైట్లు, లాంచ్ వెహికల్స్ తయారీని పరిశ్రమల కన్సార్టియాలకు అప్పగించడం ద్వారా గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ వాటాను పెంచేలా చర్యలు చేపట్టారు. ఈ సంస్కరణల ఫలితంగా గత 5 ఏళ్లలో దేశంలో వందలాది స్పేస్ టెక్ స్టార్టప్లు ప్రారంభమయ్యాయి. దీనిపై ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: స్పేస్ రిఫార్మ్స్ కి బాత్ కర్తే హై చార్ పిల్లర్స్ పర్ ఆధారిత హై. పహలా ప్రైవేట్ సెక్టర్ కో ఇన్నోవేషన్ కి ఆజాదీ, దూసరా సర్కార్ కి ఎనేబ్లర్ కే రూప్ మే భూమికా, తీసరా భవిష్య కే లియే యువాఓ కో తయార్ కర్నా, చౌథా స్పేస్ సెక్టర్ కో సామాన్య మానవీ కి ప్రగతి కే సంసాధన కే రూప్ మే దేఖనా. ఆ డిఫెన్స్ సే లేకర్ స్పేస్ సెక్టర్ తక్ సర్కార్ అప్నే ఎక్స్పర్టైజ్ కో సాఝా కర్ రహీ హై, ప్రైవేట్ సెక్టర్ కే లియే లాంచ్ ప్యాడ్ ఉపలబ్ధ కర్వా రహీ హై.
0: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని దొడ్డిపట్ల, పెనుమర్రు, నార్నిమెరక గ్రామాల్లో ఎన్టీఆర్ కాలనీల్లో 41,55,000 రూపాయలతో నిర్మించిన అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ది సాధ్యపడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు గ్రామీణ కళాకారుల ఉత్పత్తులకు జాతీయ సరస్ ఆజీవిక మేళా 2026 గొప్ప వేదికగా నిలుస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్లో ఈ నెల 13 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఈ మేళాలో రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 576 స్టాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపు ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని, బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 17ను విడుదల చేసింది. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: టిక్కు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
3: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
2: అవునా? ఎందుకు?
3: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
2: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
4: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
2: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే బిఎస్బిడి అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ఏటీఎం, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
5: ఆర్బిఐ అంటుంది, బిఎస్బిడి అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
6: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి అద్య తమిళనాడు రాజ్యే 13,000 కోట్యధిక రూప్యకాణాం నైకాసాం వికాస పరియోజనానాం శుభారంభం అకరోత్. అత్రావసరే తేనోక్తం యత్ ఇమాః పరియోజనాః సంపర్క వ్యవస్థాం వృత్తేః అవసరాంచ జనయిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్విష్యతి. ఏతేషాం సమాధాన ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్తా ప్రతిభా వర్తతే. సర్వోచ్చన్యాయాలయేన అధికారిభ్యః శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగడనం వారయితుం, సామాన్యం ఆవాగమనం సంచాలితుం, నిర్బాధ అంతర్జాలం చ సునిశ్చేతుం నిర్దిష్టం. నేపాలస్య గోరఖా

0: भवेत्। संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
1: विशद वृत्तान्ताय एक्स माध्यमे @AIRNewsAlerts इत्यनुगच्छन्तु। यूट्यूब मञ्चे च न्यूज ऑन AIR ऑफिशियल वाहिन्याः अनुग्राहकाः भवन्तु।
0: नवदिनात्मकः नवरात्र महोत्सवः अद्य महता उत्साहेन भक्तिभावेन च प्रारब्धः। अयं महोत्सवः दुर्गादेव्याः नवानां स्वरूपाणाम् आराधनायै समर्पितः अस्ति। शारदीय नवरात्रस्य प्रथमदिने मातुः दुर्गायाः शैलपुत्री रूपस्य अर्चना विधीयते। हिमालयतनया शैलपुत्री शक्तिं स्थैर्यं नवारम्भं च द्योतयति। श्रद्धालवः देशस्य प्रसिद्धेषु देवीमन्दिरेषु दर्शनार्थं गच्छन्ति। अत्रावसरे उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, प्रधानमन्त्री नरेन्द्रमोदी च देशवासिभ्यः नवरात्र पर्वणः शुभकामनाः दत्तवन्तौ। रेलवे चयन परिषदा 26,2023 स्नातकस्तरीय नियुक्तये अधिसूचना प्रकाशिता। रेलमन्त्रालयेन सूचितं यत् 48,500+ स्नातकस्तरीय पदानां कृते इयं चयन प्रक्रिया आयोज्यते। रेलमन्त्रालयस्य विवरणानुसारम् अस्यां नियुक्ति प्रक्रियायां 4 प्रमुखसंवर्गाः समाविष्टाः, येष् मुख्य वाणिज्यिक सह यात्रापत्र पर्यवेक्षकः, वस्तुयान प्रबन्धकः, कनिष्ठ लेखा सहायक सह टंककः अथ च वरिष्ठ लिपिक सह टंककः इत्यादीनि पदानि अन्तर्भवन्ति। अस्याः प्रक्रियायाः कृते अन्तर्जाल माध्यमेन आवेदन ग्रहणं अक्टूबर मासस्य 8 दिनांके प्रारब्धम्। योग्याः अभ्यर्थिनः च आगामि मासस्य 6 दिनांकं यावत् स्व आवेदन पत्राणि प्रेषयितुं शक्नुवन्ति। गतदिने पूर्वोपायरूपेण निगडिताः सीजेपी समूहस्य नेतारः अभिजीत दीपके, आशुतोष रांका सहैव सौरवदासः इत्येते अद्य नवदिल्ल्यां विशेष कार्यपालक दण्डाधिकारी न्यायालयेन विमोचिताः। दिल्ल्यारक्षिदलेन संसूचितं यत् सर्वविधानां विहित वैधानिक प्रक्रियाणां पालनानन्तरं एते त्रयः जनाः अद्य प्रातःकाले दिल्ली छावनी स्थिते विशेष कार्यपालक दण्डाधिकारिणः समक्षं प्रस्तुताः। आरक्षि प्रशासनेन स्पष्टीकृतं यत् एकवर्षपर्यन्तं शान्ति व्यवस्थां सदाचारं च रक्षितुं एतेभ्यः 50,000 रूप्यकाणां प्रतिभूबन्ध प्रपत्रं स्वीकृत्य मुक्तिः प्रदत्ता। नेपालस्य गोरखा जनपदे बूढी गण्डकी नद्याः जलस्तरे आकस्मिकवृद्धेः अनन्तरं तटवर्ती निवासिनः सुरक्षितस्थानेषु गन्तुं परामृष्टाः। जलवृद्धिकारणेन प्रभाविताः 50 जनाः समुद्धारिताः। अद्य प्रातःकाले जलवृद्धिकारणेन अनेकानि गृहाणि जलप्रवाहे गतानि। भारत वेस्टइंडीज दलयोः 20-प्रतिविंशतिः क्रिकेट स्पर्धा मालिकायाः तृतीया क्रीडा अद्य इन्दौर नगरे आयोज्यते। भारतीय समयानुसारेण इयं स्पर्धा रात्रौ 7 आरप्स्यते। इतः पूर्वं दलद्वयं श्रृंखलायां साम्यत्वं संधत्ते। इति वार्ताः।
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, రేపు రాత్రి 8 గంటలకు 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు రాత్రి జరిగే పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఇప్పుడు వినండి తరిగొండ గీతరవళి భక్తి గీతాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు విందాం తరిగొండ గీతరవళి భక్తి గీతాలు.

తరిగొండ గీతరవళి భక్తి గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కపెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో జయగోపాల్ గరౌడియా

హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగించారు. వికసిత్ భారత్ ను సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దేశ యువతకు అపారమైన అవకాశాలు అందిస్తోందని, వారు తమ సామర్థ్యాన్ని గ్రహించి దేశాభివృద్ధికి దోహదపడాలని కోరారు. యువత

0: and you have the potential to provide those solutions.
1: దేశ తయారీ రంగ వృద్ధిని ప్రస్తావిస్తూ ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించిందని మోదీ అన్నారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయని మోదీ చెప్పారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు.
2: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
1: ప్రభుత్వాలు మారినప్పటికీ తమిళనాడు అభివృద్దికి, దాని ప్రజల సంక్షేమానికి తన నిబద్ధత మారలేదని ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సహకారంతో ఈ ప్రయాణాన్ని తను కొనసాగిస్తానని మోదీ తెలిపారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెన్నైలోని ఐఐటి మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో రోడ్డు, రైలు రవాణా, పోర్టు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులలో సుమారు 3,700 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి పనులు, చెన్నై పోర్ట్, కామరాజర్ పోర్ట్, విఓ చిదంబరనార్ పోర్టులలో చేపట్టిన కార్యక్రమాలు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ది వంటివి ఉన్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో 305 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. జిబౌటి నుంచి యోమన్కి వెళ్తున్న ఈ పడవ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా కనీసం మరో 116 మంది ఆచూకీ గల్లంతయ్యారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన 1,000,000 మంది వలసదారులు మెరుగైన ఆర్థిక అవకాశాలు, భద్రత కోసం జిబౌటి మీదుగా ప్రయాణించి బాబ్ ఎల్ మండెడ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జీఏసీఏ తెలిపింది. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లిందని మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 2026లో పాల్గొనేందుకు భారత నావికాదళ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డంలోని ప్లైమౌత్కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో 2 దశల్లో జరుగుతాయని, ఇరు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని, అవగాహనను పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల కారణంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తొలగించిన పార్లమెంటు సభ్యుడు బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో

0: బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం మౌనం వహించడంపై ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ ఎంపీపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని డిమాండ్ చేసింది. రాస్ అల్ ఖైమా తీరంలో ఎంటీ జమ్ నెంబర్ 2 అనే చమురు ట్యాంకర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ ధృవీకరించింది. యుఏఈ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ నావికులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. నిన్న ఒక చమురు ట్యాంకర్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న తర్వాత యుఏఈ నేషనల్ గార్డ్ కమాండ్కు చెందిన కోస్ట్ గార్డ్ విభాగం 22 మంది భారతీయులను రక్షించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2026 కోసం నోటిఫికేషన్ను విడుదల చేశాయి. ఇండియన్ రైల్వేస్ వ్యాప్తంగా 3548 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రిక్రూట్మెంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా 4 కేటగిరీల పోస్టులు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 8 ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 6 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం వరకు కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కర్ణాటక, కొంకన్, గోవాలో ఈరోజు అక్కడక్కడ వేడిగా, ఉక్కపోతగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న 3వ T20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా రాంచీలో జరిగిన 2వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026 కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు
1: పల్లెసీమలు, ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో పండ్ల తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి నాగిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విందాం.
0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనతో పాటు తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి నాగిరెడ్డి గారు పండ్ల తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి తెలియచేయడానికి. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఈ పండ్ల తోటల్లో కొమ్మ కత్తిరింపులు అంటారు కదా, దీని ఆవశ్యకత ఏంటి?
2: కొమ్మ కత్తిరింపులు మనకు

0: చాలా ప్రధానంగా చేయవలసిన పద్ధతి అండి పండ్ల తోటల్లో. ఎందుకంటే చాలామంది రైతులు పండ్లు తోటల్లో పండ్లు తీసుకున్న తర్వాత ఈ కొమ్ము కత్తిరింపులు చేయకుండా అలానే వదిలేస్తారు. దానివల్ల ఏంటంటే తర్వాత రాబోయే పంట అనేది మనకు గణనీయంగా తగ్గిపోతుంది అన్నమాట. అలాగే కాయలో నాణ్యత కూడా మనకు ఈ కొమ్ము కత్తిరింపులు చేయకపోవడం వల్ల జరుగుతుంది. మనము కొమ్ము కత్తిరింపులు చేయడం ద్వారా ప్రధానంగా పంట యొక్క ఉత్పత్తి మనకు గణనీయంగా పెరుగుతుంది, దాంతోపాటు కాయ యొక్క నాణ్యత కూడా మనకు పెరుగుతుంది అన్నమాట.
1: సార్, మరి ఏ పంటల్లో ఈ కొమ్మ కత్తిరింపులు అన్నవి అవసరం అంటారు?
0: సో ఈ కొమ్మ కత్తిరింపులు మనకు ప్రధానంగా మామిడిలో చేసుకోవచ్చు. మామిడిలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మనము అధిక సాంద్రతలో ఈ కొమ్మలను కత్తిరించుకోవచ్చు. అలాగే ఇతర పంటలు మన జిల్లాలో చూసుకున్నటువంటి ప్రధాన పంటల్లో జామ, తర్వాత నిమ్మ, దానిమ్మ, రేగు, సపోటా, సీతాఫలం ఇలాంటి పంటల్లో మనము కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. ఈ కొమ్మ కత్తిరింపులు ప్రాధాన్యత ఏంటంటే మనము అధికంగా ఉన్న కొమ్మలు తీసేయడం వల్ల లోపలికి సూర్యరశ్మి మనకు బాగా ప్రసరించి లోపల ఉన్నటువంటి చీడపీడలు చనిపోతాయి. అలాగే కొమ్మ యొక్క శాకీయ దశకు తర్వాత పూ దశకు సమన్వయం ఏర్పడి దిగుబడి మనకు గణనీయంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మనము ఇలాంటి పంటల్లో మనము కొమ్మ కత్తిరింపులు కంపల్సరిగా చేసుకోవాల్సి ఉంటుంది.
1: సార్, మరి ఇప్పుడు ఇవి ఏ సమయంలో చేసుకుంటే ఇవి రైతులకు చాలా అనువుగా ఉంటుంది?
0: కొమ్మ కత్తిరింపులు మనము పంటను బట్టి మనకు మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము ఉదాహరణకి మామిడిలో చూసుకున్నట్టయితే మామిడిలో పంట అంటే కాయ కోసిన వెంటనే కొమ్మ కత్తిరింపులు చేసుకోవచ్చు, లేదా పంట కోసిన తర్వాత ఒక 15 రోజులు చెట్లకు విశ్రాంతినిచ్చేసి మనము ఈ కొమ్మ కత్తిరింపులు చేసుకోవచ్చు. అలాగే ఇతర పంటలు దానిమ్మ తర్వాత జామలో కొమ్మ కత్తిరింపులు ప్రతి సంవత్సరం మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే దానిమ్మ జామలో వాటి గుణం ఏంటంటే కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత కొత్తగా వచ్చే కొమ్మలపై మాత్రమే మనకు పుష్పాలు రావడము తర్వాత కాయలు కాయడం జరుగుతుంది. కాబట్టి మనము ప్రతి సంవత్సరము పంట అయిపోయిన తర్వాత దానిమ్మ తర్వాత జామలో మనము పంటకి వదిలే ముందు 15 నుంచి 30 రోజుల ముందుగా మనము ఈ కొమ్మ కత్తిరింపులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సీతాఫలం మరియు రేగులో వేసవికాలంలో పంట అయిపోయిన తర్వాత మనము కొమ్మ కత్తిరింపులు అనేటివి చేసుకోవాలి.
1: సార్, మరి ఇప్పుడు మీరు అన్న ఈ కొమ్మ కత్తిరింపుల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మన రైతులు?
0: కొమ్మ కత్తిరింపుల్లో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముందుగా మనం ఉపయోగించే పరికరాలు అనేటివి శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక తోటలో సపోజు అంటే ఉదాహరణకి ఒక దానిమ్మ తోటలో మనము కొమ్మ కత్తిరింపులు చేశాము, ఆ తోటలో ఏదైనా వ్యాధి ఉంటే గాన అది ఆ పరికరాల ద్వారా ఆరోగ్యంగా ఉండే రోగకు మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఉపయోగించే ఈ కొమ్మ కత్తిరింపు పరికరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలి. దానికోసం మనము కొమ్మ కత్తిరింపులు అయిన తర్వాత పరికరాలను సోడియం హైపోక్లోరైట్ అనే ద్రావణంలో మనము ముంచి తర్వాత మాత్రమే మనం వాడుకోవాలి. లేదంటే బ్లీచింగ్ పౌడర్లో కూడా మనము పరికరాలను కొద్దిసేపు ముంచేసి మళ్ళీ తర్వాత మనము వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత కొమ్మ కత్తిరింపులు చేసిన పై భాగాలను మనము బ్లైటాక్స్ పేస్టు లేదా బోర్డో మిశ్రమం పేస్ట్తో మనము పూతలాగా పోయాలి. దీని ద్వారా మనకేంటంటే శిలీంద్రం అనేది ఇంజ్యూర్ అయిన ప్రాంతం నుంచి అనమాట, అంటే మనం హాని కలిగించిన ప్రదేశం నుంచి లోపలికి వెళ్లకుండా ఈ బోర్డో పేస్టు బోర్డో మిశ్రమం అనేది మనకు రక్షణ కల్పిస్తుంది. తర్వాత ముఖ్య విషయం ఏంటంటే ఈ కొమ్మ కత్తిరింపులు మనము అధిక వర్షం పడే సమయంలో అంటే వర్షపాతం ఉన్న సమయంలో కొమ్మ కత్తిరింపులు చేయరాదు. ఇలాంటి జాగ్రత్తలు మనము కొమ్మ కత్తిరింపుల్లో తీసుకోవాలి.
1: సార్, మరి పండ్ల తోటలు అనగానే మనకు గుర్తొచ్చేది ఎరువుల యాజమాన్యం. ఈ ఎరువుల యాజమాన్యం గురించి కాస్త వివరిస్తారా?
0: ఓకే, తప్పకుండా అండి. పండ్ల తోటల్లో ఈ ఎరువుల యాజమాన్యం అనేది ప్రధానమైన చర్యగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే రైతులు సమగ్రమైన ఎరువులను సమపోషకాల్లో మొక్కలకు అందిస్తారో అప్పుడు మనమే మనము నాణ్యమైన అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఈ రోజుల్లో చాలామంది రైతులు ఓన్లీ రసాయన ఎరువులు వాడడం మాత్రమే జరుగుతుంది. రసాయన ఎరువులతో పాటుగా మనము ప్రధానంగా సేంద్రీయ ఎరువులు కూడా మనము మొక్కలకు అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకి మామిడిలో కనీసం ప్రతి చెట్టుకి 30 కేజీలు, అలాగే జామ, దానిమ్మ, సపోటా ఇలాంటి చెట్లకు కనీసం ఒక 10 కేజీలు బాగా చివికిన పశువుల ఎరువు మనము ప్రతి సంవత్సరము వర్షాకాలము ముందుగా మనం వేసుకోవాలి. వీటితో పాటు పచ్చి రొట్టె ఎరువులు అంటారన్నమాట, అంటే మనము జనుము, జీలుగ, పిల్లి పెసర ఇలాంటి పచ్చి రొట్టె ఎరువులు ఈ వర్షాకాలంలో పొలంలో ఉన్న తేమకి మనము విత్తనాలు వెదజల్లేసి విత్తనాలు మొలిచిన 40

0: 45 నుంచి 50 రోజుల తర్వాత పొలంలో కలి దున్నితే గాన భూమిలో ఉన్న సేంద్రీయ కర్బన శాతం అధికంగా పెరిగి మొక్కల ఎదుగుదలకు బాగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు రసాయనాలతో పాటు ప్రధానంగా ఈ సేంద్రియ పదార్థాలైనటువంటి పశువుల ఎరువు, తర్వాత పచ్చి రొట్టె ఎరువులు కూడా పొలంలో వేసుకోవాలి. వీటితో పాటు రసాయన ఎరువులు అన్నమాట, అంటే మనము మామిడిలో కాయకోత అయిపోయిన తర్వాత జూలై తర్వాత ఆగస్టు నెలలో రసాయన ఎరువులైనటువంటి యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేటివి సమపాలలో మనము మొక్కలకు వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జామ, దానిమ్మలు కూడా ఈ సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువులు వేసుకుంటే కాన రైతులకి దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. దాంతోపాటు కాయ నాణ్యత కూడా అధికంగా రావడంతో పాటు మంచి లాభాలు పొందే అవకాశం అనేది రైతులకు ఉంటుంది.
1: సో కాబట్టి మీరు చెప్పినట్టు ఇప్పుడు రసాయన ఎరువులు వాడినప్పటికీ మనం ఈ సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు కూడా వాడితేనే నేల సమతుల్యంగా ఉంటుందంట,
0: నేల ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత సేంద్రియ పదార్థం పెరిగేసి మొక్కలు కూడా మనకు ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
1: సార్, మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ పండ్ల తోటల్లో వాడాల్సిన వివిధ రకమైన ఈ సూక్ష్మ పోషకాల ఎరువుల గురించి తెలియజేస్తారా?
0: ఓకే, తప్పకుండా అండి. ఈ మొక్కలకు ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, ఫాస్ఫరం, పొటాష్తో పాటు సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు, బోరాను, మెగ్నీషియం, కాపర్ ఇలాంటి సూక్ష్మ పోషకాలు కూడా పండ్ల తోటల్లో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. మొక్క ఎదుగుదలకు కానీ లేదా పూత పిందె సరిగ్గా రావడానికి కానీ ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి రైతు సోదరులు ఈ ప్రధాన ఎరువులతో పాటు సూక్ష్మ పోషక మిశ్రమాలు అనేటివి ఎరువులను వాటితో పాటు కలిపి వేసుకోవాలి. ప్రతి చెట్టుకు కనీసము 50 గ్రాముల సూక్ష్మ పోషక మిశ్రమాన్ని భూమిలో కలిపి ప్రతి చెట్టుకు వేసుకోవాలి. అలాగే మనకు ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి మొక్క యొక్క పత్రాల ద్వారా కూడా మనకు అధికంగా తీసుకుంటాయి. కాబట్టి మొక్కలు అనేటివి సూక్ష్మ పోషక మిశ్రమం అంటారు అన్నమాట. మనకు మార్కెట్లో ఫార్ములా 4 లేదా ఫార్ములా 7 అనే సూక్ష్మ పోషక మిశ్రమాలు దొరుకుతాయి. వాటిని లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి ప్రతి 3 నెలలకి లేదా పూత సమయంలో, పిండి సమయంలో, కాయ ఎదుగుదల సమయంలో పిచికారీ చేసినట్టయితే కాన మనకు కాయ నాణ్యత బాగా వచ్చి దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ సూక్ష్మ పోషకాలు ప్రధానంగా బోరాన్ అనే సూక్ష్మ పోషకము, తర్వాత జింక్ అనే సూక్ష్మ పోషకము మొక్కల్లో త్వరగా రావడానికి, ఫలదీకరణం చెందడానికి, తర్వాత పిండి కట్టడానికి బోరాన్, జింక్ అనే సూక్ష్మ పోషకాలు ప్రధానంగా ప్రధాన పాత్ర పోషిస్తాయి. కావున రైతు సోదరులు బోరాన్ లీటర్ నీటికి 1 గ్రాము మరియు జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి 1 గ్రాము కలిపి మొక్క ఆకులపై పిచికారీ చేసినట్టయితే పూమొగ్గు త్వరగా ఏర్పడి ఫలదీకరణం చెంది అధిక దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కావున ఈ సూక్ష్మ పోషక యాజమాన్యం కూడా ప్రధానంగా ఈ పండ్ల తోటల్లో మనం చేసుకోవాల్సిన చర్యగా చెప్పుకోవచ్చు.
1: నాగిరెడ్డి గారు, మరి పండ్ల తోటలు అనగానే మనకి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది, మరి కలుపు యాజమాన్యం ఎలా నిర్వహించాలంటారు?
0: సో రైతు సోదరులకు పండ్ల తోటల్లో చీడపీడల నివారణతో పాటుగా కలుపు యాజమాన్యం అనేది కూడా చాలా ముఖ్యమైన చర్యగా మనము చేసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 40% పంట అనేది మనకు ఈ కలుపు యాజమాన్యం చేయకపోవడం వలన మనకు నశిస్తుంది అన్నమాట. ఈ కలుపులు అనేటివి మన పొలంలో ఉన్న సూక్ష్మ పోషకాలను తీసుకోవడము, అలాగే ఈ కలుపు మొక్కలు వివిధ రకాలైనటువంటి చీడపీడలకు ఆవాసంగా ఉండి మనకు అధిక నష్టాన్ని పంట పొలాల్లో కలిగిస్తుంటాయి. ప్రధానంగా ఈ వర్షాకాలంలో పండ్ల తోటల్లో కలుపు యాజమాన్యం అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిన చర్యగా మనం చెప్పుకోవచ్చు. కలుపు యాజమాన్యం కోసం వివిధ రకాలైన యాజమాన్య పద్ధతులు మనము పాటించవచ్చు. అందులో ప్రధానంగా యాంత్రీకరణ ద్వారా, అంటే ట్రాక్టర్తో మొక్కల మధ్యలో దున్నుకోవడము, ఆ పద్ధతి మనము చేసుకోవచ్చు. లేదా ఆచ్ఛాదనం అంటారు అన్నమాట, అంటే మల్చింగ్. మల్చింగ్ మనం మొక్క యొక్క పాదుల్లో సేంద్రియ పదార్థాలు, అంటే పంట యొక్క అవశేషాలైనటువంటి గడ్డి, తర్వాత వేరుశనగ పొట్టు లాంటివి కూడా మనము మొక్క పాదుల్లో పరుచుకొని కలుపు అనేది రాకుండా చూసుకోవచ్చు. లేదా ఈ మల్చింగ్లోనే ఈ మధ్య మనకు ప్లాస్టిక్ మల్చింగ్ అని ఉంటుందన్నమాట. పండ్ల తోటల్లో 200 మైక్రాన్లు మందం గల మల్చింగ్ షీట్ మనం వాడుకొని మొక్క పాదుల్లో గడ్డి రాకుండా మనము చేసుకోవచ్చు అన్నమాట. ఇవి మనము యాంత్రీకరణ పద్ధతి, మల్చింగ్ ద్వారా మనము కలుపును నివారించే పద్ధతులు. అలాగే మొక్కల మధ్యలో పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం ద్వారా కూడా కలుపును మనము నివారించుకోవచ్చు. ఈ పచ్చి రొట్టె ఎరువులు ఇందాక చెప్పినట్టు సేంద్రియ పదార్థాన్ని పెంచుతాయి. ఆ పద్ధతి కూడా మనం కలుపు యాజమాన్యంలో చేసుకోవచ్చు. మరియు రకరకాలైనటువంటి కూరగాయ మొక్కలు, అంటే మనము

0: కొన్ని బీన్స్ కానీ, బెండ కానీ, లేదా వంగ కానీ, ఇలాంటి కూరగాయ మొక్కలు మనము పెంచుకున్నట్టయితే మనకు కలుపు నివారణతో పాటు అధిక ఆదాయం కూడా రావడానికి ఆస్కారం ఉంది. వీటితో పాటు మనము రసాయనాలు అయినటువంటి అంటే రసాయన కలుపు మందులు, ఉదాహరణకి పారాక్వాట్ అనే మందు లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు, లేదా అట్రజిన్ అనే మందు 800 గ్రాములు 240 లీటర్ నీటికి, లేదా ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు లీటర్ నీటికి 1 మిల్లీలీటరు, ఇలాంటి కలుపు మందులు కూడా మనము కలుపు మొక్కలపై పిచికారీ చేసుకుంటే పండ్ల తోటలు అనేటివి కలుపులు లేకుండా శుభ్రంగా ఉంటాయండి. ఈ రసాయన కలుపు మందుల్లో మనము ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాటి యొక్క తుంపర్లు మనము ప్రధానమైన పంట మీద పడకుండా ఓన్లీ అంటే మనము కలుపు మొక్కల మీద మాత్రమే పడే విధంగా చూసుకోవాలి. తద్వారా మనము కలుపు యాజమాన్యము చేసుకోవచ్చు.
1: సార్, మరి ఇందాక మీరు చీడపీడల గురించి మాట్లాడారు. రైతులు ఎక్కువగా ఈ చీడపీడల వల్ల కూడా నష్టపోతుంటారు కదా, మరి ఈ చీడపీడల యాజమాన్యం గురించి తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. మనకు పండ్ల తోటలో కాయ నాణ్యత పెరగాలన్నా, అధిక దిగుబడి రావాలన్నా రైతులు కంపల్సరిగా చీడపీడల యాజమాన్యం అనేది చేసుకోవాలి. సో ఈ చీడపీడలు అనేటివి మనము వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో వివిధ రకాల తెగుళ్ళు పురుగులు మనకు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. వర్షాకాలంలో మనకు ప్రధానంగా ఆకుమచ్చ తెగులు అంటారన్నమాట. ఆకుమచ్చ తెగులు వచ్చేసి ఆకుల పైభాగంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత అవి నలుపు రంగుకి తిరిగి తీవ్ర దశలో మొత్తం ఆకులంతా రాలిపోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే దానిమ్మలో బ్యాక్టీరియల్ మచ్చ తెగులు అంటారు. ఈ బ్యాక్టీరియల్ మచ్చ తెగులు ఆకులతో పాటు కాయలను కూడా మనకు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. అలాగే అరటిలో సిగుతక తెగులు, ఈ సిగుతక తెగులు కూడా అరటిలో మనకు తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తుంది. కావున రైతులు ఈ తెగుల యాజమాన్యము చేపట్టడానికి వర్షాలు తగ్గిన వెంటనే కార్బెండజిమ్ అనే మందు లీటర్ నీటికి 1 గ్రాము కలిపి ఆకుల పైభాగంలో పిచికారీ చేసినట్టయితే మచ్చ తెగులు నివారించుకోవచ్చు. లేదా మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ అంటారు, ఈ మందు కూడా లీటర్ నీటికి 2 గ్రాములు కలిపి పిచికారీ చేసినట్టయితే మనము ఆకులపైన ఈ మచ్చ తెగులు నివారించుకోవచ్చు.
1: సార్, మరి ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఈ జామలో పండు ఈగ నివారణ గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: తప్పకుండా అండి. మనకు జామలో వర్షాకాలంలో ప్రధానంగా ఈ పండు ఈగ అనేది తీవ్రంగా నష్టపరుస్తుంది అన్నమాట. ఈ పండు ఈగ ప్రధానంగా ఈగు రూపంలో ఉండి పండుపై వాలినప్పుడు లోపల మనకు తెల్లపు బియ్యపు గింజపు ఆకారపు పురుగులు మనకు కాయ కోసిన తర్వాత కనిపిస్తాయి. మార్కెట్లో చూసినట్టయితే మనకు కాయ అనేది నిగనిగలాడుతుంటుంది, కానీ మనము ఇంట్లో తీసుకొచ్చి కాయలు కట్ చేస్తే కానీ మనకు లోపల బియ్యపు గింజ ఆకారంలో చిన్న చిన్న పురుగులు అనేటివి కనిపిస్తాయి అన్నమాట. ఇవి పంట దశల్లో కాయ అధికంగా రాలిపోవడము, తర్వాత కాయ యొక్క నిల్వశక్తి కూడా ఈ పండుగ వల్ల మనకు తీవ్రంగా నష్టం కలిగిస్తుంది అన్నమాట. సో మనం ఈ పండుగ నివారణకు మిథైల్ యూజినాల్ అనే లింగాకర్షక బుట్టను మనము పొలంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఎకరాకు 5 నుంచి 6 ఈ మిథైల్ యూజినాల్ లింగాకర్షక బుట్టలు మనము పొలంలో అమర్చుకోవాలి. ప్రధానంగా ఈ మిథైల్ యూజినాల్ లింగాకర్షక బుట్టలు అంటే మనకు మగ ఈగలను మాత్రమే ఆకర్షించబడి వాటి యొక్క పునరుత్పత్తి శక్తి మనకు తగ్గిపోవడం ద్వారా మనకు ఈ ఈగను నివారించుకోవచ్చు, పండు ఈగను. అలాగే ఈ పండు యొక్క ఉధృతి మనకు ఎక్కువగా ఉన్నప్పుడు మలాథియన్ అనే మందును లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ పండు ఈగను మనము నివారించుకోవచ్చు. సో ఇలాంటి చర్యలు మనం చేయడం వల్ల జామలో మనము పండుగ నివారించుకొని అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది.
1: దానిమ్మలో బ్యాక్టీరియల్ మచ్చ తెగులతో పాటు దాని నివారణ చర్యల గురించి ఒకసారి తెలియజేస్తారు సార్? అలాగే వివిధ పండ్ల రకాల గురించి కూడా రైతులకు ఉపయోగపడతాయో వాటి గురించి తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. మనకు దానిమ్మ అనేది ఈ తిరుపతి తర్వాత చిత్తూరు జిల్లాలో ప్రధానమైన పంటగా ఉంది. మనకు మార్కెట్లో ఆల్మోస్ట్ యాపిల్తో ఈక్వల్గా మనకు దానిమ్మ రేట్ అనేది మనము చూసుకోవచ్చు అన్నమాట. ఇది ప్రధానమైన పంట మన జిల్లాకి. కానీ రైతులు దాదాపు 90% పంటను ఈ సరైన బ్యాక్టీరియల్ మచ్చ తెగులు యొక్క యజమానం చేయకపోవడం ద్వారా మనకు జరుగుతుంది. వర్షాకాలంలో ప్రధానంగా ఈ వర్షం యొక్క తుంపరలకు ఈ తెగులు అనేది త్వరగా వ్యాప్తి చెంది కాయ యొక్క నాణ్యత మనకు గణనీయంగా తగ్గిపోతుంది. మొదటగా ఈ బ్యాక్టీరియల్ మచ్చ తెగులు ఆకులపై పసుపు రంగులో ఉన్న మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఈ మచ్చలు రాను గోధుమ రంగులోకి తిరిగేసి ఆకులన్నీ రాలిపోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత ఈ మచ్చ తెగులు బ్యాక్టీరియల్ మచ్చ తెగులు కాయలపైన కూడా మనకు

0: సన్నని మచ్చలు కనపడి తర్వాత అవి ఒకటొకటి మనకు పెరిగిపోయేసి కాయ అంతా మనకు నల్లటి మచ్చలతో కప్పబడి ఉంటుంది. రాను రాను ఉధృతి పెరిగే కొద్దీ కాయ కూడా మనకు పగిలిపోయి పంటం కూడా మనకు తీవ్రంగా నష్టపోయే ఆస్కారం అనేది ఉంటుంది. సో మనకు ఈ బ్యాక్టీరియల్ మచ్చ తెగులు నివారణకు కొమ్మ కత్తిరింపులు అయిన వెంటనే దానిమ్మలో బ్లీచింగ్ పౌడర్ అనే ద్రావణాన్ని మనము నేలపై పిచికారీ చేసుకోవాలి. తద్వారా ఏంటంటే బ్యాక్టీరియా యొక్క అవశేషాలు అనేటివి మనకు నశింపజేయబడతాయి ఈ బ్లీచింగ్ పౌడర్ ద్రావణం ద్వారా. లేదా పొడి రూపంలో కూడా మనం బ్లీచింగ్ పౌడర్ను పంట నేలపై చల్లినట్టయితే ఈ బ్యాక్టీరియా యొక్క అవశేషాలు అనేటివి మనము నశింపజేస్తాయి. అదొక పద్ధతి మనము పాటించవచ్చు. అలాగే కొమ్మ కత్తిరింపులు అయిన తర్వాత మొక్కలపై మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 3 గ్రాములు లేదా బోడ మిశ్రమము 1% మనము ఆకులపైన కొమ్మలపైన మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారించవచ్చు. బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారించడానికి ప్రధానంగా మనము ప్లాంటోపైసిన్ అనే మందును లీటర్ నీటికి 0.5 గ్రామ్స్ కలిపి పిచికారీ చేసినట్లయితే దానిమలో బ్యాక్టీరియల్ మచ్చ తెగులను నివారించవచ్చు. తద్వారా మనము నాణ్యమైన కాయలు తీసుకోవడానికి ఆస్కారం అనేది వస్తుంది. తర్వాత ఇంకొక ప్రశ్న అడిగారండి మీరు, పండ్లల్లో మంచి రకాల గురించి తెలుపగలరు అని చెప్పేసి. మనకు ఈ పండ్ల తోటల్లో ప్రధానంగా నిమ్మలో తీసుకున్నట్టయితే మనకు బాలాజీ నిమ్మ అంటారు. మన తిరుపతి చీని నిమ్మ పరిశ్రమస్థానం నుంచి విడుదల చేసినటువంటి రకము బాలాజీ నిమ్మ, లేదా ఈ మధ్య పెట్లూరు నిమ్మ అంటారు. ఈ 2 నిమ్మ రకాలు మనకు అధిక దిగుబడి ఇవ్వడంతో పాటు ప్రధానంగా బ్యాక్టీరియల్ క్యాంకర్ తెగులు తట్టుకునే రకాలండి ఇవి. అంటే మనకు కాయలపైన ఎలాంటి గరుకు మచ్చలు లేకుండా కాయలు నునుపుగా మరియు అధిక రసం కలిగి ఉంటాయి ఈ 2 రకాలు. అదేవిధంగా మనకు జామలో తీసుకున్నట్టయితే చాలామంది రైతులు ఈ రోజుల్లో మనకు జామ పంట పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళకు గాను మనకు అలహాబాద్ సఫేద్ అనే రకము మనము చెప్పొచ్చు. అదేవిధంగా తైవాన్ పింక్ ఇలాంటి రకాలు మనము చేసుకున్నట్టయితే అధిక దిగుబడి మరియు మంచి నాణ్యమైన కాయలు జామలో మనం పొందవచ్చు. అదేవిధంగా దానిమ్మలో మనకు బగ్వా లేదా సూపర్ బగ్వా అనే రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు బొప్పాయిలో కూడా మనకు తైవాన్ రెడ్ లేడీ అనే రకం కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి మనము ప్రధానంగా సాగు చేసుకునే రకాలు. తర్వాత మన జిల్లాలో మామిడి కూడా చాలామంది రైతులు సాగు చేస్తున్నారు. మామిడి రైతులు కొత్త రకాలైనటువంటి ఈ పునాస రకాలు, రాయల్ స్పెషల్ లేదా అల్లి పసంద్ అనే రకాలు సాగు చేసుకొని మనము రెగ్యులర్ టైంలో కాకుండా అక్టోబరు నవంబర్ ఆ టైంలో కూడా మనము కాయలు తీసుకొని అధిక దిగుబడి అధిక లాభాన్ని పొందవచ్చు. అదేవిధంగా మామిడిలో ఊరగాయ రకాలు సాగు చేసుకోవచ్చు. తర్వాత కొత్త రకాలైనటువంటి కేసర్, హిమాం పసంద్ కూడా సాగు చేసుకొని అధిక దిగుబడి పొందగలరు.
1: సార్ చివరగా ఈ పండ్ల తోటల్లో రైతులు ఎటువంటి జాగ్రత్తలు వహించాలో సమగ్రంగా స్థూలంగా ఒకసారి తెలియజేస్తారు.
0: రైతులు పండ్ల తోటలు సాగు చేసుకునేటప్పుడు ప్రధానంగా ఎరువుల యాజమాన్యము, తర్వాత ఈ చెడుబిడల యాజమాన్యము, కలుపు యాజమాన్యము, నీటి యాజమాన్యము చేసుకోవాల్సి ఉంటుంది. సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మనకు పండ్ల తోటల్లో నాణ్యమైన దిగుబడితో పాటు అధిక రాబడి కూడా పొందడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. చాలామంది రైతులు ఏంటంటే ఈ పండ్ల తోటల్లో ఎరువుల యాజమాన్యం ప్రధానంగా సరిగా చేయట్లేదు. మనం ఈ మధ్య డ్రిప్ ఇరిగేషన్ అని ఉంటారన్నమాట. డ్రిప్ ద్వారా మనము ఎరువులను పంట మొక్కలకి అందించినట్టయితే సరైన పద్ధతిలో పోషకాలు మొక్కలకు అంది మనకు దిగుబడి పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత రైతులు ప్రధానంగా వివిధ రకాల శాస్త్రవేత్తల నుంచి సరైన సూచనలు తీసుకొని సమయానుగుణంగా చర్యలు చేపట్టినట్టయితే కన్నా మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది.
1: కాబట్టి రైతులు డాక్టర్ పి నాగిరెడ్డి గారు చెప్పినట్టు ఈ జాగ్రత్తలన్నీ వహిస్తే తప్పకుండా అధిక దిగుబడి సాధించే అవకాశాలు ఉంటాయి. ధన్యవాదాలు సార్. పండ్ల తోటల్లో యాజమాన్య పద్ధతులతో పాటు మన రైతులకి వివిధ పండ్ల రకాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు పండ్ల తోటలలో యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి నాగిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వినండి.

పల్లెసీమల కార్యక్రమం ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం క్రైస్తవ భక్తి గీతాలు.

0: క్రైస్తవ భక్తి గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. నిలయంలో సమయం 8 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో విజయవాడ కేంద్రం నుండి.
1: కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి

దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి వింటారు. భారతదేశంలోని ప్రతి జిల్లాకు తనదైన ప్రత్యేకత ఉంది. ఎక్కడో ఒక ప్రాంతం ప్రత్యేకమైన పంటకు ప్రసిద్ధి అయితే, మరెక్కడో హస్తకళలకు, చేనేత, ఆహార ఉత్పత్తులకు, ఇంకా సాంప్రదాయ కళలకు పేరుంది. అయితే స్థానికంగా మంచి ఉత్పత్తి ఉన్నప్పటికీ సరైన బ్రాండింగ్, మార్కెటింగ్, సాంకేతిక సహాయం, ప్యాకేజింగ్, పెద్ద మార్కెట్లకు చేరుకునే అవకాశాలు లేకపోవడంతో వాటి సామర్థ్యం పూర్తిగా వినియోగించబడేది కాదు. ఈ స్థానిక ప్రత్యేకతలకు గుర్తింపు కల్పించి వాటిని విస్తృత మార్కెట్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన కార్యక్రమమే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో ఇప్పటికే ప్రత్యేకంగా ఉత్పత్తి అవుతున్న ఒక ముఖ్యమైన ఉత్పత్తిని గుర్తించి దానికి బ్రాండింగ్, మార్కెటింగ్, ఈ కామర్స్, నాణ్యత మెరుగుదల, ఎగుమతులు ఇలాంటి అవకాశాలను కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. అంటే స్థానిక ఉత్పత్తిని గుర్తించి దానికి మార్కెట్ కల్పించి స్థానిక రైతులు, కళాకారులు, ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులకు కొత్త అవకాశాలు కల్పించడం అన్నమాట. మరి ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం

0: ఎలా పనిచేస్తుంది, స్థానిక ఉత్పత్తులకు ఇది ఎలా కొత్త మార్కెట్లను పరిచయం చేస్తుందో తెలుసుకుందాం.
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ODOP అనగా దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ప్రత్యేకమైన స్థానిక ఉత్పత్తిని గుర్తించి దానికి అంతర్జాతీయ గుర్తింపు, ఉపాధి అవకాశాలు మరియు మార్కెట్ సౌకర్యం కల్పించి ఒక కేంద్ర ప్రభుత్వ పథకమే ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేక వస్తువులు, చేతి వృత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా అన్ని ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందటం, స్థానిక కళాకారులు, రైతులు మరియు సూక్ష్మ పరిశ్రమకు ఉపాధి అవకాశాలు పెంచడం, ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతను జోడించి నాణ్యతను పెంచి గ్లోబల్ మార్కెట్కు పరిచయం చేయడం. ఇందులో కేవలం వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా స్థానికంగా తయారయ్యే హస్తకళలు, నేత వస్త్రాలు మరియు ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. ఉపాధి లేక ఇతర దేశాలకు వలసలు వెళ్లకుండా వారి వారి సొంత జిల్లాలోనే ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రారంభించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ODOP కార్యక్రమంను ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకించి చేతి వృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేసింది, ఎంతో ప్రయోజనకరంగా మారింది. అలాగే ఈ కార్య కళారూపాల జీవనోపాధిని కూడా కాపాడింది. అంతేకాదు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. అరకు కాఫీ, సవర ఆదివాసీ పెయింటింగ్, చిత్తూరు టెర్రకోట, దుర్గి రాతి శిల్పాలు వంటి స్థానిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం ద్వారా ఇది విజయవంతమైనదిగా చెప్పుకోవచ్చు. అంతర్గత వనరులను గుర్తించి ఉపయోగించుకునే ప్రక్రియ ద్వారా ఒకే జిల్లా ఒకే ప్రోడక్ట్ ODOP చొరవ అట్టడుగు వర్గాలను ఆర్థిక విలువలను అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ మార్కెట్కు అందించే ప్రత్యేకమైన విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యానవన, సముద్ర, ఖనిజ రంగాలను కవర్ చేస్తూ రాష్ట్రంలోని గొప్ప సహజ వనరులను కూడా ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ రంగాలను సద్వినియోగం చేసుకోవడం రాష్ట్ర ఆర్థిక మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ గొప్ప వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. శ్రామిక శక్తి వలసలను అరికట్టడంలో ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చింది. స్థానిక క్లస్టర్లతో ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే కాకుండా ఇతర ప్రాంతాలలో ఉపాధి కోసం కార్మికులు పెద్ద ఎత్తున వలస వెళ్లడంను నిరోధించింది. నేడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో అందించే ఉత్పత్తుల శ్రేణిని వాటి విపణిగా మెరుగుపరచడం ద్వారా వాణిజ్యపరంగా మరిన్ని ఉత్పత్తులను సృష్టించవచ్చు. ఆంధ్రప్రదేశ్ గొప్ప చేతి వృత్తులను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విభిన్నమైన చేతి వృత్తులను ప్రదర్శించడానికి వేదికను అందిస్తుంది. ఇంకా వివిధ రంగాలలోని కళాకారులకు సహాయం చేయడానికి మరిన్ని సంస్థలతో తన సహకార ప్రయత్నాలను విస్తరించాలని రాష్ట్రం యోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ODOP చొరవతో తన సాంస్కృతిక వారసత్వంను సంరక్షించడానికి, దాని కమ్యూనిటీలను బలోపేతం చేయడానికి, అలాగే ఆర్థిక వృద్ధిని పెంచడానికి రాష్ట్ర నిబద్ధతకు నిదర్శనం. తద్వారా రాష్ట్రం స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లా నుంచి కనీసం ఒక ఉత్పత్తిని ఎంపిక చేయడం, బ్రాండ్ చేయడం, ప్రచారం చేయడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పరిశ్రమ వాణిజ్య ప్రోత్సాహకాల శాఖ DPIIT వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు చేసిన అసాధారణ పనిని గుర్తించడానికి అవార్డులను కూడా అందించడం జరిగింది. రాష్ట్రాలు, జిల్లాలు, విదేశాల్లోనూ భారతీయ మిషన్లు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఆత్మనిర్భర్ భారత్ చొరవ కోసం ఈ కార్యక్రమం చేపట్టింది. చేనేత, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులతో డాక్యుమెంటేషన్ కూడా ధృవీకరించబడింది. ఆంధ్రప్రదేశ్లోని సంగీతం, నృత్యాలు, వంటకాలు, కళలు మరియు చేతి పనులు, విన్యాసాలు రాష్ట్రంలోని గొప్ప స్మృతిని ప్రతిబింబిస్తాయి. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం దానిపై పాలించిన అనేక రాజవంశాలు, సామ్రాజ్యాలచే ప్రభావితమైనది. ఆంధ్ర ప్రాంతానికే ప్రత్యేకమైన లోహపు వృత్తితనం, ఇత్తడి, రాగి, చెక్కలపై వివిధ రూపాలు చెక్కడం, అలాగే కలంకారీ, బిద్రీ వంటి ప్రాంతీయ కళలు, చేతి వృత్తులు, అలాగే గద్వాల్, వెంకటగిరి వస్త్రాలు నేయడం ఈ కళాకారులకు అపారమైన ప్రతిభను హైలైట్ చేస్తాయి. లేపాక్షి నంది దేవాలయం, అమరావతి ఉండవల్లి గుహలు, కర్నూలు గండికోట, రాజమండ్రి వంటి వారసత్వ ప్రదేశాలు పుష్కలంగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ఒక మతపరమైన కేంద్రంగా ఉంది. మిరపకాయలు, నిమ్మకాయలు, ఆయిల్ ఫామ్, బొప్పాయి, టమోటా

ఉత్పత్తులతో ఆంధ్రప్రదేశ్ ఒకటో స్థానంలో ఉంది. ఇక కృష్ణా గోదావరి బేసిన్లో బియ్యం అధికంగా ఉత్పత్తి అవుతున్నందున రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా గుర్తించబడడం జరిగింది. ఈ ప్రాంతం సారవంతమైన భూమి, నిక్షేపమైన పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ ఒకే జిల్లా ఒకే

ఒక ఉత్పత్తికి సరైన బ్రాండింగ్, మార్కెటింగ్, నాణ్యత, ప్యాకేజింగ్ అందితే అది స్థానిక మార్కెట్ను దాటి దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మార్కెట్లోనూ స్థానం సంపాదించగలదు. దీంతో రైతులకు, కళాకారులకు, చిన్న ఉత్పత్తిదారులకు, స్వయం సహాయక సంఘాలు తమ స్థానిక నైపుణ్యాన్ని మరింత మెరుగైన ఆర్థిక అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక విస్తృత మార్కెట్. స్థానిక ప్రత్యేకతలను గుర్తిద్దాం, ప్రోత్సహిద్దాం, స్థానికం నుంచి ప్రపంచం వైపు తీసుకువెళ్దాం. ఇదే దార్శనిక భారత్ ప్రభుత్వ చొరవలు.

0: భౌతికమైన అభివృద్ధి ఎంత ముఖ్యమో మన జాతీయ అస్తిత్వానికి మూలమైన త్యాగాలను స్మరించుకోవడం కూడా అంతే ముఖ్యం. స్వాతంత్ర్యం సాధించిన నాటి నుండి నేటి వరకు హిమాలయాల మంచు తుఫాన్లలో, ఎడారి వేడిలో లేదా దట్టమైన అడవుల్లో మనం ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోవడం కోసం తమ నిద్రను తమ ప్రాణాలను పణంగా పెట్టిన మన త్రివిధ దళాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికులు, ఇంకా అంతర్గత భద్రతను కాపాడే పోలీస్ బలగాల త్యాగాలు అమోఘమైనవి. సుదీర్ఘకాలం పాటు ఈ త్యాగాలను స్మరించుకోవడానికి తగిన జాతీయ స్థాయి స్మారక చిహ్నాలు లేవనే లోటు గతంలో ఉండేది. కానీ నేడు దేశ రాజధాని నుండి దేశంలోని వివిధ ప్రాంతాల వరకు మన వీరుల పేర్లు సువర్ణక్షరాలతో చెక్కబడిన జాతీయ స్మారక చిహ్నాలు, అమరజ్వాలలు రూపుదిద్దుకున్నాయి. ఇవి కేవలం సందర్శనీయ స్థలాలు కావు, ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలించే స్ఫూర్తి కేంద్రాలు.
1: ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ భారతదేశం కోసం ప్రాణాలప్పించిన వీర సైనికులకు త్యాగాలకు గుర్తుగా ఇండియన్ గేట్ సమీపంలో నిర్మించబడిన అద్భుతమైనటువంటి ఒక స్మారక చిహ్నం. స్వాతంత్రానంతరం దేశం కోసం పోరాడుతూ అసూలు బాసిన సుమారు 25,000 మందికి పైగా సైనికుల యొక్క పేర్లను ఇక్కడ పొందుపరిచారు. ఫిబ్రవరి 25, 2019 భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని దేశానికి అంకితం చేశారు. ఈ యొక్క నేషనల్ వార్ మెమోరియల్లో ప్రధానంగా ఇది 4 వలయాలుగా నిర్మించబడింది. ఇందులో అమరచక్ర, శౌర్యచక్ర, త్యాగచక్ర, రక్షణ చక్ర అనేటువంటి మొత్తం 4 వలయాలుగా ఇది ఏర్పాటు చేయబడింది. ఇందులో మొదటగా అమరచక్ర, ఇది కేంద్ర బిందువు. ఇక్కడ శాశ్వతంగా వెలిగేటువంటి జ్వాల ఒకటి ఉంటుంది. ఇది సైనికుల అమరత్వాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత శౌర్యచక్ర, ఇందులో స్వతంత్రానంతరం భారత సైన్యం చేసిన సాహసోపేతమైనటువంటి పోరాటాలను తెలిపేటువంటి కాంస్య కుంజ చిత్రాలు ఇక్కడ ఉంటాయి. తరువాత త్యాగచక్రాలో దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి వీరుల పేర్లు ఇక్కడ ఇటుకలపై చెక్కబడి ఉంటాయి. ఇది వారి త్యాగానికి ప్రతీకగా మనం గుర్తించవచ్చు. ఆ తరువాత చివరిగా ఇది రక్షణ చక్ర, అంటే ఇది రక్షణ వలయం అని కూడా మనం చెప్పవచ్చు. ఇది దట్టమైన చెట్లతో కూడినటువంటి బాహ్య వలయం. దేశానికి రక్షణ కల్పిస్తున్న సైనికులకి ఇది గుర్తుగా ఉంటుంది. న్యూఢిల్లీలోని చాణిక్యపూర్లో ఉన్న నేషనల్ పోలీస్ మెమోరియల్, దీన్నే జాతీయ పోలీస్ స్మారక చిహ్నం అని అంటారు. ఇది 1947లో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది పోలీస్ సిబ్బంది త్యాగాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 6.12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ స్మారక కేంద్రంలో 30 అడుగుల ఎత్తు మరియు 238 టన్నుల బరువైన నల్ల గ్రానైట్ తో చేసినటువంటి ఏకశిలా శిల్పం ఉంటుంది. దీని ఉద్దేశం దేశ స్వాతంత్రం తర్వాత విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు, వీర జవాన్లందరి పేర్లు ఇందులో పొందుపరిచి వారిని గౌరవిస్తారు. అక్టోబర్ 21, 2018 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఈ స్మారక

0: పతకాన్ని జాతికి అంకితం చేశారు. ప్రతి సంవత్సరము అక్టోబర్ 21న ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీసులను స్మరిస్తూ నివాళ అర్పించటం ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది.
1: ఇప్పటి వరకు మన వీరుల అసమాన త్యాగాలు వింటుంటే మనసు గర్వంతో ఉప్పొంగడమే కాకుండా ప్రతి భారతీయుడి కన్ను ఆనంద బాష్పాలతో నిండడం ఖాయం. మన అమరవీరుల స్మారక చిహ్నాలు మన జాతీయ ఆత్మను ఆవిష్కరిస్తాయి. దేశ సరిహద్దుల్లో రక్తం చిందించిన వీరులు, దేశంలో శాంతి భద్రతల కోసం ప్రాణాలర్పించిన పోలీసులు, ఇంకా ప్రకృతి విపత్తుల్లో సర్వస్వం కోల్పోయినా మళ్లీ ధైర్యంతో పునర్నిర్మించుకున్న సామాన్య ప్రజలు, వీరందరి స్మారకాలు మనకు నిరంతరం ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఈనాటి మనం అనుభవిస్తున్న ఈ ప్రశాంతమైన జీవితం, ఈ ఆర్థిక స్వేచ్ఛ, ఈ సురక్షితమైన వాతావరణం ఊరికే రాలేదు. ఎందరో మహావీరులు తమ రక్తాన్ని దారబోసినందువల్ల, తమ కుటుంబాన్ని వదిలి సరిహద్దుల్లో కాపలా ఉన్నందువల్ల మాత్రమే ఇది సాధ్యపడింది. మీకు సమయం దొరికినప్పుడు మీ పిల్లలతో కలిసి ఈ జాతీయ స్మారక చిహ్నాలను సందర్శించండి. అక్కడి ప్రశాంతమైన వాతావరణంలో అమరజ్వాలల ముందు నిలబడి ఆ వీరులకు ప్రణామం చెయ్యండి. ఆ అనుభూతి మీ పిల్లల్లో నూతన దేశభక్తిని, జాతీయ ఐక్యతాభావాన్ని పెంపొందిస్తుంది.

0: మీరింతవరకు దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమలు సినిమా పాటలు. శ్రోతలు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందుగా రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అనంతరం పీఎం రాహత్ రాహువీర్ పథకాల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అలాగే రేపు రాత్రి 8:00 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు రాత్రి జరిగే పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇక మన చిత్రకుసుమాల కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కార్యక్రమంలో ముందుగా మా ఇంటి బంగారం చిత్రం నుండి చిన్మయి పుణ్యసెల్వ పాడిన రెహమాన్ గీతం వినండి. సంగీతం సమకూర్చిన వారు సంతోష్ నారాయణ్.

చిత్రకుసుమాల కార్యక్రమంలో తర్వాత వినండి. నేనున్నాను చిత్రం నుండి చిత్ర పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు MM కీరవాణి.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: చివరిగా వినండి, కుబేర చిత్రం నుండి సింధూరి విషయాలు పాడిన ఈ పాట.

చిత్రకుసుమాలు సినిమా పాటలు మీరు ఇంతవరకు విన్నారు. నిలయంలో సమయం 8:30 కావస్తోంది. కొంచెం సేపట్లో వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న నూతన సవాళ్లకు పరిష్కారం అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిరసనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం వ్యాఖ్యలు అనవసరమైనవని, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడో T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడులో మంగళవారం వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ప్రపంచం నూతన సవాళ్లకు పరిష్కారాల కోసం ఎదురుచూస్తోందని, వాటిని అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో యువతకు అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని, పూర్తి సామర్థ్యాన్ని గుర్తించి వారు దేశ పురోగతికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత రూపొందించే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్నే కాకుండా ప్రపంచ భవిష్యత్ను కూడా నిర్దేశిస్తాయని స్పష్టం చేశారు. సమిష్టి కృషితోనే దేశ ఆకాంక్షలను నెరవేర్చుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఉత్పాదక రంగం వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ప్రపంచంలోనే 2 అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా భారతదేశం అవతరించిందని ప్రధానమంత్రి వివరించారు. తమిళనాడులో 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై IIT మద్రాసులో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రోడ్డు, రైల్వే రవాణా, రేవుల మౌలిక వసతులు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు సంబంధించి ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, తమిళనాడులో అభివృద్ది పనుల ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇవి రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడమే కాకుండా పరిశ్రమలు, వ్యాపార రంగాన్ని బలోపేతం చేసి రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. సమృద్ధిగా ఉన్న సాంస్కృతిక వారసత్వం

0: శాస్త్రీయ విజయాలు, ఆధునిక మౌలిక వసతులే భారత్ పురోగతికి మూలమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: We are inaugurating many completed projects and laying foundations for new ones. Mandir se metro tak, Tamil Nadu ke ye anubhav, yahi aaj ke Bharat ki spirit hai. Bharat apni sanskrutik shakti se prerna leta hai. Vigyan ki pragati se aage badhta hai aur aadhunik infrastructure ke jariye naye avsaron ka nirman kar raha hai. Hamari virasat aur bhavishya ki hamari aakankshaye saath saath aage badh rahi hai.
0: ఐఐటి మద్రాసులోని సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. 100 కంటే ఎక్కువ మానవ మెదళ్లను మ్యాపింగ్ చేసి కణాల స్థాయిలో 3D అట్లాస్లను రూపొందించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పరిశోధన కేంద్రంలో గర్భస్థ దశ నుంచి వృద్ధాప్యం వరకు ఇందులో అధ్యయనం చేయనున్నారు. అంతకుముందు చెన్నై మెట్రో 2 విడతలోని పూనమల్లి పడపలని మార్గాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు 4,900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కారిడార్ 4 మార్గంలో 15 కిలోమీటర్ల పరిధిలో 11 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ రాష్ట ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కలిసి కొత్త మెట్రో సేవలను రైలులో ప్రయాణించి పరిశీలించారు. న్యూఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఓహెచ్సిహెచ్ఆర్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి అనవసరమైనవని, దేశ అంతర్గత వ్యవహారాల్లో అంగీకారయోగ్యంగానే జోక్యమని స్పష్టం చేసింది. ఓహెచ్సిహెచ్ఆర్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని, ప్రజా అంశాలపై ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. భారత పొరుగు దేశాల్లో నిరసనలపై హింసాత్మక చర్యలు జరిగినప్పుడు, అలాగే ఐక్యరాజ్యసమితి సంస్థలున్న ప్రాంతాల సమీపంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు చేపట్టినప్పుడు ఈ సంస్థ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు అంతర్జాతీయ సంస్థల విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తాయని జైస్వాల్ విమర్శించారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల రోజువారీ డాలర్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక సదుపాయాన్ని ప్రకటించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ఈ 3 చమురు కంపెనీల విదేశీ మారక ద్రవ్యం అవసరాలను తీర్చేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న యుఎస్ డాలర్లను నిర్దేశిత బ్యాంకుల ద్వారా విక్రయించనుంది. ఈ ప్రత్యేక సదుపాయం రేపటి నుంచి అమల్లోకి రానుందని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇది కొనసాగుతుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అసోం రాజధాని గౌహటిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. సుమారు 43 కోట్ల రూపాయలు విలువ చేసే 53 కిలోలకు పైగా మెథాంఫెటమైన్ డబ్ల్యూవై టాబ్లెట్లను సీజ్ చేసింది. ఈ ఆపరేషన్లో ఇద్దరు అంతర్రాష్ట డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ద పుణ్యక్షేత్రాలు, అమ్మవారి ఆలయాల్లో 9 రోజుల శరన్నవరాత్రి వేడుకలు ఈరోజు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాలలోని ప్రముఖ దేవాలయాలు ప్రత్యేక పూజలు, సాంప్రదాయ ఊరేగింపులు, వేదమంత్రోచ్చారణలతో మార్మోగాయి. మహారాష్ట కోల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయం, మహూర్లోని రేణుకామాత ఆలయం, తుల్జాపూర్లోని తుల్జాభవాని ఆలయం, వాణిలోని శ్రీక్షేత్ర సప్తశృంగిగఢ్ ఆలయాలు విద్యుత్ దీపాలు, రంగురంగుల పూలతో సుందరంగా ముస్తాబయ్యాయి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ నెల 20 వరకు జరిగే ఈ ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజలను అక్రమంగా నిర్బంధించవద్దని, ట్రాఫిక్ నిబంధనలకు లోబడి ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలకు అనుమతి కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతి భద్రతల పరిస్థితులకు లోబడి మెట్రో రైలు సేవలు యథావిధిగా నడిచేలా చూడాలని, ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిలో నిరసనల నేపథ్యంలో ఆంక్షలు, ప్రజాసేవల అంతరాయంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న ఢిల్లీ మెట్రో నెట్వర్క్లోని మొత్తం 303 మెట్రో స్టేషన్లలో కేవలం 45 స్టేషన్లలో మాత్రమే ప్రవేశ నిష్క్రమణలపై పరిమితులు విధించామని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. గుజరాత్లో మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికలు, ఉప ఎన్నికలు ఈరోజు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 11 వార్డులకు గాను సాయంత్రం 6 గంటల సమయానికి సగటున 55% పోలింగ్ నమోదైందని

0: రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. బనస్కాంత జిల్లాలోని థారా మున్సిపాలిటీలో అత్యధికంగా 79% పోలింగ్ జరగగా, దేవభూమి ద్వారకా జిల్లాలోని ఓఖా మున్సిపాలిటీలో 56.44% మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ రైఫిల్ పిస్టల్ టోర్నమెంట్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత యువ షూటర్ ఉదయ్వీర్ సిద్ధు పసిడి పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. తుదిరౌండ్లో జర్మనీ దిగ్గజ షూటర్ క్రిస్టియన్ రిడ్జ్ పై విజయం సాధించాడు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 16 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో మంగళవారం వరకు ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు IMD హెచ్చరించింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్, కొంకణ్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దక్షిణ ద్వీపకల్పంలోని కేరళం, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు యెల్లో అలర్ట్ను IMD జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న నూతన సవాళ్లకు పరిష్కారం అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిరసనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం వ్యాఖ్యలు అనవసరమైనవని, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. చిత్రకుసుమాలు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రం నుండి హరిచరణ్, సింధూరి విశాల్ పాడిన కృష్ణకాంత్ గీతం, సంగీతం సమకూర్చిన వారు విశాల్.

చిత్రకుసుమాల కార్యక్రమంలో తర్వాత వినండి అర్జున్ రెడ్డి చిత్రం నుండి. రేవంత్ పాడిన రాంబాబు గోసాల గీతం, సంగీతం సమకూర్చిన వారు రాధన్.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత వినండి. అర్జున్ చిత్రం నుండి ఎస్పీ బాల్స్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చిత్ర, వీరిద్దరూ పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

చిత్రకుసుమాల కార్యక్రమంలో చివరిగా వినండి, రారండోయ్ వేడుక చూద్దాం. చిత్రం నుండి రంజిత్, గోపికా పూర్ణిమ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం సమకూర్చిన వారు దేవిశ్రీ ప్రసాద్.

చిత్రకుసుమాలు సినిమా పాటలు మీరు ఇంతవరకు విన్నారు. నిలయంలో సమయం 9 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆపాత్ మధురాలు కార్యక్రమంలో తర్వాత వినండి. ఒకే ఒక్కడు చిత్రం నుండి హరిహరన్ మహాలక్ష్మి పాడిన ఏఎం రత్నం శివగణేష్ గీతం, సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రెహమాన్.

ఆపాతమధ్రాలు కార్యక్రమంలో తర్వాత వినండి. మురారి చిత్రం నుండి జిక్కి సునీత సంధ్య పాడిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత వినండి. ముద్దుల ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి.

ఆపదమధురాలు కార్యక్రమంలో చివరిగా వినండి, జానకి వెట్స్ శ్రీరామ్ చిత్రం నుండి టీనా కమల్ పాడిన సీతారామశాస్త్రి గీతం. సంగీతం సమకూర్చిన వారు గంటడి కృష్ణ.

ఆపాతమధురాలు పాత చిత్రాల నుండి పాటలు మీరు ఇంతవరకు విన్నారు. నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి.

గదిగన్నా దగ్గచట గదిగన్నదా గదిగన్నదా దగ్గచట కథ అనక చంద్రకృతాగే ది గే తధా కట్ చంద్రకృతాగే ది గే తధా కట్ చంద్రకృతాగే ది గే తధా కట్.

తడకత్తడతడ జిత్త తగ దుమికిట తగ ఘానద ధైతిట కథానద ధానద ధర ధర ధర ధరన్న కిటతగ తడన్న కిటతగ ధా ధర ధర ధర ధరన్న కిటతగ తడన్న కిటతగ ధా ధర ధర ధర ధరన్న కిటతగ తడన్న కిటతగ ధా బిజిలీ కడక్ పరన్ పండిత్ కంటే మరాజ్.

ఘిన్నా తిట్టే కత్త కద్దరు తగ్గడ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

శ్రోతలు, రేపు రాత్రి 8 గంటలకు 2026 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు రాత్రి జరిగే పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు ఇంతవరకు విన్నారు. నిలయంలో సమయం 11 గంటలు దాటి 13 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 నుండి మా ప్రసారాలు పునఃప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.